సో మీకు ఎనర్జీ రావాలంటే ఏం చేయాలి అంటే మనం షో కంటిన్యూ చేసేద్దాము మంచి మంచి సాంగ్స్ తో అండ్ అలాగే ఈ రోజు టాపిక్ తో అండ్ అలాగే గేమ్ తో కంటిన్యూ చేసేద్దాము. మరి గేమ్ ఏంటి టాపిక్ ఏంటి అంటారా అదంతా నేను కొంచెంసేపట్లో చెప్పేస్తాను. But right now, my tune in I and Aru, Radio Surabhi ki stories that make you smile, songs that make you remember. Radio Surabhi sounds like home. Mari Radio Surabhi vinali anukunte ippudu meeru tune in ayinattu 107.9 FM HD3 ki tune in avachu. Otherwise, meeru mammalni iOS and Android lo kuda vinachu through our Radio Surabhi app download chesukochu. Alage maa updates kosam mammalni Instagram, Facebook and YouTube lo kuda follow ayipovachu. So ee roju topic enti idantha kuda nenu konsepetlo aagi vachi cheppestanu anamata. బట్ బిఫోర్ దాట్ నిన్న ఫ్రెండ్షిప్ డే కదా, సో ఎంతమంది ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకున్నారు? మీ లైఫ్ లో బాగా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ని విష్ చేశారా? నాకు తెలిసి చిన్నప్పుడు అంటే ఫ్రెండ్షిప్ డే కి మనం ఆ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టుకుని అదంతా ఒక పండుగలా చేసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు ఎలా జరుగుతుందా అని చెప్పి నాకు డౌట్ ఉంది అనమాట. అంటే జస్ట్ వాట్సాప్ లో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పి మెసేజ్లు పెట్టేసుకుంటున్నారా? సో ఆర్ డిడ్ యూ గైస్ సెలబ్రేట్ బయటకు వెళ్లి మీ ఫ్రెండ్స్ దగ్గరలో ఉంటే ఏమన్నా చేశారా? ఓకే, ఎనీవేస్ అందరికి కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో డూ లెట్ మీ నో. అండ్ అలాగే ఇప్పుడైతే ఫ్రెండ్షిప్ డే కి రిలేటెడ్ గా ఒక సాంగ్ వచ్చేస్తుంది. సో ఎన్టీఆర్ ఏమన్నాడంటే, లవ్ అంటే కేరింగ్, ఫ్రెండ్ అంటే షేరింగ్ అన్నాడు. మరి మీరు కూడా ఒకసారి వినేయండి.

మన ఎన్టీఆర్ అంత బాగా చెప్పిన తర్వాత ఎందుకు అర్థం కాకుండా ఉంటుందంటారు. సో ఇందుకేనేమో చాలా మంది సింగిల్ గా ఉండిపోతారు, లవ్ కంటే ఫ్రెండ్షిప్పే గొప్ప అని చాలా మంది అనుకుంటారు. బట్ డూ యూ పీపుల్ అగ్రీ? సో ఫ్రెండ్స్ నాకు తెలిసి లైఫ్ లాంగ్ ఉంటారు, లవ్ అంటే యు నో యు నెవర్ నో, మధ్యలో బ్రేకప్ అవ్వచ్చు అది ఇది అని చెప్పి చాలా మంది చెప్తారు. బట్ ఎనీవే, ఎవరైతే ట్రూ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ట్రూ ఫ్రెండ్స్ అని ఎందుకు అన్నానంటే, కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని డేస్ మనకి ఎవరు బ్యాడ్ ఫ్రెండ్స్ ఉన్నారో, లేకపోతే అసలు ఇలాంటి వాళ్ళు ఐ మీన్ బెస్ట్ ఫ్రెండ్స్ లేకపోయినా సరే పర్లేదు, ఎనిమీస్ ఉన్నా పర్లేదు, బట్ ఇలాంటి వాళ్ళు నాకు ఫ్రెండ్ అవ్వకూడదురా బాబు అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే, ఈ ఫ్రెండ్షిప్ డే తర్వాత నుంచి మీకు ఆ ఫ్రెండ్స్ దూరం అయిపోయి మంచి ఫ్రెండ్సే ఉండాలని చెప్పి అనుకుంటున్నాను. సో ఈ రోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నాము అంటే ఫ్రెండ్స్ గురించి కాదు. సో ఈ రోజు నేను ఏం మాట్లాడదాం అనుకుంటున్నానంటే, బేసిక్ గా నేను నిన్న ఒక మూవీ చూశాను, ఆర్ సిరీస్ చూస్తూ ఉన్నానన్నమాట నేను ఒకటి. అండ్ అందులో మెయిల్ లీడ్ ఎవరైతే ఉన్నారో అతను అంటాడు, తను యుఎస్ రిటర్న్ అనమాట, అమెరికా నుంచి వచ్చేసాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేసేవాడంట. సో రిటర్న్ వచ్చేసాను నేను ఇండియాకి, ఎందుకు అంటే అక్కడ నేను క్రౌడ్ లో ఉన్నా కూడా నాకు ఎప్పుడూ లోన్లీనెస్ గా ఉండేది. అండ్ ఆ లోన్లీనెస్ నాకు కొన్ని నేర్పించింది, కొన్ని నాకు టైం నేర్పించింది అని అన్నాడు. సో నాకు అక్కడ ఒక థాట్ వచ్చింది అనమాట, ఓకే ఇంతమంది మనుషులు మన చుట్టుపక్కల ఉన్నా కూడా ఎస్పెషల్లీ అమెరికాలో ఎందుకు మనం అలా లోన్లీగా ఫీల్ అవుతున్నాము, అసలు ఆ లోన్లీనెస్ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాము, ఎందుకు మనకి లోన్లీనెస్ నేర్పిస్తుంది. అండ్ సమ్ టైమ్స్ ఇలా లైఫ్ లో దూరంగా వచ్చేసినప్పుడు మనకి కొన్ని విషయాలు తెలుస్తాయి అంటారు. సో ఆ విషయాలు ఏంటి, అసలు మనం ఎందుకు తెలుసుకుంటున్నాము, మన గురించి మనం నిజంగానే తెలుసుకోగలమా అలాగా లోన్లీగా ఫీల్ అయినప్పుడు అని నాకు కొన్ని డౌట్స్ వచ్చేసాయనమాట. సో మీరు ఏమైనా మాట్లాడాలనుకున్నా కూడా మీరు కాల్ చేసేయచ్చు, 972-636-1966 కి కాల్ చేసేయచ్చు. అండ్ నేను ఈ టాపిక్ గురించి మాట్లాడుతూ ఉంటాను, అసలు మన ఐడెంటిటీ ఏంటి, మన గురించి మనం కొత్తగా ఏం తెలుసుకుంటాము దూరంగా వచ్చేసినప్పుడు, అండ్ ఎందుకు మనం ఇలా క్రౌడ్ లో ఉన్నా కూడా ఇక్కడ చాలా మంది ఎందుకు అలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు అని మాట్లాడేసుకుందాం. అండ్ ఆల్సో గేమ్ ఆడాలి కాబట్టి, సో ఈ రోజు ఏం ఆడదామంటే నేను ఒక మూడు క్లూస్ ఇస్తానన్నమాట. అండ్ ఆ మూడు క్లూస్ కి ఒక లింక్ ఉంటుంది, కామన్ లింక్. సో ఆ కామన్ లింక్ ఏంటో కనిపెడితే మీరు నాకు కాల్ చేసేయచ్చు. సో ఫస్ట్ లింక్ ఏంటి అంటే, గేమ్ చేంజర్ సరిపోదా శనివారం స్పైడర్, గేమ్ చేంజర్ సరిపోదా శనివారం స్పైడర్. ఈ మూడు మూవీస్ లో ఒక కామన్ లింక్ ఉంది, అది ఎవరైనా కనిపెట్టుంటే డూ లెట్ మీ నో, 972-636-1966 కి కాల్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ సాంగ్ ఒకటి వచ్చేస్తుంది, ఇదైతే నాకు చాలా ఇష్టం, అనూప్ రూబెన్స్ మ్యూజికల్. ఎంతమందికి గుర్తుంది ఒకసారి వినేయండి. వింటూనే ఉండండి రేడియో సుర్భి 107.9 FM HD3, మీ ఆర్జే సుష్మతో.

సో ఎంత మందికి మూవీ గుర్తుంది? కాటమరాయుడు మూవీ, పవన్ కళ్యాణ్ అండ్ శృతి హాసన్ యాక్ట్ చేశారు. అనూప్ రూబిన్స్ మ్యూజికల్ వచ్చిందనమాట ఈ మూవీ. నాకైతే ఈ సాంగ్ చాలా ఇష్టం. మీరు వింటున్నారు రేడియో సుర్భి 107.9 ఎఫ్ఎం HD3 అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మా, ఓన్లీ ఆన్ నాన్ స్టాప్ ఫన్. మరి నాన్ స్టాప్ ఫన్ కంటిన్యూ చేసేద్దాము. అండ్ నేను ఇందాక ఒక లింక్ చెప్పి దానిలో కామన్ ఏంటి అని అడిగాను. సో నేను చెప్పింది ఏంటి అంటే గేమ్ చేంజర్, సరిపోదా శనివారం అండ్ స్పైడర్ అని చెప్పాను. సో దానిలో కామన్ లింక్ ఏంటి అంటే ఎస్జే సూర్య అండ్ నాకు దీపక్ కరెక్ట్ గా ఆన్సర్ చేసేసారు. మరి నెక్స్ట్ది కూడా చెప్పేద్దామా లేకపోతే మన టాపిక్ లోకి వెళ్దామా అని ఆలోచిస్తున్నాను. సో నెక్స్ట్ది కూడా చెప్పేస్తాను, దాని తర్వాత మనం టాపిక్ గురించి మాట్లాడుకుందాము. నెక్స్ట్ లింక్ ఏంటి అంటే బలగం కోట్ డార్లింగ్. బలగం కోట్ డార్లింగ్ ఈ మూడిటికి ఉన్న కామన్ లింక్ ఏంటో డూ లెట్ మీ నో. 9726361966 కి కాల్ చేసేయచ్చు. అండ్ అలాగే సో నేను ఇందాక నుంచి చెప్తున్నాను కదా, లైక్ కొన్నిసార్లు మనకి దూరం చాలా విషయాలు నేర్పిస్తుంది అని చెప్పి నేను ఒక సిరీస్ లో విన్నాను. లైక్ అది అబ్రాడ్ మూవ్ అవ్వడం అయి ఉండొచ్చు, లేకపోతే మన హోమ్ టౌన్ నుంచి హాస్టల్కి వెళ్లడం అయి ఉండొచ్చు. ఏదైనా సరే ఒక్కొక్కసారి మనం ఎంత మందిలో ఉన్నా కూడా లోన్లీగా ఫీల్ అవుతాము. అండ్ ఆ లోన్లీనెస్ మనకి చాలా విషయాలు నేర్పిస్తుంది, మనం ఎవరం అనేది మనకి తెలిసేలా చేస్తుంది అని మాట్లాడుతూ ఉన్నాను. సో నాకు అనిపించింది మనకు ఒక ఐడెంటిటీ ఉంటుంది కదా, లైక్ మనం పెట్టుకున్నది కాదు, మనకి చిన్నప్పటి నుంచి ఎవరో ఒకరు ఇచ్చిన ఐడెంటిటీ అయితే ఉంటుంది అనమాట. లైక్ వీడు టాపర్, వీడు చాలా సైలెంట్ గా ఉంటాడు, ఓ ఈమె చాలా రెస్పాన్సిబుల్ ఎల్డర్ డాటర్, లేకపోతే వీడు చాలా మంచి ఎంప్లాయీ, ఒక మంచి కొడుకు కూతురు, ఇట్లా చాలా లేబుల్స్ ని మనం మెయింటైన్ చేస్తూ ఉంటాము. బట్ ఈ లేబుల్స్ అన్ని కూడా మనకి మనం ఇచ్చుకున్నది కాదు. అంటే నాకు నేను ఓకే, నేను ఇది, నేను దీంట్లో మంచిగా ఉన్నాను అని నాకు నేను ఎప్పుడు ఇచ్చుకోను. పక్కన వాళ్ళే మనకి ఎక్కువ ఇస్తూ ఉంటారనమాట, ఈ అమ్మాయి ఇందులో మంచిగా ఉంది, మేబీ షీఈ్ ఎ గుడ్ ఆర్జే, మేబీ షీఈ్ ఎ గుడ్ డాన్సర్, ఇట్లా మనకి లేబుల్స్ ఇస్తూ ఉంటారు. అండ్ మనం ఆ లేబుల్స్ ని మెయింటైన్ చేస్తూ ఉంటాము. సో అసలు మనం ఎవరము, మన లోపల ఉన్న వెర్షన్ ఏంటి, మనం ఎవరం అనేది మనకి తెలియకుండా ఉంటుందన్నమాట. సో ఒక్కసారి అలా కూర్చొని ఆలోచిస్తే మనం ఎవరం అనేది మనకి కొత్తగా పరిచయం అవుతుంది. అండ్ అది మనకి ఎక్కువగా కూడా లోన్లీగా ఉన్నప్పుడే మనకు అది తెలుస్తుంది, ఎందుకంటే మనం అలా ఆలోచిస్తాం కాబట్టి. అసలు ఎవరు నేను, ఏం చేస్తున్నాను, ఇవన్నీ ఆలోచిస్తాం కాబట్టి అలా తెలుస్తాయని అనుకుంటున్నాను. మరి నేను ఈ కాలర్ ఎవరో చూసేస్తాను, మీరైతే ఈ లోపు ఈ సాంగ్ వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మా. నాన్ స్టాప్ ఫన్ కి ట్యూన్ ఇన్ అయినారు ఎవ్రీ మండే 7 to 9 PM. అండ్ ఈ రోజు మనం యాజ్ యూజువల్ గా టాపిక్ గురించి మాట్లాడేసుకుంటున్నాము అండ్ అలాగే ఒక చిన్న గేమ్ కూడా ఆడుతున్నాము. సో ఇందాక నేను చెప్పిన కామన్ క్లూస్ ఏంటి అంటే బలగం, కోట్ అండ్ డార్లింగ్ అని చెప్పాను. దీంట్లో కామన్ గా ఉన్న లింక్ ఏంటి అని అడిగాను అండ్ నాకు ఆన్సర్ చెప్పిందైతే కిషోర్ గారు, ప్రియదర్శి యాజ్ లీడ్ అనమాట. సో ఆ మూవీస్ మూడిట్లో. అండ్ నెక్స్ట్ లింక్ చెప్పే ముందు సో నేను చెప్తూ ఉన్నాను కదా, మనం ఒక్కొక్కసారి ఆ లేబుల్స్ ని మెయింటైన్ చేయడంలో బిజీ అయిపోతాము. లైక్ గుడ్ సన్ అని, గుడ్ ఫ్రెండ్ అని చెప్పి, గుడ్ హస్బెండ్ అని చెప్పి, గుడ్ వైఫ్ అని చెప్పి, ఇట్లా మనకి సొసైటీ ఇచ్చే లేబుల్స్ ని మెయింటైన్ చేస్తూ అసలు మనం ఎవరం అనే విషయం మనం ఎప్పుడు ఆలోచించుకోము అని చెప్పి. సో ఒక్కసారి ఆ లేబుల్స్ రిమూవ్ చేస్తే సొసైటీలో లైక్ అంటే లైక్ నేను ఒక రెస్పాన్సిబుల్ ఎల్డర్ డాటర్ అన్నాను, లేకపోతే నేను ఒక స్మార్ట్ ఇంటెలిజెంట్ ఎంప్లాయీ అని చెప్పో, ఇవన్నీ పక్కన పెడితే అసలు నేనెవరు, నా గురించి నేనేం అనుకుంటున్నాను, నేనేం అచీవ్ చేయగలను అని అనుకుంటున్నానని ఒక్కసారి ఆలోచించండి. సో మేబీ అవన్నీ కూడా మనకి నైట్ పడుకున్నప్పుడు సైలెన్స్ లో ఆన్సర్స్ వస్తాయి అనమాట. అండ్ ఆ క్వశ్చన్స్ కూడా వస్తాయి, అసలు నేనెవరు, ఎందుకు పుట్టాను, ఇలా ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? నేనైతే రోజు ఇదే ఆలోచిస్తానమాట, అసలు నేనెవరు. జగపతి బాబు గారు ఒకసారి చెప్పినట్టు నేనెవరు, నేను ఎందుకు పుట్టాను, అసలు నా పర్పస్ ఏంటి ఈ ప్రపంచంలో, అసలు నా వల్ల ఏం జరుగుతుంది, దేవుడు అందరినీ ఏదో ఒక పర్పస్ తో పుట్టిస్తారు అంటారు కదా, అసలు నా పర్పస్ ఏంటి అని చెప్పి చాలా డీప్ థాట్స్ వస్తాయన్నమాట. ఏదో హిమాలయాస్ మీద కూర్చున్న ఒక సెయింట్ లాగా మనకి చాలా థాట్స్ వస్తూ ఉంటాయి. మీకు అలా ఎప్పుడైనా వచ్చాయా? డూ లెట్ మీ నో. అండ్ నెక్స్ట్ లింక్స్ ఏంటి అంటే కేడా కోలా ఓం శాంతి శాంతి మీకు మాత్రమే చెప్తా, కేడా కోలా ఓం శాంతి శాంతి మీకు మాత్రమే చెప్తా. ఈ మూడిటికి ఒక కామన్ లింక్ ఉంది, అదేంటో తెలిస్తే 9726361966 కి కాల్ చేసేయండి. అండ్ ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ మెలడీ వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ ఇచ్చట వాహనములు నిలుపరాదు, సుశాంత్ అండ్ మీనాక్షి చౌదరి యాక్ట్ చేసిన మూవీ అనమాట. సో ఈ సాంగ్ వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మతో.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీప్రీ ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీప్రీ అట్ 919-491-4514.
3: అమెరికా వచ్చిన నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, ఇస్ బెల్లవ, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ హంకీ పన్నీర్ టిక్కా విత్ చమి కబాబ్ పరోటా.
5: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగిన.
4: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
4: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B Texas.com, perfect for dine-in, takeaway or full service catering.
0: Radhika, next week my office event ki please take care of the catering, okay?
7: Sure. How many people are we expecting?
0: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachchu.
7: Idi office party a leka jatra?
0: Tension padakandi, swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust swadeshi.
8: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
9: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
8: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బిలవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
10: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మా, ఓన్లీ ఆన్ నాన్ స్టాప్ ఫన్. అండ్ మనం ఈ రోజు మాట్లాడుకుంటున్నాము, కొన్నిసార్లు మనం దూరం వెళ్లిన తర్వాత, అంటే మన కంఫర్ట్ ప్లేస్ నుంచి కానీ మన ఇంటి నుంచి కానీ దూరంగా వెళ్లిన తర్వాత లోన్లీనెస్ లో, అంటే ఇనిషియల్ గా లోన్లీగా ఫీల్ అవుతాము. అండ్ సమ్ టైమ్స్ అబ్రాడ్ లో అయితే కొన్ని ఇయర్స్ అయిన తర్వాత కూడా చాలా మంది లోన్లీగానే ఫీల్ అవుతూ ఉంటారు, చుట్టుపక్కల ఎంత మంది ఉన్నా కూడా. అండ్ అలాగా ఆ దూరంలో ఉన్నప్పుడు, దూరంగా ఉన్నప్పుడు అండ్ ఆ లోన్లీనెస్ గా ఉన్నప్పుడు మనం చాలా నేర్చుకుంటాము, ఎస్పెషల్లీ మన గురించి మనం చాలా నేర్చుకుంటాము. లైక్ హూ ఆర్ వి అని చెప్పి, వితౌట్ ఎనీ లేబుల్, అసలు మనం ఎవరు, పక్కన వాళ్ళు మనకు చెప్పింది కాకుండా మన గురించి మనం ఏమనుకుంటున్నామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను. అండ్ దాంట్లో నెక్స్ట్ ఏంటంటే, కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది లైక్ ఎందుకు మనం దూరం రాగానే చాలా డిఫరెంట్ గా ఫీల్ అవుతాము అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా హాస్టల్ కి వెళ్ళినా, అబ్రాడ్ కి వెళ్ళినా, లేదా వేరే సిటీకి మూవ్ అయినా కూడా జాబ్ కోసం ఇండియాలోనే మనకు ఒక కామన్ ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. కొంతమంది

వాళ్ళు అప్పుడు లోన్లీగా ఫీల్ అవడం స్టార్ట్ చేస్తారనమాట. లైఫ్ ఏంటి, నేను హ్యాపీగా ఉన్నానా, నేను ఎవరి కోసం ఇంత పరిగెడుతున్నాను, ఎవరి కోసం ఇవన్నీ దూరంగా వదిలేసుకొని ఇంత దూరం వచ్చాను అని చెప్పి అప్పుడు మనకి థాట్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఆ థాట్స్ లో నుంచి మనం ఎవరం, అసలు మన పర్పస్ ఏంటి, మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, ఐ ఐ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఆర్ ఐ ఐ హ్యాపీ విత్ దిస్ వెర్షన్ ఆఫ్ మీ అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటాం అనమాట. సో అలాంటప్పుడు కొన్నిసార్లు డిస్టెన్స్ అనేది మనకి కొన్ని నేర్పిస్తుంది, ఎస్పెషల్లీ మనం ఎవరమో తెలుసుకోవడానికి ఒక పర్టికులర్ థింగ్ అనమాట, దూరంగా రావడం, మన కంఫర్ట్ ప్లేస్ ను వదిలేసి అలా వెళ్ళడం. ఇప్పుడు చాలా మంది కూడా వాళ్ళ జాబ్స్ రిలేటెడ్ గానీ అట్లానే ఆలోచిస్తూ ఉంటారనమాట. సో మనం ఒక ప్లేస్ లో కంఫర్ట్ గా ఫీల్ అయిపోయాము, కంఫర్ట్ జోన్ లో ఉన్నామేమో, బయటకు వెళ్దాము, బయటకు వెళ్లి చూద్దాము అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాము. అండ్ ఇంకొంతమంది సిటీ మారుదాము, సిటీ మారితే మనకి లైఫ్ మారుతుందేమో, నేను మరీ ఇలా ఒకటే రొటీన్ లో వెళ్ళిపోతున్నాను, సుష్మా అంటే ఇదే, మార్నింగ్ టు ఈవినింగ్ సుష్మా అంటే ఇదే పర్సనాలిటీ అని చెప్పి నాకు అనిపిస్తుంది, బట్ దిస్ ఈజ్ నాట్ మీ, నేను ఇంకా ఏంటో తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు చాలా మంది కూడా వాళ్ళ సిటీస్ మారుతూ ఉంటారు. అండ్ సమ్హౌ ఆ సిటీస్ లో కూడా ఏదో డిఫరెన్స్ ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను, బికాస్ ప్లేస్ ని బట్టి కూడా ఒక్కొక్కసారి మనుషులు ఎవరం ఏంటో తెలుసుకుంటాము, ఎవరం ఏంటనేది మారిపోతూ ఉంటాము అని చెప్పి చాలా మంది అంటారు. మీకు ఎప్పుడైనా అలా జరిగింది? మీరేంటో తెలుసుకోవడానికి మీరు ఏదైనా ప్లేసెస్ కి మూవ్ అయ్యారా, లేదా ట్రావెల్ చేశారా, అట్లీస్ట్ ఒక ప్లేస్ కి వెళ్తే ఓకే దిస్ ఇస్ మీ అని ఎవరికైనా తెలిసిందా? ఇదేదో మూవీ ఉంటుంది కదా, నాని అండ్ విజయ్ దేవరకొండది, సో ఎవడే సుబ్రహ్మణ్యం అనుకుంటాను, ఆ మూవీలో లాగా ఏదైనా మన గురించి మనం తెలుసుకోవడానికి ట్రావెల్ చేయాలి అని చెప్పి ఎవరైనా అనుకున్నారా? డూ లెట్ మీ నో 9726361966 కి కాల్ చేసేయండి, మీ ఎక్స్పీరియన్సెస్ అలాగే నా ఎక్స్పీరియన్సెస్ మాట్లాడేసుకుందాము. అండ్ అలాగే మనం ఒక గేమ్ కూడా ఆడుతున్నాం కదా, సో నేను కొన్ని కామన్ క్లూస్ చెప్తాను, అందులో ఉన్న లింక్ ఏంటో మీరు గెస్ చేయాలి. ఇందాక నేను అడిగింది కేడా కోలా ఓం శాంతి శాంతి మీకు మాత్రమే చెప్తా, దీంట్లో ఉన్న కామన్ లింక్ ఏంటి అని అడిగాను, నాకు ఇంకా కరెక్ట్ ఆన్సర్ అయితే రాలేదు. బట్ ఆన్సర్ ఏంటి అంటే తరుణ్ భాస్కర్ లీడ్ గా యాక్ట్ చేసిన మూవీస్ అనమాట, అదే సంగతి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పిరిట్ కింగ్డమ్ అండ్ పోకిరి, స్పిరిట్ కింగ్డమ్ అండ్ పోకిరి ఈ మూడిట్లో ఒక కామన్ లింక్ ఉంది, అది ఎవరైనా కనిపెడితే కాల్ చేసేయండి 9726361966 కి కాల్ చేసేయండి. అండ్ ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3, మీ ఆర్జే సుష్మాతో.

పడిపడి లేచే మనసు మూవీ నుంచి సాంగ్ వినేశారు. సో పడిపడి లేచే మనసులో యాక్ట్ చేసింది అయితే శర్వానంద్ అండ్ సాయి పల్లవి. సో సాయి పల్లవి అంటే గుర్తొచ్చింది, రామాయణ్ ట్రైలర్ అయితే వచ్చింది కదా. సో ఎంత మందికి నచ్చింది? అండ్ రణబీర్ కపూర్ కోసం మూవీకి వెళ్తారా, సాయి పల్లవి కోసం వెళ్తారా? కొంచెం ఆలోచించాల్సిందే. నేనైతే మరి ఎవరికోసం అని చెప్దాం అనుకుంటున్నానంటే ఆబ్వియస్లీ రణబీర్ కపూర్. కొంచెం చిన్నప్పటి నుంచి రణబీర్ మూవీస్ చూసి చూసి పెరిగానమాట. ఎందుకు రణబీర్ కపూర్ అంటే, రణబీర్ కపూర్ ఎప్పుడు కూడా ప్రతి దాంట్లో తన బ్యాగ్ వేసేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు కదా, అన్ని వదిలేసి లైఫ్ గురించి ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి మే ఉడ్నా చాతా హునైనా అంటాడు కదా. సో అలా అలా కొంచెం రణబీర్ కపూర్ ఇన్ఫ్లుయెన్స్ ఉందన్నమాట మన మీద. అందుకే మనం కూడా అప్పుడప్పుడు ఇలా లైఫ్ గురించి ఇలా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాము. సో అలా రణబీర్ కపూర్ ఫ్యాన్ కాబట్టి అనుకుంటున్నాను. సో అది సంగతి. అండ్ మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అండ్ మీతో ఉంది మీ ఆర్జేఎస్ సుష్మా. సో నేను ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడే ముందు ఒకసారి ఇండియా టుడే గురించి చూద్దాము. ఇండియా టుడే హ్యాపీ అవర్ ఇస్ హియర్. సో డెలీషియస్ బార్ బైట్స్, రిఫ్రెషింగ్ డ్రాఫ్ట్ బియర్స్ అండ్ ద పర్ఫెక్ట్ ఈవినింగ్ అట్మాస్ఫియర్ కూడా దొరుకుతుంది అట్ ఇండియా టుడే సౌత్ లేక్. ఎవ్రీ డే 4 PM నుంచి 7 PM వరకు ఉంటుంది. బార్ స్నాక్స్ జస్ట్ $1 కి అండ్ డ్రాఫ్ట్ బియర్స్ అయితే $2.99 కి అనమాట. గ్రేట్ బైట్స్, కోల్డ్ డ్రాఫ్ట్స్ అండ్ హ్యాపీ ఈవినింగ్స్ ఇండియా టుడే 151 నార్త్ నోలన్ డ్రైవ్ సౌత్ లేక్. అది సంగతి. అండ్ నెక్స్ట్ మన టాపిక్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. అలా అసలు మన హీరో, నేను చూసిన సిరీస్ లో హీరో చెప్పినట్టుగా, ఎందుకు మనం దూరంగా రాగానే ఎస్పెషల్లీ అబ్రాడ్ లో ఉన్నప్పుడు ఎంతమంది చుట్టుపక్కల ఉన్నా కూడా లోన్లీగా ఫీల్ అవుతాము అని ఆ హీరో అన్నాడు. సో నేను అనుకున్నాను, బేసిక్ గా చాలా మందికి ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది, లైక్ లోన్లీనెస్ అంటే మనం ఏదో ఎవ్వరు లేకుండా ఒక్కరమే ఉంటేనే అదే లోన్లీనెస్ అని చెప్పి. బట్ నేను అనుకోవడం ఏంటి అంటే, లోన్లీనెస్ అంటే ఎవరు లేకపోవడం కాదు, లోన్లీనెస్ అంటే మన చుట్టుపక్కల ఎంత మంది ఉన్నా కూడా మన లోపల ఒక ఇంటర్నల్ స్ట్రగుల్ అనేది ఉంటుందన్నమాట. అసలు నేను ఎవరు, నేను ఏం చేస్తున్నాను, నేను హ్యాపీగా ఉన్నానా లేదా, నాకు ఇంకేదో కావాలి, నేను బాధగా ఉన్నాను, ఇలా మిక్స్డ్ ఫీలింగ్స్ ఏవైతే మన బ్రెయిన్ లో కంటిన్యూస్ గా రన్ అవుతూ ఉంటాయో అప్పుడు మనం లోన్లీగా ఫీల్ అవుతాం. సో జనాలు చుట్టుపక్కల ఉన్నా కూడా, మన చేతిలో ఫోన్ ఉన్నా కూడా, ఇన్స్టాగ్రామ్ ఫుల్ ఆన్ సోషల్ మీడియాలో ఉన్నా కూడా చాలా మంది లైక్ రీల్స్ చూస్తాము, ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటాము, చాట్ చేస్తూ ఉంటాము, టెక్స్ట్ చేసుకుంటూ ఉంటాము, స్టోరీస్ పెడతాము, అన్ని చేస్తూ ఉంటాము. అండ్ పక్కన ఎవరైనా రాగానే హాయ్ అది ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాము, ఫ్రెండ్స్ ని కలుస్తాము, వాళ్లతో బయటకు వెళ్తూ ఉంటాము. బట్ స్టిల్ ఎందుకో ఆ లోన్లీనెస్ అనేది ఉంటుంది. సమ్ టైమ్స్ చుట్టుపక్కల ఎంత నాయిస్ ఉన్నా కూడా మొత్తం బ్లాక్అవుట్ అయిపోయి మనలో మనం కూర్చొని ఆలోచించుకుంటూ ఉంటామన్నమాట చాలా విషయాల్లో. నెక్స్ట్ ఏం చేయాలి, లేకపోతే నా జాబ్ రిస్క్ లో ఉందా, లేకపోతే ఇది అవుతుందా, నా లైఫ్ లో నేను ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఇవే మన బ్రెయిన్ లో రన్ అవుతూ ఉంటాయన్నమాట. సో నాకు అలా అనిపించింది అనమాట. సో ఎప్పుడైతే మనం అలా లోపల ఫీల్ అవుతూ ఉంటామో ఆ సైలెన్స్ లో మనకి ఆ లోన్లీనెస్ అనేది తెలుస్తుంది. అండ్ ఆ లోన్లీగా ఫీల్ అయినప్పుడు మనం మన గురించి ఎక్కువ ఆలోచించుకుంటాం కాబట్టి అసలు ట్రూ సెల్ఫ్ ఏంటి, మనం ఎవరం అనేది మనం తెలుసుకోవడానికి ట్రై చేస్తాం. సో నెక్స్ట్ మళ్ళీ మాట్లాడేసుకుందాం దీని గురించి. అండ్ మీరు కూడా ఎవరైనా మాట్లాడాలనుకుంటే, మీరు ఎప్పుడైనా ఫస్ట్ టైం అబ్రాడ్ వచ్చినప్పుడు మీ గురించి మీరు తెలుసుకున్న ఫస్ట్ థింగ్ ఏంటి, ఓకే ఇది నేనా, ఇది నాకు తెలియని విషయం నాలో ఉన్నది అని మీరు ఏమైనా తెలుసుకుంటే మీరు నాకు కాల్ చేసి చెప్పవచ్చు. అండ్ అలాగే మాట్లాడుకుందాం. మేబీ ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి మీ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా యూజ్ అవుతాయేమో, ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో చూద్దాం. టు లెట్ మీ నో 9726361966 కి కాల్ చేసేయచ్చు. అండ్ అలాగే నేను ఇందాకటి నుంచి ఒక లింక్ గేమ్ ఆడుతున్నాను. నేను ఇందాక చెప్పింది స్పిరిట్ కింగ్డమ్ అండ్ పోకిరి అన్నాను. దీంట్లో కామన్ లింక్ ఏంటంటే హీరో క్యారెక్టర్ పోలీస్ అన్నమాట. సో నెక్స్ట్ లింక్స్ ఏంటి అంటే, అత్తారింటికి దారేది అ అంటే సుందరానికి, అత్తారింటికి దారేది అ అంటే సుందరానికి. ఈ మూడు మూవీస్ లో ఒక కామన్ లింక్ ఉంది. డూ లెట్ మీ నో 9726361966 కి కాల్ చేసేయచ్చు. ఇప్పుడైతే ఇంకొక సాంగ్ వస్తుంది, వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 మీ ఆర్జే సుష్మాతో. ఎంతమంది హైదరాబాద్ పీపుల్ ఉన్నారు?

సో నేను ఇందాక అడిగాను అత్తారింటికి దారేది అ అంటే సుందరానికి అని చెప్పి, ఈ మూడిట్లో ఒక కామన్ లింక్ ఉంది, అదేంటో తెలిస్తే నాకు చెప్పవచ్చు అని చెప్పాను. ఇంకా ఓపెన్ లోనే ఉంది ఆ క్వశ్చన్, నాకైతే ఇంకా కరెక్ట్ ఆన్సర్ రాలేదు. సో అత్తారింటికి దారేది అండ్ అంటే సుందరానికి ఈ మూడు మూవీస్ లో ఉన్న కామన్ లింక్ ఏంటో మీకు ఇప్పటికైనా అర్థమై ఉంటే 9726361966 కి కాల్ చేసేయండి. అండ్ అలాగే మీరు ట్యూనిన్ అయి ఉన్నారు నాన్ స్టాప్ ఫన్ కి విత్ మీ సుష్మా ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. సో నెక్స్ట్ నేను ఇండియా బజార్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను, బికాజ్ ఇండియా బజార్ ఈజ్ సెలబ్రేటింగ్ ఇట్స్ గ్రాండ్ ఓపెనింగ్ సెలబ్రేషన్ ఫ్రమ్ ఆగస్ట్ 7th to 9th ఫోర్ట్ వర్త్ లో అనమాట. సో 3 days ఆఫ్ ఎక్సైటింగ్ డేస్ ప్యాక్డ్ విత్ అన్బీటబుల్ షాపింగ్ అమేజింగ్ ప్రైసెస్ డెలిషియస్ స్ట్రీట్స్ అండ్ ఫన్ ఫర్ ద హోల్ ఫ్యామిలీ. రాఫెల్ ప్రైసెస్ ఉన్నాయి ఇంక్లూడింగ్ ఐఫోన్ ఐప్యాడ్ అండ్ టీవీస్. ఫస్ట్ 5 కస్టమర్స్ కి $150 ప్లస్ ఎవరైతే ఖర్చు పెడతారో ఈచ్ డే రిసీవ్స్ ఎ ఫ్రీ 10 gram సిల్వర్ కాయిన్. రఫెల్ ఎంట్రీ ఆన్ పర్చేసెస్ ఆఫ్ $200 అండ్ మోర్ అండ్ ఫ్రీ ఫేస్ పెయింటింగ్ మెహందీ అండ్ ఫ్రెష్ షుగర్ కేన్ జ్యూస్ అండ్ కోకోనట్ డ్రింక్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. స్పెషల్ గిఫ్ట్స్ అండ్ గివ్ అవేస్ త్రూ అవుట్ ద వీకెండ్ ఉంది. సో ఎప్పుడు జరుగుతుందో మాకు యొక్క క్యాలెండర్స్ August 7th, 8th and 9th అట్ ఇండియా బజార్ ఫోర్ట్ వర్త్ 5152 క్వాడ్రంట్ వే ఫోర్ట్ వర్త్ టెక్సస్. సో అదనమాట సంగతి. అండ్ ఇంకా ఈ క్వశ్చన్ అయితే లింక్ ఓపెన్ లోనే ఉంది, అత్తారింటికి దారేది అంటే సుందరానికి మూడిట్లో ఉన్న కామన్ లింక్ ఏంటో తెలిస్తే 9726361966 కి కాల్ చేసేయండి. అండ్ ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ మెలడీ వస్తుంది, వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మాతో.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మా, ఓన్లీ ఆన్ నాన్ స్టాప్ ఫన్. అండ్ ఎస్, పిల్ల జమీందార్ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు. నాని యాక్ట్ చేసిన మూవీ పిల్ల జమీందార్ అయితే నేను బాగా చూసిన ఒకరేదాన్ని చిన్నప్పుడు, బట్ లాస్ట్ కి అంత డీప్ మీనింగ్ అర్థమయ్యేది కాదనమాట. సో బట్ కామెడీగా ఆ మూవీ చాలా బాగుంది అనుకున్నాను, బట్ తర్వాత మూవీ చూసినప్పుడు ఇప్పుడెప్పుడన్నా చూస్తే అనిపిస్తుంది అనమాట. సో హీ కేమ్ టు నో అబౌట్ హిస్ ట్రూ ఫ్రెండ్స్ అండ్ డబ్బులు ఉంటేనే మన చుట్టుపక్కల ఎవరు ఉంటారు, డబ్బులు లేకపోతే కూడా మనతో ఫ్రెండ్స్ గా ఉండే వాళ్ళు ఎవరు, తన రియల్ ఫ్రెండ్స్ ఎవరు అనేది తను మూవీ ఎండింగ్ కి తెలుసుకుంటాడు నాని. సో మనం ఇందాక మాట్లాడుతూ ఉన్నాను కదా, మీ లైఫ్ లో కూడా ఎవరన్నా అలాంటి ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు వెళ్ళిపోయి మీకు అంతా మంచి ఫ్రెండ్స్ ఉండాలి ఈ ఫ్రెండ్షిప్ డే తర్వాత నుంచి అని చెప్పి, సో అలా నాకు ఈ మూవీ అండ్ ఈ సాంగ్ గుర్తొచ్చేసింది అనమాట. అండ్ ఆల్సో మనం మాట్లాడుకుంటున్నాము లైక్ మనకి లోన్లీగా ఉన్నప్పుడు మన గురించి మనం తెలుసుకునేది ఎక్కువ ఉంటుంది అని చెప్పి నేను అన్నాను. ఎస్పెషల్లీ అబ్రాడ్ కి మూవ్ అయినప్పుడు కానీ ఆ లోన్లీనెస్ నుంచే మనం ఎవరం ఏంటి అనేది మనకి ఎక్కువ తెలుస్తుంది అని చెప్పి. సో బేసిక్ గా అందరేమనుకుంటారంటే అబ్రాడ్ వస్తే మనకి ఇంగ్లీష్ వస్తుంది, లేకపోతే యాక్సెంట్ వస్తుంది, కుకింగ్ వస్తుంది, డ్రైవింగ్ నేర్చుకోవచ్చు, బిల్స్ పే చేయడానికి మనం బాగా ఎర్న్ చేసుకోవచ్చు, ఇట్లా చాలా అనుకుంటాము. బట్ బిగ్గెస్ట్ లెసన్ అసలు ఏంటి అబ్రాడ్ నేర్పించేది అని చెప్పి అనుకుంటున్నాను. సో అదేంటి, మీకేం నేర్పించింది యుఎస్ ఎస్పెషల్లీ మూవ్ అయిన తర్వాత, మీ గురించి మీరు కొత్తగా ఏం తెలుసుకున్నారు, ఆర్ మీకు బాగా ఎదురైన ఫస్ట్ లెసన్ ఏంటి ఇక్కడ? డూ లెట్ మీ నో 9726361966 కి. అండ్ అలాగే మనం గేమ్ కూడా ఆడుతున్నాం కదా. సో ఇందాక నేను చెప్పింది అత్తారింటికి తారేతి అండ్ అంటే సుందరానికి ఈ మూడు మూవీస్ లో ఉన్న కామన్ లింక్ ఏంటి అన్నాను. సో ఈ మూడు మూవీస్ లో ఉన్న కామన్ లింక్ ఏంటి అంటే నదియా గారు యాక్ట్ చేశారు హీరోయిన్ వాళ్ళ మదర్ క్యారెక్టర్ లో. సో అదనమాట సంగతి. అండ్ అలాగే నెక్స్ట్ లింక్ కూడా ఏంటో అడిగేస్తాను, దానికి మీరు ఆన్సర్ చేస్తారేమో మరి చూద్దాము. జయజానకి నాయక మన్మధుడు 2 అండ్ భారతీయుడు 2. జయజానకి నాయక మన్మధుడు 2 అండ్ భారతీయుడు 2 ఈ మూడు మూవీస్ లో ఉన్న కామన్ లింక్ ఏంటో తెలిస్తే డూ లెట్ మీ నో 9726361966 కి కాల్ చేసేయండి. అండ్ ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 మీ ఆర్జే సుష్మాతో.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Istinamma vayanam puchukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంతింతా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
3: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
3: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెసే కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
5: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
3: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
6: అమ్మా, సాటర్డే మూవీ?
3: మన బడి క్లాస్.
6: అమ్మా,
3: ఉప్పు కప్పు రంబు. తెలుగు పద్యం చెప్పు.
6: ఉప్పు కప్పు రంబు.
3: తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 to 5 miles లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ manabadi.silicon.andhra.org.
7: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
8: ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం.
7: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న ఇర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి తాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.

0: fill it up with it.
1: Will it riot?
2: మర్యాదరామన్న మూవీ నుంచి అయితే ఈ సాంగ్ వినేశారు. అండ్ అప్పట్లో నాకు తెలిసి సునీల్ ఫస్ట్ మూవీ ఇది హీరోగా, అంటే చాలా మనం కామెడీ రోల్స్ లో చూసాం సునీల్ ని. అండ్ సునీల్ వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కమెడియన్స్ అప్పట్లో. అదేంటో నాకు సునీల్ అలా స్క్రీన్ మీద కనిపించగానే నవ్వు వచ్చేసేది. సొంతం మూవీ కానీ సొంతం అయితే టాప్ నాచ్ కామెడీ అదైతే. బట్ సునీల్ ఫస్ట్ టైం హీరోగా యాక్ట్ చేసిన మూవీ మర్యాదరామన్న. దీనికన్నా ముందు నాకు తెలిసి అందాల రాముడు అని ఒక మూవీ వచ్చింది ఆర్తి అగర్వాల్ అండ్ సునీల్ది. బట్ అంటే బాగా ఎస్టాబ్లిష్ అయింది అయితే మర్యాద రామన్న నుంచి. అండ్ ఎంటైర్లీ మొత్తం అటు షిఫ్ట్ అయిపోయాడు సునీల్. బట్ ఈ మూవీలో నేను సునీల్ డాన్స్ స్టెప్స్ చూసి, ఆ మూవ్స్ చూసి అయితే నేనైతే కొంచెం షాక్ అయిపోయాను. అసలు సునీలైనా ఇంత బాగా డాన్స్ చేస్తాడో సునీల్ అని చెప్పి నేను షాక్ అయిన మూవీ అనమాట అది. అండ్ అఫ్ కోర్స్ సలోని కూడా అసలు నాకు తెలిసి చాలా అండర్ రేటెడ్, బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్ట్రెసెస్ వీ హ్యావ్ ఇన్ టాలీవుడ్ అని చెప్పి నాకు అప్పుడు అనిపించింది. సో యాక్టింగ్ అదంతా కొంచెం పక్కన పెడితే ఇందులో సలోని బ్యూటీ కానీ తన డాన్స్ కానీ నాకు చాలా ఇష్టం. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మా. అండ్ ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాము మనకి అబ్రాడ్ నేర్పించే విషయాలు ఏంటి, లైక్ ఎస్పెషల్లీ దూరంగా ఉంటాం కదా ఇంటి నుంచి అండ్ అలాగా లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటాము ఎంతమంది ఉన్నా చుట్టుపక్కన. అండ్ ఆ లోన్లీనెస్ నుంచి మనం ఎవరమో మనకి ఎక్కువ తెలుస్తుంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను. సో నాకు ఇందాక హర్ష గారు కాల్ చేశారు అండ్ హర్ష గారు చెప్పారు అబ్రాడ్ లో యూకేలో ఉంటున్నారు హర్ష గారు. సో యూకే నుంచి కూడా మీరు ట్యూనింగ్ అవ్వచ్చు రేడియో సురభికి, యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆర్ www.radiosurabhi.com లో నుంచి కూడా వినొచ్చు. సో మన హర్ష గారు కూడా యూకే నుంచి వింటున్నారనమాట మన షోని. అండ్ హర్ష గారు చెప్తున్నారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా బాగా సెటిల్డ్ అంతా ఉన్నా, అందరూ ఉన్నా కూడా యూకేలో లగ్జరీ లైఫ్ ఉన్నా కూడా సమ్ టైమ్స్ ఆ సోల్ మిస్ అవుతుంది. మనకు ఒక సోల్ ఉంటుంది కదా, ఓకే ఇది మనం అని చెప్పేసి. సో ఆ సోల్ అనేది హ్యాపీగా ఉండట్లేదు ఆర్ మిస్ అవుతుంది అని చెప్పి హర్ష గారు అన్నారు. సో యా, మనం ఎంత లగ్జరియస్ లైఫ్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి అలాంటి చిన్న చిన్నవి ఆర్ అనో మనకి కంఫర్ట్ ఇచ్చేవి లగ్జరీ ఇచ్చేవి ఎన్నున్నా మన చుట్టుపక్కల, ఒక్కొక్కసారి అనిపిస్తుంది మన సోల్ హ్యాపీగా లేకపోయినా లేకపోతే మనలో ఉన్న ఆ లోపల ఉండే అంతరాత్మ అంటారు కదా అది ఏం చెప్తుందో మనకి తెలియకపోయినా ఇట్లా అనిపిస్తూ ఉంటుంది మనకి కొన్నిసార్లు. అండ్ అసలు మనం ఎవరమో ఏంటి అనేది అప్పుడు మనకి ఆ క్వశ్చన్స్ రైజ్ అవుతాయి మనలో, మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటాం అసలు నేను ఎవరు వితౌట్ ఎనీ లేబుల్స్, లైక్ సొసైటీ ఇచ్చే లేబుల్స్ కాకుండా మంచి కొడుకు మంచి కూతురు ఇవి కాకుండా అసలు నేనెవరు, నేనేం చేస్తున్నాను అని చెప్పి అప్పుడు మనం ఎక్కువ ఆలోచించుకుంటూ ఉంటాము. ఐ థింక్ ఇట్స్ ఆల్ అబౌట్ రూట్స్ అనుకుంటున్నాను. సో మనం ఎంత ఎదిగినా ఏం చేసినా లైఫ్ లో బ్యాక్ టు రూట్స్ వెళ్ళకపోతే మన సోల్ ఎప్పుడు అంత హ్యాపీగా ఉండదు అని నేను అనుకుంటున్నాను. ఇట్స్ ఆల్ అబౌట్ వేర్ యువర్ రూట్స్ ఆర్ వేర్ యువర్ రూట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్, బికాస్ ఆ రూట్సే మన ఫౌండేషన్ అండ్ మన బ్రెయిన్ లో అది ఎప్పుడు అది ఫీడ్ అయిపోయి ఉంటుంది. కాబట్టి మనం ఎంత దూరం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక లోటు ఏదో ఒకటి మిస్ అవుతున్నామన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. సో అది సంగతి ఇంకా మాట్లాడుకుందాం. అండ్ అలాగే హర్ష గారు కొంచెం క్వశ్చన్స్ కష్టంగా ఉన్నాయన్నారు, మరి మీకు కూడా అలానే అనిపిస్తుందా? బట్ అయినా పర్లేదు, మండే కాబట్టి మనం కొంచెం బ్రెయిన్ షార్ప్ చేసుకుందాం, కష్టమైనవే ఎక్కువ ఆలోచిద్దాము. సో నేను ఇందాక అడిగింది జయ జానకి నాయక, మన్మధుడు 2 అండ్ భారతీయుడు 2 అని అడిగాను. ఈ మూడిట్లో కామన్ లింక్ ఏంటి అంటే రకుల్ ప్రీత్ సింగ్ యాక్ట్ చేసింది హీరోయిన్ గా. సో అది సంగతి. అండ్ నెక్స్ట్ కొంచెం ఈజీగా అడిగేస్తున్నాను, ఆవ్ మీట్ క్యూట్ కోట్ ఆవ్ అనే మూవీ ఉంటుంది కదా, లైక్ ఆసమ్ లాగా AWE మన ఓకే కాజల్ అగర్వాల్ మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసిన మూవీ మీట్ క్యూట్ అండ్ కోట్. ఈ మూడు మూవీస్ కి ఉన్న కామన్ లింక్ ఏంటి టు లెట్ మీ నో 9726361966 కి కాల్ చేసేయండి. అండ్ ఇప్పుడైతే హర్ష గారు ఒక సాంగ్ రిక్వెస్ట్ చేశారు, సో ఆ సాంగ్ నేను ప్లే చేసేస్తున్నాను హర్ష గారి కోసం అండ్ ఆల్సో మీ అందరి కోసం కూడా. ఓ మేఘం అనే సాంగ్, మేఘాలు చెప్పిన ప్రేమ కథ ఈ మూవీ నుంచి. వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 మీ ఆజయ సుష్మతో.

ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు అండ్ హర్ష గారు రిక్వెస్ట్ చేశారు అండ్ ఆల్సో వాసవికి డెడికేట్ చేశారు. సో వాసవి, మన వాసవి తెలుసు కదా అందరికి, ఇందాక నుంచి మీరు విన్నారు డ్రైవ్ టైమ్ లో వాసవిని చాలా రోజుల తర్వాత విన్నారు అండ్ ఐ థింక్ అందరూ కూడా వాసవిని బాగా మిస్ అయిపోయారు. సో ఈ సాంగ్ ఎస్పెషల్లీ వాసవి కోసం హర్ష గారు డెడికేట్ చేశారు అండ్ నా సైడ్ నుంచి కూడా, బికాస్ ఐ లవ్ హర్ సో మచ్ ఆల్సో. అండ్ ఇప్పుడు మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మా ఓన్లీ ఆన్ నాన్ స్టాప్ ఫన్. అండ్ ఎస్, సో మనం మాట్లాడుకుంటూ ఉన్నాము అబౌట్ లైక్ మనకి లోన్లీనెస్ నేర్పించేది ఏంటి, మన గురించి మనం ఎక్కువ తెలుసుకోగలమా లోన్లీగా ఫీల్ అయినప్పుడు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నాము. సో నేను ఇందాక చెప్పాను, మనం అబ్రాడ్కి వచ్చినప్పుడు యుఎస్ ఆర్ యూకే ఎనీథింగ్, మనకి అబ్రాడ్కి వచ్చినప్పుడు ఇంగ్లీష్ వస్తుంది, యాక్సెంట్ వస్తుంది, కుకింగ్ నేర్చుకుంటాము, బాగా ఎర్న్ చేస్తాము, డ్రైవింగ్ నేర్చుకుంటాము అండ్ ఎవ్రీథింగ్. అంటే మనం ఇండియాలో ఏదైతే మనం చేస్తాము అని అనుకోమో అవన్నీ కూడా ఇక్కడికి వచ్చి మనం చేసుకోవాల్సి వస్తుంది. బట్ ఒకటి నేనేమనుకుంటున్నాను అంటే లైఫ్ నేర్పించే బిగ్గెస్ట్ థింగ్స్ ఏంటంటే నీకు నువ్వే అనేది ఒకటి బాగా నేర్పిస్తుంది. అంటే నీకు ఫీవర్ వచ్చినా, నీకు హెల్త్ బాగాలేకపోయినా, నువ్వు ఏదైనా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నా, నువ్వు నీ ఓన్ హౌస్ బిల్డ్ చేసుకోవాలన్నా, ఓన్ హౌస్ లేకపోతే ఆ హోమ్ ని డెకరేట్ చేసుకోవాలన్నా కూడా మొత్తం నువ్వే చేసుకోవాలి. అండ్ దానివల్ల నీకు నువ్వే అనే ఒకటి హ్యాబిట్ డెవలప్ అవుతుంది అన్నమాట. సో మన కంపెనీని మనం ఎక్కువ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తాము అండ్ సమ్ టైమ్స్ అలా మన కంపెనీని మనం ఎక్కువ ఎంజాయ్ చేయడాన్ని లోన్లీనెస్ అని చెప్పి చాలా మంది అనుకుంటారు. బట్ అది లోన్లీనెస్ కాదు, జస్ట్ ఎమోషనల్ గా ఇండిపెండెంట్ అవ్వడం. ఓకే, నాకు నేనున్నాను, నాకు నేను చాలు, ఇన్స్టెడ్ ఆఫ్ మీ పుట్టింగ్ మై ఎనర్జీ ఆన్ సమ్ వన్, లెట్ మీ పుట్ ఇట్ ఆన్ మై సెల్ఫ్ అని చెప్పి అనుకుంటాం కదా. సో అదనమాట. అండ్ అలాంటప్పుడు నేనేంటి, నేను నా కోసం ఎంత దూరం వెళ్ళగలను, అసలు ఏంటి అనేది నా గురించి నాకు ఎక్కువ తెలుస్తూ ఉంటుంది అనమాట. అంటే మన గురించి మనకి ఎక్కువ తెలుస్తుంది అని చెప్తున్నాను. సో ఇందాక నేను అడిగాను మన గేమ్ లో ఆ మీట్ క్యూట్ అండ్ కోట్ ఈ మూడు మూవీస్ లో ఉన్న లింక్ ఏంటి అని అడిగాను అండ్ దానికి కరెక్ట్ ఆన్సర్ అయితే నాని ప్రొడ్యూస్ చేసిన మూవీస్ ఈ మూడు. అండ్ నాకు కరెక్ట్ ఆన్సర్ చెప్పింది అయితే మేఘల రెడ్డి ఆన్సర్ చేసేసింది. సో నెక్స్ట్ మనకి ఒక సాంగ్ రిక్వెస్ట్ ఉందన్నమాట. సో సూపర్ మూవీ నుంచి అక్కడ సాంగ్ రిక్వెస్ట్ చేసేసారు శంకర్. సో ఈ సాంగ్ మీకోసం వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మాతో.

సూపర్ మూవీ నుంచి ఒక సూపర్ సాంగ్ అయితే వినేశారు కదా. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మా, ఓన్లీ ఆన్ నాన్ స్టాప్ ఫన్ మండే 7 to 9 PM. సో ఇంకా మనకి టైం ఉంది కొంచెం చిల్లవడానికి. సో నేను మాట్లాడుతూ ఉన్నాను మనం ఎందుకు అబ్రాడ్ కి వెళ్ళినప్పుడు అలా లోన్లీనెస్ లో మన గురించి మనం ఎక్కువ తెలుసుకుంటూ ఉంటాము, మనకి డిస్టెన్స్ అనేది ఏం నేర్పిస్తుంది, మన కంఫర్ట్ జోన్ వదిలేసి మనం వేరే ఊరికి వెళ్ళిపోయినప్పుడో లేకపోతే వేరే సిటీ కంట్రీకి వెళ్ళినప్పుడో మన గురించి మనం ఎక్కువ ఏం తెలుసుకుంటాము, మనకి ఏం నేర్పిస్తుంది లైఫ్ ఆ డిస్టెన్స్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను. సో అలాగా నేను ఇందాక చెప్పినట్టు మనకి మనమే ఉంటాం అనేది మనం ఎక్కువగా తెలుసుకుంటాము. అండ్ కొంతమంది మాత్రం నాకు అనిపించింది, ఫర్ ఎగ్జాంపుల్ అబ్రాడ్ లో కొన్ని ఇయర్స్ ఉండి మళ్ళీ బ్యాక్ కి వెళ్ళినప్పుడు కానీ ఒక డిఫరెంట్ పర్సన్ లాగా అనిపిస్తారు. అంటే సేమ్ ఫేస్ ఉంటుంది, సేమ్ మనిషి మనమే ఉంటాము, బట్ కొంతమంది మాత్రం నాకు కొంచెం చేంజ్ అయినట్టు అనిపిస్తారు. చాలా చేంజ్ అయిపోయావు అంటారు, ఇట్స్ బికాస్ మనకి ఒక లైఫ్ లో క్లారిటీ వస్తుంది. కొంతమంది పాజిటివ్ వేలో చేంజ్ అవుతారు, కొంతమంది నెగిటివ్ వేలో చేంజ్ అవుతారు. కొంతమంది ఏంటంటే నేను అబ్రాడ్ లో ఉంటున్నాను సో ఇదేంటి ఇలా ఉంది, నాకు ఇవన్నీ పడవు, ఏదో మనం పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నట్టు బిహేవ్ చేస్తారు. కొంతమంది మారిపోయి ఉంటారు, కొంతమంది మాత్రం ఒక క్లారిటీతో ఉండుంటారు. లైక్ మన గురించి మనం ఎక్కువ తెలుసుకుంటాం అన్నాను కదా, అలా ఎవరైనా తెలుసుకొని ఉంటే వాళ్ళకి మాత్రం ఒక క్లారిటీ ఉంటుంది. ఎలా అంటే ఇంతకుముందు బాగా గొడవ పడే వాళ్ళు అనుకోండి, అబ్రాడ్ వచ్చిన తర్వాత మనకి లైఫ్ మారిపోతుంది, సిచ్యువేషన్స్ వేరే ఉంటాయి కాబట్టి కొన్నిసార్లు మనం అవసరం లేకుండా గొడవలు పడము, కొన్ని రిలేషన్షిప్స్ ని వాల్యూ చేయడం ఎక్కువ నేర్చుకుంటాము. అంటే మనం దూరంగా ఉన్నప్పుడే మనకు ఆ రిలేషన్షిప్ వాల్యూ కూడా తెలుస్తుంది కదా, ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా ఎక్కువ వాల్యూ చేయడం నేర్చుకుంటాము. అండ్ కొన్ని డ్రీమ్స్ మారిపోయి ఉంటాయి, కొన్ని డ్రీమ్స్ ని మనం ఇంకా పర్స్యూ చేస్తూ ఉండుంటాము, అండ్ ఆ పర్స్యూ చేసే వే కూడా మారిపోయి ఉంటుంది. సో డిస్టెన్స్ అనేది మనల్ని మార్చింది అని చాలా మంది అనుకుంటాము. సో ఇట్స్ జస్ట్ లైక్ మార్చడం కంటే కూడా చెప్పాలంటే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తీసేసి ఫైనల్ గా మనం ఏంటి అనేది మనకు ఒక ఐడియా ఇచ్చిందేమో డిస్టెన్స్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి అది సంగతి. అండ్ సో నెక్స్ట్ క్లూ చెప్పేస్తాను. నెక్స్ట్ క్లూ ఏంటి అంటే ఆయా షేర్ చుట్టమల్లే చుట్టేసింది డాను డాను డాను, ఈ మూడు సాంగ్స్ కి ఒక కామన్ లింక్ ఉంది. ఆయా షేర్ చుట్టమల్లే చుట్టేసింది డాను డాను డాను, ఈ మూడు సాంగ్స్ ఒకసారి ఆలోచించండి, దీంట్లో ఒక కామన్ లింక్ ఉంది. ఇట్ షుడ్ బి ప్రెటీ ఈజీ ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే. సో డూ లెట్ మీ నో 9726361966 కి కాల్ చేసేయండి. అండ్ ఇప్పుడైతే ఇంకొక సాంగ్ వస్తుంది, వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మతో.

మీరు ఎప్పుడన్నా ఇలాగ ఎవరి కోసమన్నా సాంగ్ పాడారా? మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అండ్ మీరు ఇప్పుడు వినేశారు బాడీగార్డ్ మూవీ నుంచి వెంకటేష్ అండ్ త్రిష అండ్ సలోని యాక్ట్ చేశారు ఎవరో సాంగ్. సో ఈ మూవీ ఎంత మందికి గుర్తుంది? మన వెంకటేష్ బాడీగార్డ్ లాగా వస్తాడు త్రిషాకి అండ్ చాలా కన్ఫ్యూజ్డ్ గా ఉంటారు అండ్ అందులో సలోని అని అనుకుంటారు, అది సంగతి. అండ్ నెక్స్ట్ సాంగ్ కూడా వచ్చేస్తుంది, బట్ బిఫోర్ దాట్ మళ్ళీ ఇంకొకసారి నేను ఒక కాలర్ అటెండ్ అయ్యి వచ్చేస్తాను. ఈలోపు మీరైతే ఈ సాంగ్ వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: Hello, dinner plans ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
4: వాట్ ఆర్ డేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
5: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవ్వాలి.

0: skills, calibration knowledge though, neeko best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకు ఎన్నో ఆఫర్ లెటర్లు
0: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astrorramji.com.

మీరు వినేశారు టెంపర్ మూవీ నుంచి ఈ సాంగ్. అండ్ ఈ సాంగ్ కూడా మనకి రిక్వెస్ట్ లో వచ్చింది అనమాట. అండ్ ఆల్సో నాకు కూడా ఈ సాంగ్ చాలా ఇష్టం. బట్ సో ఒక్కొక్కసారి మనం అలా సెల్ఫ్ రియలైజేషన్ లో ఉన్నప్పుడు, మనకు ఆ థాట్స్ వచ్చినప్పుడు ఒక్కసారి అనిపిస్తుంది కదా, ఓ నేను ఇక్కడ తప్పు చేశాను, ఆర్ నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, నాకు ఆ లైఫ్ లేకపోతే ఆ డేస్ మళ్ళీ వెనక్కి వస్తే బాగుండు, దేవుడా నా లైఫ్ నాకు ఇచ్చేసాయి, మళ్ళీ నేను కొత్తగా చేస్తాను నా లైఫ్ ని, ఇంకా నాకు ఛాన్స్ వస్తే అని చెప్పి చాలా సార్లు అనుకునే ఉంటాము. బట్ లైఫ్ అంటే అంతే కదా, ఒకసారి వెళ్ళిపోయింది మళ్ళీ రాదు, అండ్ వచ్చేవి మేబీ మంచిగా రావచ్చేమో, వి నెవర్ నో. సో మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3, అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మా. అండ్ మనం మాట్లాడుకుంటున్నాము అబౌట్ ది లోన్లీనెస్ దట్ అబ్రాడ్ గివ్స్ అస్. అంటే జనాలు ఎంతమంది ఉన్నా కూడా మనం అలా లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటాము, అండ్ దాని నుంచి మనం ఎవరం అనేది కొన్నిసార్లు తెలుసుకుంటూ ఉంటాం. అలా లోన్లీగా కూర్చున్నప్పుడు సైలెన్స్ లో మనకు వచ్చే క్వశ్చన్స్ తో మనం ఆన్సర్స్ చెప్పుకుంటాము, అండ్ మనం ఎవరం అనేది మనకు బాగా తెలుస్తుంది అని చెప్పాను. సో అలాగే అండ్ ఒక గేమ్ కూడా ఆడుతున్నాము. నేను కొన్ని లింక్స్ చెప్పి అది ఏంటి, దానికి ఉన్న కామన్ కనెక్ట్ ఏంటి అని అడుగుతూ ఉన్నాను. అండ్ ఇందాక నేను చెప్పింది అయితే ఆయాషే, చుట్టమల్లే చుట్టేసింది, డాన్ డాన్ డాన్, ఈ మూడు సాంగ్స్ కి ఉన్న కామన్ లింక్ ఏంటి అని అడిగాను. అండ్ నాకు కరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చేసింది అనిరుద్ సాంగ్స్, ఇవన్నీ అనిరుద్ మ్యూజికల్స్. అండ్ నాకు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పింది, నాకు పేరు తెలియదు, బట్ ఐఎమ్ అస్యూమింగ్ ఇట్స్ నీరజ్ గారు. అండ్ ఇది మనకి సాంగ్ కూడా నీరజ్ గారు రిక్వెస్ట్ చేశారు, అండ్ అలాగే ఇంకొక సాంగ్ రిక్వెస్ట్ చేశారు, ఆ సాంగ్ కూడా నేను ప్లే చేసేస్తాను. బట్ బిఫోర్ దాట్ నెక్స్ట్ క్లూ కూడా ఇచ్చేద్దామని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్లూ ఏంటి అంటే రాజాది గ్రేట్ F2 కృష్ణగాడి వీర ప్రేమ గాథ. రాజాది గ్రేట్, F2, కృష్ణగాడి వీర ప్రేమ గాథ, ఈ మూడు మూవీస్ లో ఒక కామన్ లింక్ ఉంది. డూ లెట్ మీ నో 9726361966 కి కాల్ చేసేయచ్చు, అండ్ అలాగే మన టాపిక్ గురించి కూడా మాట్లాడుకుంటూ ఉందాము. బట్ బిఫోర్ దాట్ సో నెక్స్ట్ ఏంటి అంటే అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ కావాలి అంటే ఇప్పుడు ఎంజాయ్ చేసేయండి A2B's న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సర్స్, పౌడర్స్, మసాలాస్, పేస్ట్స్ అండ్ పికల్స్. ఫ్లఫీ రాగి ఇడ్లీ నుంచి టాంగి గోంగూర రైస్ వరకు ఏదైనా సరే మినిట్స్ లో ఎంజాయ్ చేసేయచ్చు, ఓన్లీ ఎట్ A2B ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎమ్. విజిట్ A2BTexas.com ఆర్ కాల్ 2148722345, కాల్ చేసేయచ్చు. సో నేను అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా, రాజా ది గ్రేట్, F2 అండ్ కృష్ణగాడి వీర ప్రేమ గాథ, ఈ మూడు మూవీస్ లో ఉన్న కామన్ లింక్ ఎంటర్ తెలిస్తే 9726361966 కి కాల్ చేసేయండి. అండ్ ఇప్పుడైతే నీరజ్ గారు ఇంకొక సాంగ్ రిక్వెస్ట్ చేశారు, శివ శంభో ఫ్రమ్ ది మూవీ అదర్స్. నాకు కూడా ఇష్టమే NTR సాంగ్స్, బట్ ఎనీవే వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3. నేను కొంచెం ఈ సాంగ్ ఎంజాయ్ చేసేస్తాను.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అండ్ మీతో ఉంది మీ ఆజే సుష్మ. మనం మాట్లాడుకుంటున్నాము అబ్రాడ్ నేర్పించే లెసన్స్ గురించి, ఎస్పెషల్లీ మనం లోన్లీగా ఉన్నప్పుడు మన గురించి మనం ఏం తెలుసుకుంటాము, డిస్టెన్స్ మనకి ఏం నేర్పిస్తుంది మన గురించి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నాము. అండ్ అలాగే ఒక లింక్ గేమ్ కూడా ఆడుతూ ఉన్నాము. అండ్ ఇందాక నేను అడిగింది అయితే రాజాది గ్రేట్ F2 అండ్ కృష్ణగాడి వీరప్రేమ గాథ. సో నాకు కరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చేసింది, హర్ష గారు చెప్పారు. బట్ స్టిల్ నేను ఒక కాల్ మిస్ అయ్యాను కృష్ణ గారిది. సో ఇన్ కేస్ మీరు వింటూ ఉంటే మళ్ళీ ఒకసారి కాల్ చేసేయండి ఇప్పుడు, అండ్ మీ నుంచి కూడా ఆన్సర్ ఏంటో తెలుసుకుంటాను. అండ్ అలాగే మీరు ఇన్ కేస్ మాట్లాడాలనుకుంటే మీరు బాగా నేర్చుకున్న లెసన్ ఏంటి అబ్రాడ్ వచ్చిన తర్వాత, కుకింగ్ ఇలాంటివి కాకుండా మీకు మిమ్మల్ని కొత్తగా ఏమన్నా చూపించిందా అబ్రాడ్, లేకపోతే లైక్ హాస్టల్ కి వెళ్ళినప్పుడు గానీ, జాబ్ కోసం ఏదైనా సిటీకి మూవ్ అయినప్పుడు, అబ్రాడ్ గానీ ఏదైనా సరే మీ కంఫర్ట్ ప్లేస్ నుంచి మీ హోమ్ నుంచి మూవ్ అయినప్పుడు మీరు నేర్చుకున్న బిగ్గెస్ట్ లెసన్ ఏంటో నాకు చెప్పాలనుకుంటే, అండ్ మన లిజినెస్ కి చెప్పాలనుకున్నా కూడా 972-6361-966 కి కాల్ చేసేయచ్చు. అండ్ ఇంకొక సాంగ్ అయితే ప్లే చేసేస్తాను, అండ్ ఈలోపు కృష్ణ గారు కాల్ చేస్తే మరి ఆన్సర్ ఏంటో తెలుసుకుని నెక్స్ట్ వచ్చి ఆ ఆన్సర్ ఏంటో చెప్పేస్తాను. ఇన్ కేసు ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే రాజాది గ్రేట్, F2 అండ్ కృష్ణగాడి వీరప్రేమ గాథ, ఈ మూడు మూవీస్ లో ఉన్న కామన్ లింక్ ఏంటి డూ లెట్ మీ నో 972-6361-966. అండ్ అలాగే డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ నుంచి గ్రేట్ న్యూస్ ఏంటి అంటే, డీప్ క్లీనింగ్ పై ఇక నుంచి $200 ఆఫర్ అనమాట. క్లీన్ టీత్, హెల్తీ గమ్స్ అండ్ కాన్ఫిడెంట్ స్మైల్ అన్ని ఒకేసారి. సో లిమిటెడ్ టైమ్ లోనే ఉండబోతుంది. అపాయింట్మెంట్ కోసం మీరు కాల్ చేసేయచ్చు 972-484-5400 ఆర్ విజిట్ చేసేయండి డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ ఆన్ 3234 ఫారెస్ట్ లేన్ డాలస్. అది సంగతి. రాజాది గ్రేట్ F2 అండ్ కృష్ణగాడి వీరప్రేమ గాథ, దీనిలో ఉన్న లింక్ తెలిస్తే 972-6361-966 కి కాల్ చేసేయండి. ఇప్పుడైతే ఈ బ్యూటిఫుల్ మెలోడీని వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మతో.

మజ్ను మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అండ్ మీతో ఉంది నాన్ స్టాప్ ఫన్ లో సుష్మా. ఇంకొక 10 నిమిషాలు ఉంది మనం ఎంటర్టైన్ అవ్వడానికి. బట్ బిఫోర్ దాట్ ఇందాక నేను అడిగాను రాజాది గ్రేట్ F2 అండ్ కృష్ణగాడి వీర ప్రేమ గాథ ఈ మూడిట్లో ఉన్న కామన్ లింక్ ఏంటి అని. అండ్ ఎస్, నాకు కరెక్ట్ గా అయితే హర్ష గారు అండ్ సందీప్ గారు చెప్పేశారు. మెహరీన్ ఫీమేల్ లీడ్ గా యాక్ట్ చేసింది ఈ మూడు మూవీస్ లో. సో నెక్స్ట్ ది కూడా చెప్పేస్తాను. అండ్ అలాగే మనం మన టాపిక్ కూడా ఎండ్ చేసేద్దాము. లైక్ అబ్రాడ్ లో ఎస్పెషల్లీ మనం అబ్రాడ్ లో ఎంతమంది ఉన్నా కూడా చుట్టుపక్కల లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటాము. అండ్ ఆ లోన్లీనెస్ నుంచి మన గురించి మనం కొంచెం తెలుసుకుంటాము, కొత్తగా మన గురించి మనం తెలుసుకుంటామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాము. సో దాని గురించి నెక్స్ట్ చెప్పేస్తాను అన్నమాట. బట్ బిఫోర్ దాట్ నేను ఇందాకటి నుంచి ఏం అడుగుదాం అనుకుంటున్నాను అంటే, సో మా ఇంటి బంగారం జబర్దస్త్ ఓ బేబీ, మా ఇంటి బంగారం జబర్దస్త్ ఓ బేబీ, ఇందులో రెండు కామన్ లింక్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళిద్దరు కలిపి చేసిన మూవీస్ అవి ఇవి. మా ఇంటి బంగారం జబర్దస్త్ ఓ బేబీ, ఆ ఇద్దరు ఎవరో తెలిస్తే 9726361966 కి కాల్ చేసేయండి. అండ్ ఇప్పుడు ఇంకొక సాంగ్ వస్తుంది, వింటూ వింటూనే ఉండండి. రేడియో సురభి 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మతో.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మా ఓన్లీ ఆన్ నాన్ స్టాప్ ఫన్ ఎవ్రీ మండే 7 to 9 PM. అండ్ మనం షో కంక్లూడ్ చేసే టైం అయితే దగ్గరకు వచ్చేసింది. సో నేను ఇందాకటి నుంచి మాట్లాడుతూ ఉన్నాను అబౌట్ అబ్రాడ్ కి మూవ్ అయిన తర్వాత గానీ, అబ్రాడ్ లో ఉన్న వాళ్ళు జనరల్ గా చుట్టుపక్కల చాలా మంది ఉన్నా కూడా కొన్నిసార్లు లోన్లీగా ఫీల్ అవుతాము అండ్ ఆ లోన్లీనెస్ నుంచి మన గురించి మనం తెలుసుకుంటాము అని చెప్పి, ఫస్ట్ నుంచి మన ఐడెంటిటీ ఏంటి, అసలు మనకి సొసైటీ ఇచ్చే ఐడెంటిటీ కాకుండా మన గురించి మనం ఏమనుకుంటున్నాము అని చెప్పి మాట్లాడుకున్నాము. అండ్ అలాగే మనం అబ్రాడ్ నుంచి వెళ్లిన తర్వాత మనలో కొంచెం చేంజ్ వస్తుంది, లైక్ మన థింకింగ్ కానీ మన పర్స్పెక్టివ్స్ కానీ మారిపోయి ఉంటాయి అని చెప్పి చెప్పాను. అండ్ అలాగే మనకి అబ్రాడ్ నేర్పించే ఫస్ట్ లెసన్ ఏంటి అంటే, మనకి మనమే ఉంటాము, ఎవరున్నా లేకపోయినా నీకు నువ్వు ఉన్నావు అనేది ఎక్కువ బాగా చెప్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నాను. అండ్ దాని గురించి అలా మాట్లాడుకుందాము. బట్ బిఫోర్ దాట్ నేను ఇందాక అడిగాను మా ఇంటి బంగారం, జబర్దస్త్ అండ్ ఓ బేబీ, ఈ మూడింటికి ఉన్న కామన్ లింక్ ఏంటి అని చెప్పి. అండ్ నాకు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పింది అయితే స్వప్న గారు, హర్ష గారు అండ్ నిర్మల గారు, సమంత అండ్ నందిని రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన మూవీస్ అనమాట ఈ మూడు కూడా. సో ఫైనలీ అదనమాట. అండ్ అలాగే మైత్రీస్ రెస్టారెంట్, అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం ఇప్పుడు మైత్రీస్ రెస్టారెంట్ కు వెళ్ళిపోవచ్చు. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్ అండ్ స్పేషియస్ ప్యాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి ఒక పర్ఫెక్ట్ డెస్టినేషన్. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు కూడా అథెంటిక్ ఇండియన్ టేస్ట్ అయితే గ్యారంటీగా వస్తుంది. మీ ఫంక్షన్స్, పార్టీస్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్ కోసం కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ టౌన్. సో ఇంకెందుకు ఆలస్యం, విజిట్ మైత్రీస్ ఇండియన్ క్యూజిన్ నౌ సర్వింగ్ యూ ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. నేను కూడా అర్జెంట్ గా వెళ్లి తినేసేయాలి. బట్ బిఫోర్ దాట్ ఇందాక నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు, సో అలాగా మనం లైఫ్ లో చాలా జర్నీస్ చేస్తాము. కొన్ని జర్నీస్ లో మన అడ్రస్ మారిపోతూ ఉంటుంది అండ్ కొన్ని జర్నీస్ లో మన ప్రొఫెషన్స్ మారుతూ ఉంటాయి, జాబ్ కోసం మూవ్ అవుతూ ఉంటాము. బట్ కొన్ని జర్నీస్ ఉంటాయి ఎలా అంటే, మన పర్సనాలిటీ మారిపోతుంది. లైక్ అబ్రాడ్ వచ్చినప్పుడు బేసిక్ గా మనం ఇండియా నుంచి ఎలా అయితే వస్తామో అబ్రాడ్ లో నుంచి మళ్ళీ తిరిగి వెళ్లేటప్పుడు అలా ఉండం, చాలా చేంజ్ అవుతాము. అండ్ సమ్ టైమ్స్ ఐ ఫీల్ లైక్ ఒక ప్లేస్, ఒక జర్నీ మన లైఫ్ ని చాలా మార్చేస్తుంది, చాలా విధాలుగా మార్చేస్తుంది. అండ్ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ పీపుల్ అరౌండ్ అస్. ఆ పర్టికులర్ సిచ్యువేషన్స్ వల్ల పీపుల్ మారిపోతారు అండ్ పీపుల్ వల్ల మనం మారిపోతూ ఉంటాము. సో అలా మన ఒరిజినల్ పర్సనాలిటీ బయటకు వచ్చి మనం ఎవరనేది మనకి తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడైనా లైఫ్ మిమ్మల్ని ఇంటికి దూరంగా తీసుకెళ్లినా, మీ కంఫర్ట్ ప్లేస్ కి దూరంగా తీసుకెళ్లినా, అదేదో పనిష్మెంట్ అనుకోకండి. మేబీ మనల్ని మనకి చూపించడానికి అది తీసుకెళ్తుందేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో అదనమాట సంగతి. అండ్ నెక్స్ట్ మండే మళ్ళీ ఇంకొక కొత్త టాపిక్ తో, అలాగే కొత్త గేమ్ తో నేను వచ్చేస్తాను ఎవ్రీ మండే 7 to 9 PM నాన్ స్టాప్ ఫన్ లో. మరి అప్పటి వరకు మీరైతే రేడియో సురభి వింటూనే ఉండొచ్చు 107.9 FM HD3 లో, ఆర్ రేడియో సురభి యాప్ లో వినొచ్చు iOS అండ్ ఆండ్రాయిడ్. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్ అదనమాట సంగతి. వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3. నేను మిమ్మల్ని నెక్స్ట్ సండే, నెక్స్ట్ మండే కలుసుకుంటాను 7 to 9 PM. అప్పటి వరకు దిస్ ఈస్ ఆర్జే సుష్మా సైనింగ్ ఆఫ్. వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3. గుడ్ నైట్ డాలస్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. ఇస్తిలమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. పల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబిలీ. యాజ్ అ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్కి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: skills, calibration, knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
1: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
4: ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
5: చందు, మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
5: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
6: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3 మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
7: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRIPage.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRIPage.com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
8: Hi, I am Ram Gopal Varma.
9: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
10: నేను మీ నాగో సింహం సాయి కుమార్.
6: నేను మీ చంద్రబోస్ని, తప్పకుండా వినండి
8: రేడియో సురభి.
9: రేడియో సురభి,
10: రేడియో సురభి,
6: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
7: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఆయన రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను నివేదన ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను విచిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్.
2: రేడియో సురభి టైం చెక్, స్టూడియోలో టైం 10 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాదా. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: ఇస్తిలమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiki పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos, Zoho, powering possibilities with Radio Surabhi.
3: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ANC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస అవసరాల.
3: దిస్ ఇస్ కోటి.
4: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
5: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో శిల్పం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani padniche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachchani panta pollallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF AgTech Inc. Pallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech Inc. is your calling for farming. Pallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
2: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
7: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
8: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
9: నేను మీ ఆర్జే భార్గవి.
10: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
11: నేను మీ శ్రీనివాస అవసరాల.
12: దిస్ ఇస్ కోటి.
13: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం
9: రేడియో సురభి.
11: రేడియో సురభి.
13: రేడియో సురభి.
8: రేడియో సురభి.
11: రేడియో సురభి.
7: 107.9 FM HD3.

0: ఐ ఎన్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి. 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ See is your calling for farming. Vallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda?

0: calibration knowledge, though, make a best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: Istinamma vayanam puttukunti vayanam ee shravana masallo mee radio survey meek andistondi kotta sambaralu maa survey lakshmulu mee intiki raavalanukuntunnaru meeku vayanam ivvadaniki mee vayanam puttukodaniki but with a different twist intinta survey main mee intiki raavalani meer anukunte mee aahvanani tinyurl.com/survey lakshmi ki pampinchandi or email to admin@radiosurabhi.com.
3: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: రేడియో
1: సురభి,
3: రేడియో సురభి,
5: రేడియో సురభి,
6: రేడియో సురభి,
7: రేడియో సురభి 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
3: Yes sir.
2: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
3: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
2: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
4: విజిట్ రాజులాస్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. Go!
6: నేను మీ చంద్రబోస్ని. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF AgTech INC ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ VVFAgTech.com ఆర్ కాల్ 8482440213.
8: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
9: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
8: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
9: హాయ్, నేను మీ తేజ సజ్జ.
8: టు లిసన్ టు రేడియో సురభి
9: 107.9 HD3,
8: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
9: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
1: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
4: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: ఐ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసం. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.
5: క్షపించని నన్ను నా గతం, ఆలస్యమైందని తనకు నీ పరిచయం. నువ్వేనట ఇకపై నా జీవితం, శాపమైన ఫరణ్లా తోచనే ఈ క్షణం.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీ3 అట్ 9194914514. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
7: Yes sir.
6: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
7: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chaat, thali and catering.
6: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chaat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
8: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information visit rkusa.com.
9: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
10: నేను మీ ఆర్జే భార్గవి.
11: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
12: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
13: దిస్ ఇస్ కోటి.
14: దిస్ ఇస్ హరిశంకర్.
15: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
16: రేడియో సురభి.
3: రేడియో సురభి.
16: రేడియో సురభి.
3: 107.9 FM HD3.
17: Shit, love.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham

0: G3 at 919-491-4514. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఎంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సచ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐఎన్ రాంగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.
6: Even though we face the difficulties of today and tomorrow.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మలేమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా, సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: calibration knowledge, though, make a best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి? తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
3: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
5: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
6: నేను మీ ఆర్జే భార్గవి.
7: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
8: నేను మీ శ్రీనివాస్
9: అవసరాలా. హరిశంకర్. కీప్ లిస్నింగ్ మీ నేస్తం
6: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: రేడియో సురభి.
13: రేడియో సురభి
4: 107.9 FM HD3.

0: ఐ అండ్ రామ్ గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: Gata 24 ella nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatle?

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్ గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తాం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: ఐ ఎం రాముగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

హలో గురు ప్రేమ కోసం నిన్ను జీవితం మగాడితో ఆడదానికేలా ఔషధం

0: They are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. तत्र खलु ईमानी अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि अंटे आहारं अनेदि केवलं फुड् कादु इट्स् अ पर्फेक्ट् बालन्स् देशकालमान परिस्थितुलु प्रकृति दानि पडिनचे विधानं इवन्नी कूडा तोडवुतायि अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि बट् वी मूव्ड् आन् स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् वित् वीवीएफ् एग्टेक् आईएनसी मल्लेमरि फार्म्स् बिलीव्स् दट् फार्मिंग् इस् नाट् बैक्वर्ड् इट् ईस् द फ्यूचर् वीवीएफ् एग्टेक् आईएनसी C is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: ఈరోజు ఎక్కడికొచ్చా అక్క?
3: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
2: అక్క లైట్ దోస, లైట్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వేరేంటి? ప్లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
1: రేడియో
0: సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America వచ్చినప్పటి నుంచి Facebook లో groups, WhatsApp లో groups, updates కోసం ఒక్క ప్లేస్ లేదు. My phone is always buzzing with notifications. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే how convenient కదా.
0: Say hello to NRI page. మన ఇండియన్స్ కి the digital marketing platform. Indian community కి full on information hub. మీ business Indian audience కి reach అవ్వాలన్నా social media promotions కోసమైనా weekly newsletters కోసమైనా full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీలా.
1: హాయ్, నేను మీ తేజ సచ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham

0: electronics.com or call Nanda G3 at 919-491-4514. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
2: నేను మీ ఆర్జే భార్గవి.
3: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
4: నేను మీ శ్రీనివాస అవసరాల.
5: దిస్ ఇస్ కోటి.
6: దిస్ ఇస్ హరిశంకర్.
7: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
0: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

వయసు అంటే ఎంత తెలియని వయసులో నేను ప్రేమించినాను. మోసం చేస్తా ఉంది తెలియదురా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా? నా ఫేవరెట్.
1: ఇప్పటి నుంచి
0: నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయలేదు, అందుకేనే చెప్పనేలేదు.
1: జూలియట్
0: రిటర్న్ గిఫ్ట్.

0: చేయొద్దు అనుకున్నాను. చివరి జీవితాన్ని గుర్తించే స్వాగత జూలియట్. నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిసనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: రేడియో సురభి.
3: రేడియో సురభి.
7: రేడియో సురభి. 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్ గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ginawa.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చావు అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
4: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
5: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
7: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
8: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
9: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: Call Nanda G3 at 919-491-4514. America వచ్చినప్పటి నుంచి Facebook లో groups, WhatsApp లో groups, updates కోసం ఒక్క place లేదు. My phone is always buzzing with notifications. అన్ని ఒక్క place లో ఉంటే how convenient కదా. Say hello to NRI page. మన Indians కి the digital marketing platform. Indian community కి full on information hub. మీ business Indian audience కి reach అవ్వాలన్నా social media promotions కోసమైనా weekly newsletters కోసమైనా full visibility guaranteed with NRIPage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మలేమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: Hi, I am Ramgopal Varma.
3: Andariki namaskaram, nenu Vivian Aditya.
4: Nenu mee naalugo sangam Sai Kumar.
5: Nenu mee Chandra Bhushan. Tappakunda vinandi
6: Radio Surabhi.
7: Radio Surabhi.
4: Radio Surabhi.
5: Mee Telugu Nestam Radio Surabhi.
8: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient. And hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
0: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabothu. Keep listening to me next on Radio Surabhi.
0: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
2: Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry, G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
4: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
2: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform, Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna, social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
6: Yes sir.
5: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
6: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
5: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
7: విజిట్ రాజురాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
8: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
9: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
8: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, నీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆమ్కి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరాటా.
9: ఏంది బ్రో, అన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
8: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
10: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2BTexas.com. Perfect for dine-in, takeaway or full service catering.
2: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi.
0: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabothundi. Keep listening me next on Radio Surabhi.
0: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
2: Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry, G3 Electronics can help you design a custom setup. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: electronics.com or call nandaji3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
3: Yes sir.
2: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
3: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
2: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
4: విజిట్ రాజురాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్సైటెడ్ స్పెషల్ థాలి, బిస్వేలవా, చీజ్ దోశ, పనీర్ దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆమ్కి పనీర్ టిక్కా, వచ్చా మీకు కావాలా టాకో?
6: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
5: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
0: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
8: Radio Surabhi.
9: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
10: Hi guys, this is Harish Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabotham. Keep listening, me next on Radio Surabhi.
11: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardha

0: skills, calibration knowledge though, Niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America వచ్చినప్పటి నుంచి Facebook లో groups, WhatsApp లో groups, updates కోసం ఒక్క place లేదు. My phone is always buzzing with notifications. అన్ని ఒక్క place లో ఉంటే how convenient కదా.
0: Say hello to NRI page. మన Indians కి the digital marketing platform. Indian community కి full on information hub. మీ business Indian audience కి reach అవ్వాలన్నా social media promotions కోసమైనా weekly newsletters కోసమైనా full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
3: Yes sir.
2: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
3: సార్ ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
2: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
4: విజిట్ రాజురాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలీ, బిసి బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, చికెన్ కబాబ్, పరాటా.
6: ఏంది బ్రో, గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
5: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, takeaway or full service catering.
0: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know we are Radio Surabhi.
8: Radio Surabhi.
9: Radio Surabhi.
10: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
11: నల్లంచు తెల్ల చీరా.
12: హాయ్ గాయ్స్, దిస్ ఇస్ హరిశంకర్, రేడియో సురభి, ఫస్ట్ 24/7 తెలుగు రేడియో ఇన్ యునైటెడ్ స్టేట్స్. 107.9 FM HD3 క్వాలిటీతో మీకు మరింత చేరువ కాబోతాం. కీప్ లిస్నింగ్, మీ నేస్తాం రేడియో సురభి.
13: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: skills, calibration knowledge though, neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
3: ఎస్ సార్.
2: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
3: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
4: ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
2: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజురాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా, ఎన్ని స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీ దోడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హంచిలి గార్లిక్ లోటస్ అండ్ హంకి పన్నీర్ టిక్కా విత్ చమికా పరాటా.
7: ఎందు బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
8: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com. perfect for dine in, take away or full service catering.
0: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know we are Radio Surabhi.
9: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
10: నల్లంచు తెల్ల చీరా.
11: హాయ్ గాయ్, దిస్ హరి శంకర్, రేడియో సురభి, ఫస్ట్ 24/7 తెలుగు రేడియో ఇన్ యునైటెడ్ స్టేట్స్. 107.9 FM HD3 క్వాలిటీతో మీకు మరింత చేరువు కాబోతుంది. కీప్ లిస్నింగ్, మీ నేస్తాం రేడియో సురభి.
12: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్.

0: or call Nanda G3 at 919-491-4514. America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada? Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
2: Yes sir.
1: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
2: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
1: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
3: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ హంకీ పన్నీర్ టిక్కా విత్ చమీ కబాబ్ పరాటా.
5: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine-in, takeaway or full service catering.
0: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
7: Radio Surabhi.
8: Radio Surabhi.
9: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
10: Hi guys, this is Harish Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabotham. Keep listening me next on Radio Surabhi.
11: You are listening to Radio Surabhi, 107.9 FM, HD3.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry, G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
12: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
2: Yes sir.
1: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
2: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
1: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
3: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ హంకీ పన్నీర్ టిక్కా విత్ చమీ కబాబ్ పరాటా.
5: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
4: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine-in, takeaway or full service catering.
0: Hello Dallas, we are the
12: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
7: Radio Surabhi.
8: Radio Surabhi.
9: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
12: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
13: నల్లంచు తెల్ల చీరాచకం.
10: హాయ్ గైస్, ఇస్ హరి శంకర్, రేడియో సురభి, ఫస్ట్ 24/7 తెలుగు రేడియో ఇన్ యునైటెడ్ స్టేట్స్, 107.9 FM HD3 క్వాలిటీతో మీకు మరింత చేరువు కాబోతుంది. కీప్ లిస్నింగ్ మీ నేస్తాం రేడియో సురభి.
11: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
12: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: calibration knowledge though, neko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
3: Yes sir.
2: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
3: సార్ ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
2: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
4: విజిట్ రాజులాస్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
6: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
5: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, takeaway or full service catering.
0: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know we are Radio Surabhi.
8: Radio Surabhi.
9: Radio Surabhi.
10: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
11: నల్లంచు తెల్ల చీరా.
12: హాయ్ గాయ్స్, దిస్ హరి శంకర్, రేడియో సురభి, ఫస్ట్ 24/7 తెలుగు రేడియో ఇన్ యునైటెడ్ స్టేట్స్, 107.9 FM HD3 క్వాలిటీతో మీకు మరింత చేరువ కాబోతుంది. కీప్ లిస్నింగ్, మీ నేస్తాం రేడియో సురభి.
13: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America వచ్చినప్పటి నుంచి Facebook లో groups, WhatsApp లో groups, updates కోసం ఒక్క ప్లేస్ లేదు. My phone is always buzzing with notifications. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే how convenient కదా.
0: Say hello to NRI page. మన ఇండియన్స్ కి the digital marketing platform. Indian community కి full on information hub. మీ business Indian audience కి reach అవ్వాలన్నా social media promotions కోసమైనా weekly newsletters కోసమైనా full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
3: Yes sir.
2: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
3: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
2: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
4: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరాటా.
6: ఏంది బ్రో గని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
8: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
9: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
8: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
10: నల్లంచు తెల్ల చీరా.
11: హాయ్ గాయ్స్, ఇస్ హరీష్ శంకర్, రేడియో సురభి, ఫస్ట్ 24/7 తెలుగు రేడియో ఇన్ యునైటెడ్ స్టేట్స్. 107.9 FM HD3 క్వాలిటీతో మీకు మరింత చేరువు కాబోతుంది. కీప్ లిస్నింగ్ మీ నేస్తాం రేడియో సురభి.
12: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
13: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: electronics.com or call Nanda G3 at 919-491-4514. America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada? Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
2: Yes sir.
1: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
2: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
1: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
3: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, హంకీ పన్నీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరోటా.
5: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
4: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, takeaway or full service catering.
0: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
7: Radio Surabhi.
8: Radio Surabhi.
9: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
10: Nallanchu tella chira appappo arachakam.
11: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM HD3 quality to meeku marinta cheruka.
12: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
13: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry, G3 Electronics can help you design a custom setup. Screen build cheyatan daggar nunchi acoustic wall setup varaku

0: G3 at 919-491-4514. America వచ్చినప్పటి నుంచి Facebook లో groups, WhatsApp లో groups, updates కోసం ఒక్క ప్లేస్ లేదు. My phone is always buzzing with notifications. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. Say hello to NRI page. మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
2: Yes sir.
1: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
2: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
1: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
3: విజిట్ రాజురాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, విచ్చామి కబాబ్, పరాటా కూడా.
5: ఏంది బ్రో, గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్.
4: ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B, texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
0: Tick, tick. Radio Surabhi, time check. Studio low time, 5 a.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
3: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514. ఫ్రమ్ కేఆర్ to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, పిచ్చామి కబాబ్, పరాటా.
5: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
4: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B, texas.com. Perfect for dine-in, takeaway or full service catering.

0: for Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: గుడ్డు, బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
4: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
5: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
7: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ A2B, texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
8: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: electronics.com or call Nanda Ji 3 at 919-491-4514. Tatra khalu imani ashtau ahara vidhi visesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakriti dani pandiche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF AgTech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech Inc. is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213. Istinamma vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వెళ్ళవా, చీజ్ దోశ, అన్ని దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్, అంకి పని టిక్క, చమిక పరాటా.
3: ఏంది బ్రో అన్ని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
4: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
0: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aaharam anedi kevalam food kadu, it's a perfect balance. Desha kalamana paristhitulu, prakruti dani padinche vidhanam, ivanni kuda todaltai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Palemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Palemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
5: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
6: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9727979999.
1: పట్టు పడతాం. రేడియో సురభి,
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తం.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
7: ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణోః పరాం ప్రేయసీ తద్వ

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్ One name to go? Hareli. Hareli. Bringing the taste of home closer to you.
3: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా
4: రైస్ దాల్ స్నాక్స్ వెజ్జీస్ స్పైసెస్ ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా
3: రిలాక్స్ స్వదేశీ ఉంది కదా ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్ మీట్

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: us? We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. Radhika, next week mana office event ki please take care of the catering, okay?
4: Sure. How many people are we expecting?
0: 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachchu.
4: Idi office party aa leka jatra?
0: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi. బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పటిగా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు
0: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
3: బోరింగ్ లాంగ్ డ్రైవ్స్ కి టైరింగ్ వర్కౌట్స్ కి ఒక్కటే సొల్యూషన్, రేడియో సురభి. అమెరికాలో తెలుగు రాష్ట్రం.
6: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
7: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
5: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
7: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. సాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు. దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
8: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
9: ఎస్ సార్.
8: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
9: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
8: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
10: విజిట్ రాజురాజ్ kitchen in Irving, East Plano and El Dorado. For more information, visit rkusa.com.
11: Yes, we are back. Dev Dhanadhan Avinash to DFW Morning Vibes in Naru. Only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. కొంతమందికి దగ్గర దగ్గర 13 రోజులు, ఇంకొంతమందికి దగ్గర దగ్గర ఇంకో 10 to 12-13 days విండోలో మాత్రం ఒక రకమైన ఫ్రీడమ్ దొరకబోతుంది. ఆ ఫ్రీడమ్ పేరు ఏంటి అని అంటే, పిల్లల స్కూల్స్ రీఓపెన్ అవుతాయా అదనమాట. పొద్దున్న లేవగానే ఓ పక్కన మీ స్టాండప్ కాల్స్ అటెండ్ అవుతూ మీ పనులు మీరు చేసుకుంటూ, ఆ మధ్యలో వాళ్ళిద్దరూ అంటే ఇద్దరు పిల్లలు ఉంటే కనుక వాళ్ళు ఒకళ్ళ తల్లో పళ్ళు కొట్టుకుండా ఉండడానికి కాపాడుతూ అన్ని మానిటర్ చేసుకుంటూ చేయడం అనేది మామూలు విషయం కాదు, మామూలు విషయం కానీ కాదు. Having said that, oka interesting vishayam, Viswanathan Sons audio launch lo Surya garu maatunnaru talking about love. And yemunnaru ante, oka abbayi nijangane oka place ki vellali ani anukunte vaadu neat ga aa vandi isukuni aa place ko gantalu vellipochu, kaani ade pani oka aadaki cheyali ante adi 10 gantalu padutundi, 10 gantalu kuda pattachu. Ante idi ekkado inequality tho maatladala. He was telling she does a lot of compromise first. ఇంటి పనులు చేస్తుంది, పంట పనులు చేస్తుంది, పిల్లల్ని చూసుకుంటుంది, ఇవన్నీ చూసుకుంటూ వచ్చి ఫైనలీ ఆ పనిని తనకు కావాల్సిన పని కూడా చేసుకోవడానికి ఎఫర్ట్ పెడుతుంది. దగ్గర దగ్గర అదే ఒక 10 గంటలు పట్టచ్చు అని చెప్పి చెప్పారన్నమాట. సో దేర్ ఇస్ ఎనీథింగ్ దట్ యు కెన్ ఆఫర్ యునో ఇన్ దిస్ సిచ్యువేషన్ ఇస్ దట్ లవ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లవ్ కన్నా ముందు ప్లేస్ లో రెస్పెక్ట్ అని చెప్తా అని చెప్పాడు అది సంగతి. సో అది మోస్ట్ ఇంపార్టెంట్ విషయం. సో ఇలాంటి సిచ్యువేషన్ లో పిల్లల్ని హ్యాండిల్ చేయడం, పొద్దునే పనులు చేయడం, ఇవన్నీ కొంచెం కేవటికంగా ఉంటాయి. కానీ వాటన్నిటి మధ్యలో లైట్ గా మనం కూడా అడగకుండానే కిచెన్ లోకి వెళ్ళడం, అడగకుండానే వడ్డించడం, అడగకుండానే పిల్లలు చేసే గోళని హ్యాండిల్ చేయడం, ఇవన్నీ చేయగలిగితే యూనో కొంచెం బరువు బాధ్యత హ్యాండిల్ చేసుకోగలిగితే దట్స్ అ బ్యూటిఫుల్ సైన్ ఆఫ్ రెస్పెక్ట్ అని చెప్పి చెప్పారు. సో ఆన్ దాట్ నోట్ ఇంత బ్యూటిఫుల్ విషయం చెప్పిన తర్వాత ఆఫీస్ లో మంచి పాట వేసుకోవాలి కదా. ఇది సినిమా న్యూస్ లో లెక్కకండి, సినిమా న్యూస్ లో వేరే మళ్ళీ సెపరేట్ ఉన్నాయి. బట్ పొద్దు పొద్దున్న ఈ మాట ఎందుకు చెప్పాలనిపించింది, బికాస్ ఎందుకో మార్నింగ్ ఈ హరిబరి హడావిడిలో చాలా హ్యాండిల్ చేస్తూ పిల్లలు కావాల్సినవన్నీ వండుతూ అట్ ద సేమ్ టైం వాళ్ళు వర్క్ కావాల్సి అటెండ్ అవుతూ ఇది చేస్తూ అవి చేస్తూ మూడు పనులు ఉంటాయి కదా. సో అందుకే ఎక్కడో చోట మార్నింగ్ మార్నింగ్ ఇట్లా చెప్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. సో అలాంటి ప్రేమించే ప్రేమలన్నిటి ఈరోజు మార్నింగ్ ఒక పాట ఇస్తాం. ఈ పాటగా మీకు డ్రిల్ అర్థమైపోయి ఉంటుంది. బ్యూటిఫుల్ ట్రాక్ కమింగ్ అప్ ఫ్రమ్ ద మూవీ నువ్వు నేను ప్రేమ, ఓన్లీ ఆన్ రేడియో సర్వీ 107.9 HD3 డాలస్, నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నాం.

చెప్పి దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు అనే గేమ్ నేను ఆడాను. ఓకే, అందులో నిశివర్ణోష్టోదకం అంటే ఏంటి అని ఒక చిన్న గేమ్ ఆడితే నిన్న మన శ్రోతలు బ్లాక్ కాఫీ అని చెప్పారు. అలాగే బ్లాక్ కాఫీ పేరుంది సార్, మరి పాలతో చేసిన కాఫీ పేరు ఏముండొచ్చు అంటే క్షీరోష్టోదకం ఆర్ క్షీరోదకం అని చెప్పి నిన్న ఒక ఫాలోవర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ విధంగా మనం తెలుగు తెలుసుకుంటూ తెగులు పట్టించుకుంటూ ముందుకు పోతున్నాం అనమాట. సో ఈరోజు ఈ ట్రెండ్ లో ఇంకొక పదం తీసుకొచ్చాం. అదేంటి అంటే ఈ పదం పేరు తే నీరు. ఓకే, తే నీరు. సో దీన్ని ఎలా పలకాలి? తేనే ప్లస్ నీరు, తేనీరు. ఏ సందర్భం ఇది? ఎనీవేస్, ఈ పదాన్ని డీకోడ్ చేయడానికి నాకు వచ్చినంత తెలుగు సరిపోవట్లే, కానీ తే నీరు అనేది తెలుగు పదం, కానీ దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? సో తే నీరు అంటే సమ్వేర్ ఏదో డ్రింకింగ్ స్పేస్ లో ఉంది అనేది అర్థమవుతుంది, బట్ దీన్ని ఏమంటారు చెప్పమా? ఆపండి, మీరు తినడం ఉప్మా, నాకు ఆన్సర్ చెప్పండి. ఓకే, తే నీరు అనగా ఇంగ్లీష్ లో ఏమందరు? 972-636-1966 is my calling number. I'm waiting for you only on Radio Surabhi 107.923 Dallas number 1 radio station and the OG Telugu radio station of Dallas. ఉంటున్నారు. ఇందుకో పొద్దు పొద్దునే ఒక మంచి పాట వినాలను, అది కూడా ఎక్కడి నుంచి? ఒకటి అహానా పెళ్ళంట మూవీ నుంచి. ఎందుకో మనసు ఈ పాట వినాలి, దీని గురించి మాట్లాడాలని ఊళ్ళోతుంది అనమాట. సో మీన్ వైల్ మీరు మాత్రం మిస్ అవ్వకుండా నాకు కాల్ చేసేయండి. 972-636-1966 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. అండ్ యా, అహనా పెళ్ళంట అంటే ముందు మాయాబజార్ రెడీ అయింది, అదేంటది మాట.

0: హలో సార్ అభి.
1: హలో,
0: సీనియర్. మార్నింగ్ అండి. బాగున్నానండి. చూ వింటున్నారా?

0: చెప్పండి సార్, తేనీరు అనగానేమి?
1: తేనీరు అన్నారు కదా, తేయకులతో చేస్తారు కాబట్టి
0: దేంతో దేంతో ఇస్తారు?
1: తేయాకు.
0: తేయాకుతో చేస్తారు కాబట్టి తేనీరు. సో నేను తేనీరు అంటే నీరు పట్టరమ్మంటున్నారేమో అనుకుంటున్నాను నేను, కాదా? మక్కికి మక్కి దించు అనువదించు అన్నారు పెద్దలు. సో
1: తెలుగు ట్రాన్స్లేషన్ కానీ
0: చెప్పండి సార్, రెండు విషయాలు మరి చెప్పండి. ఓకే, ఏందండి?
1: ఉదయ వ్యాహ్యాలి.
0: ఉదయ వ్యాహ్యాలి. ఉదయ వ్యాహ్యాలి, ఉదయం అంటే మార్నింగ్, వ్యాహ్యాలి వ్యాహ్యాలి. ఓకే, కనుక్కుందాం అండి, నేను లిసనర్లు అడుగుతాను. ఒకవేళ అవ్వకపోతే ఒక పావు గంట వింటూ ఉండండి, మధ్యలో నాకు ఫోన్ చేసి హెల్ప్ చేయండి. మరి అలా వదిలేదు రండి గాల్లోకి. ఓకే శ్రేణి గారు, అవే తేనీరు తాగుతూ మార్నింగ్ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ అండి. సో అది తే నీ రూ అంటే ఆయన టీ అంటున్నారు, నాకైతే కాదనిపిస్తుంది. తే ఆకులతో చేస్తారు కాబట్టి తేనీరు అనేది పాయింట్. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు బస్తీ మీద సవాల్ అంటే ఇంకొక మాట చెప్తారు. అదేంటంటే ఉదయ వ్యాహ్యాలి. ఉదయ వ్యాహ్యాలి అంటే ఏంటి అని అడుగుతున్నారు అన్నమాట. అంటే ఎంత తెలుగు నాకు తెలియదు సార్, బట్ ఎనీవేస్ నేను ప్రయత్నిస్తాను. ఎవరైతే లిజనర్లు వింటున్నారో, యు కెన్ కాల్ అండ్ టెల్ మీ తేనీరు అనగానేమి. ఓకే, సో జనరల్లీ ఈ టైంకి ఒక తెలుగు మాస్టర్ వైపు లో తెలుగు పదాలు చెప్పి ఇంగ్లీష్ లో ఏమంటారో అని అడుగుతున్నా. నేను నుంచి స్టార్ట్ చేసాం ఈ ట్రెండ్, కుదరలు ఇట్లా కంటిన్యూ చేద్దాం. బట్ మీరైతే కాల్ చేయొచ్చు 9726361966. తేనీరు అనగానేమి. ఓకే, ఒక బ్యూటిఫుల్ పాట మీకోసం వెయిట్ చేస్తుంది. ఓకే, ఈ మాత్రం గ్యాప్ ఇప్పుడు వేసేద్దాం. మణి శర్మ గారి కాంపోజిషన్ లో చక్కటి పాట కమింగ్ అప్ ఫర్ యూ. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. అప్పుడే ఒక కాలర్ ఫోన్ చేస్తున్నారు, చూద్దాం. హలో సురభి.
2: హలో, హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి.
0: గుడ్ మార్నింగ్ అండి, పేరు?
2: సారీ, శుభోదయం అండి.
0: శుభోదయం, లెస్స పలికి తిరి చెప్పండి.
2: సుజాత అండి నా పేరు.
0: సుజాత గారు, మీరు ఏమి చేయించుంటారు?
2: నేను ఆర్ట్ టీచర్ అండి.
0: ఓ, పాఠ్యాలు బోధిస్తురా? ఓకే, ఎక్కడ? మార్నింగ్ వాకింగ్. ఉదయ వ్యాహ్యాలి అంటే మార్నింగ్ వాకింగ్ అని అర్థం?
2: అంతే కదా, అంటే మీరు కరెక్ట్ గా రావట్లేదు కానీ, బట్ అనుకుంటానండి మార్నింగ్ వాకింగ్.
0: మీరు అనుకుంటా అంటే వదిలేకండి, నాకు కూడా తెలీదు, ఇద్దరు కనుక్కోవాలి ఇప్పుడు. అది సో అక్కడ ఎవరో వింటున్న డాలస్ తెలుగు మాస్టర్లారా, నేను సుజాత గారు ట్రై చేసాం, పని అవ్వలేదు, మీరు కాల్ చేసి చెప్పండి. ఎందుకేనండి, తెలుగు క్లాస్ లో నేను లాస్ట్ గేమ్ లాస్ట్ బెల్ లో వచ్చిన గేమ్స్ ఆడుకున్నా అనవసరంగా. ఇప్పుడు ఈ రోజు ఎంత ప్రాబ్లం వచ్చింది చూడండి. సర్లేండి, ఎనీవేస్ హావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అది ఇంకో కాల్ ఎవరో మధ్యలో ఈ గ్యాప్ లో నేను చెప్తాను అన్నట్టు ట్రై చేశారు, ఆయన కూడా ఆయనతో కూడా మాట్లాడి ఈరోజు తెలుగు మాస్టర్ క్లాస్ అవుతుంది మనకి. సో తెలుగు పదం చెప్పండి, చెప్పాము, ఇంగ్లీష్ లో దీని మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాం. హలో సురభి.
3: హలో.
0: హలో సురభి, మీ పేరండి?
3: శైలజ అండి.
0: శైలజ గారు, మీ గురించి మీ వారు పాడే పాట ఏంటి తెలుసా?
3: చెప్పండి. శైలజ. శైలజ
0: కాదండి, ఇట్స్ ఎ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్. అది శైలజ. శైలజ బ్రేకప్ సాంగ్, హ్యాపీ వన్ నాట్ క్రేజీ ఫీలింగ్ అని పాడతారు. అది అది ఉదయ వ్యాహ్యాలి అని ఏదో అన్నారండి, నాకు తెలియదు దాని మీనింగ్ ఏంటంటారు.
3: అది మార్నింగ్ న్యూస్ అని నేను అనుకుంటున్నాను.
0: మార్నింగ్ న్యూస్
3: తెలియదు, మార్నింగ్ న్యూస్.
0: ఇక్కడ లిజనర్ శ్రేణి గారు చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, ప్రతిరోజు వీడి నన్ను కష్టాలు పెడతాడు, ఇప్పుడు వీడి కష్టాలు పెడుతున్నా రిటర్న్ అని చెప్పి. అది అది అది కొంచెం కొంచెం ఇబ్బందిగానే ఉంది. తేనీరు అంటే మీకేం తెలుసా? తేనీరు టీ, తేనీరు అంటే టీ ఏనా?
3: కానీ ఫస్ట్ నేను అడిగినప్పుడు నేనేమనుకున్నానంటే మన టాలెంట్ కాదు తేనీరు అని చెప్తుంటారంటే కిష్కింద కాండలో, అంటే వాళ్ళు మన కూడా అయినట్టు అనుకున్నా నేను. అంటే ఐ మీన్ ఆల్కహాల్ కైండ్ ఆఫ్ సింగ్ బట్ ఐ డోంట్
0: చూద్దాం చూద్దాం. ఎందుకు తేనీటి విన్న దగ్గర ఆగిపోయింది నేను తేనీరు అనగానే, ఏమో ఆయన టీ అంటున్నారు కరెక్ట్ కదా చెక్ చేద్దాం.
3: నేను తేనీటి విన్నా అంటే ఫస్ట్ చెప్పగానే అది ఆలోచిస్తాను, తర్వాత సీరియస్ గా అది చేయాల్సి నుంచి వచ్చింది అంటే అది మేక్ సెన్స్ ఏమో అనిపించింది. అది కరెక్ట్
0: ఏమో తెలుగులో ఉన్న సందులు సమోసాలు అన్ని మైండ్ లో పెట్టుకుని ఇది ఇది ఏ సందు అర్థం కావట్లేదు, అక్కడ ఆగిపోయింది.
3: ఇదైతే మార్నింగ్ న్యూస్ అండి. చాలా సార్లు ఉదయ వ్యాసాలు అంటే మోస్ట్లీ 99%
0: పర్లేదండి, మీరు కాపీ కొట్టిన ఆన్సర్ నేను మీరు చెప్పిన ఆన్సర్ నేను కాపీ కొడుతున్నాను, రైటా కదా చూద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అలాగే ఈ రోజు కాల్స్ పరంపర దడదలాడుతుంది, మరి వెంటనే ఇంకొక కాలర్ ఉన్నారు చూద్దాం. హలో సురభి,
4: గుడ్ మార్నింగ్ అండి. నా పేరు సందీప్.
0: సందీప్ గారు ప్లీజ్ హెల్ప్ చేయండి సార్, ఉదయ వ్యాహ్యాలి అంటే ఏంటండి? ఏ విధంగా నడక
4: వివరించటం అంటే వాడుక భాష వివరించడం అంటే మార్నింగ్ వివరించడం అంటే మార్నింగ్ వాక్. మా ఆవిడ ఇప్పుడే చేసి వచ్చింది అండి నేను
0: ఓకే.
4: కాకపోతే మేము తేనీరు తాగం అండి ఇంట్లో, ఎంత మంచినీళ్ళే.
0: మంచినీరేనండి, వెరీ వెరీ హెల్త్ కాన్షియస్ అండి సందీప్ గారు. మీరు నాకు అదే కన్ఫ్యూజ్ అయితే ఉంటా, కొంతమంది నిశివర్ణ ఉష్ణోదకం తాగుతూ ఉంటారు, అది కదా తాగాల్సింది, తేనీరు అంటారు ఏంటి అనిపిస్తూ ఉంటుంది నాకు. అది థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సందీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. గిరి గారు వచ్చిన బ్రేక్ లో ఉన్నారు, మరి ఎప్పుడు జాయిన్ అవుతారో మా అధిష్టానం అంటే తెలియాలి.
4: ఓకే, అదే అనుకున్నా చూస్తే స్టేకేషన్ ఉంది, మళ్ళీ ఆయన కాల్ చేస్తే బాగుండదేమో అని.
0: యా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సందీప్ గారు. యా అది సో కాల్స్ పరంపరలో దూసుకుపోతున్నాం ఈరోజు. తేనీరు అసలు తెలుగు ఇది ఏ విధంగా సంది నాకు అర్థం కావట్లేదు, ఇప్పటికీ కన్ఫ్యూజన్ లో ఉంది. అబ్బా ఇంకొక కాలర్ ఉన్నారు, ఇదే లాస్ట్ కాల్ అండి, దీని తర్వాత పాటేస్తాను, తిట్టుకోకండి. హలో సురభి,
5: గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. తేనీరు అంటే వాడుక భాషలో సింపుల్ గా చెప్పాలంటే తేనీళ్ళు.
0: తేనీళ్ళు అండి, అది ఇది ఏ సంది అండి తెలుగులో?
5: ఏ సంది ఏం లేదండి,
0: మీదే అండి. ఏమోనండి ఇది ఏ సందులో వదిలేశారని నాకు అర్థం కాక సందులు గొంతులు పట్టుకుని తిరుగుతున్నాను. తేనీరు ఏ విధంగా అయితే తేనే ప్లస్ నీరా?
5: తేనీరు మామూలు టీ నీళ్ళు అండి, అంతకంటే
0: అంతే అంటారా?
5: అది మామూలుగా మాట్లాడితే టీ నీళ్ళు అంటాం, గ్రీటింగ్ కార్డ్ మీదకి వస్తే తేనీరు అంటాం.
0: ఓ ఓకే, మరి మరి తేనేటు విందు అని ఎట్లా అంటారు దాని మీనింగ్?
5: అది వేరు, అక్కడ తేనె, అక్కడ తేనె వస్తుంది, ఇక్కడ నీరు.
0: ఎందుకేనండి తెలుగులో పాస్ మార్కులు రాలేదు నాకు?
5: ఉదయ వ్యాసాలి అన్నది మార్నింగ్ వాక్, వెరీ క్లియర్.
0: అంతే అంటారా?
5: అయ్యో తప్పకుండా, దాంట్లో అసలు అభిమానమే లేదు.
0: అది సో మొత్తానికి ఈరోజు లిజనర్లు మాట్లాడేసిన పాస్ చేపిస్తున్నారు శ్రీని గారు అడిగిన క్వశ్చన్ కి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అది మొత్తానికి ఈరోజు ఇలా జరిగింది, ఉదయ వ్యాహ్యాలి అంటే మార్నింగ్ వాక్ అని ఖరాఖండిగా తేల్చి చెప్తున్నారు చాలా మంది శ్రోతలు. మరి ఇది కరెక్టా కాదా అని మీరే నాకు చెప్పాలి. 972-636-1966 ఇస్ మై కాలింగ్ నంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్. సరదాగా పొద్దు పొద్దునే ఒక ఇంట్రెస్టింగ్ సాంగ్ వింటారా, డిసి అనే మూవీ నుంచి మంచి అద్భుతమైన తాళం ప్లే చేస్తారు, తాళం ప్రాపర్ తాళం.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్స్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? I have. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: Agal, akkade agali. Enduku agali? Munduku vellochu kada. ఆప్షన్ ఉంది కదా, ఎందుకు ఆగాలి అని ఫ్రస్ట్రేషన్ లో ఉంటే గనక మీరు ఎక్కడాగారో చెప్పడానికి నేను వచ్చాను. అదే ధనాధన అవినాష్ తో DFW మార్నింగ్ వైబ్స్ ఉంటున్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3, డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. సో బేసిక్ గా మూడు రెండు రకాల జనాలు ఉంటారు అనమాట. ఓకే, సో ఫస్ట్ రకాల జనాలు ఎలా అంటే వాళ్ళు రెగ్యులర్ గా పనిచేసుకుంటూ ఉంటారండి. ఆ పని చేసుకునే స్ట్రక్చరే ఇంకా వాళ్ళు ఎండబడిన వాహన వచ్చినా సరే వాళ్ళ పని వాళ్ళదే. కానీ కొంతమంది ఉంటారు మండే స్టార్ట్ చేస్తారు, మండే వచ్చి కొంచెం సింక్ అవుతారు, సింక్ అయ్యి ట్యూస్డే వెన్స్డే థర్స్డే సూపర్ గా పని చేస్తారు, ఫ్రైడే మళ్ళీ లైట్ తీసుకుంటారు, వీకెండ్ మూడు ఆన్ అయిపోతుంది, సాటర్డే సండే లైట్. ఓకే, సో మరి ఎలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారో నాకు ఇది తెలియట్లేదు. ఎన్ వాల్టర్ వాకర్ టి ఎక్స్ప్రెస్ వే ఈ ఏరియాలో ఐడియల్లీ ట్రాఫిక్ అక్కడ కనిపించదు, బట్ టిపికలీ ఎయిర్పోర్ట్ ఏరియా సైడ్ అయితే మాత్రం హెవీ ట్రాఫిక్ ఉంది. అంటే ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలనుకుంటున్నారు, ఎయిర్పోర్ట్ నుంచి రావాలనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ ప్రస్తుతంగా సిచ్యువేషన్ అట్లుంది. ఓకే, అది పక్కన పెడితే నార్త్ డాలస్ నుంచి రిచర్డ్సన్ వైపు వెళ్తుంటే కానీ మెయిన్ స్ట్రిచ్ దగ్గర కొంచెం ట్రాఫిక్ ఉంది. అండ్ డౌన్ టౌన్ ఏరియా యాజ్ యూజువల్ కలగాలడిపోతుంది అనమాట. నిజంగా ఆ ట్రాఫిక్ లో ఎవరైనా పల్లీలు అమ్మడం లేకపోతే మంచి చిప్స్ ప్యాకెట్లు అమ్మడం ఇట్లాంటి ట్రై చేస్తే బాగుంటుందేమో. ఏంట్రా ఏం మాట్లాడుతుంది, ఇదే నిండి అనుకుంటున్నావు? కరెక్టే కదా, మీరు చిన్న సూపర్ మార్కెట్ కి వెళ్ళాలన్నా పావుగంట కారేసిన బయటకు వెళ్ళాలంట కదా. ఎస్ ఐ రిమెంబర్, మర్చిపోయాను. ఎనీవేస్, సో ప్రస్తుతానికి మాత్రం ఫోర్ట్ వర్త్ ఏరియా మాత్రం కెనడేల్ ఏరియా సౌత్ షాలింగ్టన్ ఎస్పెషల్లీ ఈస్ట్ వచ్చి దగ్గర కొంచెం ట్రాఫిక్ ఉంది. ఇవి కాకుండా ఇంకెక్కడ లేవన్నమాట. ఐ థింక్ ఈరోజు మార్నింగ్ మీకు గొడవ, ఓకే, మీకు మీ పార్ట్నర్ కి, అండ్ మీరు సరిగ్గా తిట్టుకోలేకపోతున్నారు అనుకోండి, ట్రాఫిక్ లో చాలా సైలెంట్ గా ఉండాలనుకుంటున్నారు అనుకోండి, బట్ సమ్మన్ నేను తిట్టాల్సిన తిట్లని తిట్టేస్తే బాగుండు అని మీకు అనిపిస్తే గనక కమింగ్ రెండు పాటలు మీకోసం. ఏంటి ఇలాంటి బంపర్ ఆఫర్లు కూడా ఉంటాయా? రేడియో సర్వీలు ఉంటాయి. సౌండ్స్ లైక్ హోమ్, హోమ్ లో అన్ని ఉంటాయి, తిట్లుంటాయి, పొగడ్తలుంటాయి, నవ్వులుంటాయి, అన్ని ఉంటాయి. సో అందులో భాగంగా నన్ను చేసుకున్నావు కాబట్టి హ్యాపీగా ఉన్నావు, లేకపోతే నీ బదులు నాకు ఎలాంటి సంబంధాలు వచ్చాయో తెలుసా అని డప్పు కొడతారు కదా వాళ్ళకోసం ఈ పాటలు.

0: కొంచెం క్రాఫ్ట్ మార్చి ఆ షర్ట్ మీద టీ షర్ట్ వేసామనుకో, అద్దిరిపోద్ది. అచ్చు మహేష్ బాబు లా ఉంటావు తెలుసా.
1: ఇంకేం చేస్తాం,
2: ముక్కు పోగెట్టేసి పొట్టిగా వేసుకున్నావు అనుకో, దడదళ్ళ ఆడిపోద్ది. టిట్టో సారీ అమీర్ సొలా ఉంటావు తెలుసా.

0: ఎస్ విఆర్ బ్యాక్ దే దనాదన వినాష్ తో వింటున్నారు డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. ఇంట్లో ఎప్పుడు ఇలాంటి ఒక డిస్కషన్ అవుతున్నది, అది ఎలాంటి డిస్కషన్ అంటే బయటికి వెళ్దాం అనుకుంటున్నాను అనుకో, ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ తో వెళ్తాను అని అన్నాను అనుకో, అనగానే ఫ్రెండ్స్ తో వెళ్ళడానికి మాత్రం టైం ఉంటుంది, ఇంట్లో చిన్న చిన్న పనులు చేయడానికి కూడా టైం ఉండదు, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి అండ్ గిల్ట్ ట్రిప్ చేస్తున్నారు. అవి తెలుసు కదా, అంటే ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేయబోతే నేను ఎంత డిస్టర్బ్ అవుతాను నీకు తెలుసు కదా కదా. సో ఇన్ కేసు మీ ఇంట్లో జరుగుతున్న గొడవలు ఇలాంటి సినారియాలో ఉంటే కనుక, వన్ థింగ్ ఐ వాంట్ టెల్ ఇస్ దట్ దెర్ ఇస్ వన్ కాలర్ హూ ఇస్ కాలింగ్, లెట్స్ సీ ఇఫ్ దే ఆన్సర్ విల్ టాక్. హలో సురభి. హలో అండి, రేడియో సురభి కాల్ చేశారు, మీ పేరు? హాయ్ మార్నింగ్ హర్ష గారు, చెప్పండి. ఎక్కడి నుంచి వింటున్నారు సార్ మీరు? మీ నెంబర్ కొంచెం డిఫరెంట్ ఉంది. యూకే నుంచా?
1: ఇందులో పెద్ద ప్రత్యేకత ఏం లేదండి, రేడియో సురభిని వినాల్సినే వాళ్ళు ఎక్కడి నుంచి అందించారు.
0: ప్రత్యేకత ఏం కాదు, నాకు గుర్తు, నేను మిస్ కొట్టానేమో, యూకే నుంచి వింటున్నారన్న విషయం గుర్తుంది, అది మీ పేరని గుర్తు రావట్లేదు, అది అంతే.
1: ఓకే, సో యాప్ ద్వారా వింటున్నారండి.
0: ఓ నైస్,
1: అంటే
0: అంతే. ఏంటండి యూకే కవర్లు?
1: యూకే కవర్లా? యూకే కవర్లు కంటే ఇంకే కవర్ల మీద ఎక్కువ దృష్టి ఉంటుంది అది.
0: మరి భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టిందని హ్యాపీ ఫీల్ అయ్యారా?
1: చాలా వరకు అండి.
0: నైస్ నైస్ నైస్.
1: చాలా వరకు అంటే మన వెస్ట్రన్ కంట్రీస్ లో లేకపోతే అమెరికాలో గానీ కనెక్టివిటీ ఇస్ ఇంపార్టెంట్ కదండి. సో అవి ఇప్పుడు అచీవ్మెంట్ దానికంటే కూడా ఫ్యూచర్ లో దాని ఉపయోగం ఎక్కువ ఉంటుంది. అప్పుడు మన దాన్ని మనం ఎప్పుడు ఉంచలేకపోవచ్చు.
0: ట్రూ ట్రూ. శంషాబాద్ కట్టినప్పుడు తెలియదు కానీ ఇప్పుడు ప్రతి చోట ల్యాండ్ లెటర్ పెరిగినట్టు, దాని చుట్టూ ఓవర్ ఆర్లు కట్టినట్టు అట్లా
1: ఏరియా కానీ. సో సంథింగ్ వైజాగ్ లో ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ ఫ్లైట్ ల్యాండ్ అవడానికి కొంచెం వింటర్ లో ట్రబుల్స్ ఉండేవి. భోగాపురం అనేది ఉత్తరాంధ్రకి ఒక విధంగా.
0: ఐ కెన్ హియర్ సమ్ నాయిస్ అండి, పక్కన ఏదైనా కన్స్ట్రక్షన్ వర్క్ అయినా అవుతుందా?
1: సారీ అండి, నేను కొంచెం బయట ఉన్నాను.
0: ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే.
1: ఓకే, నేను ఏం అడగాలనుకుంటున్నా అండి.
0: యా,
1: మీరు ఒక కాఫీ గురించి చెప్పారు కదా.
0: అవునండి.
1: హీరో స్తోదకం తెలుగా సంస్కృతం? సంస్కృతం
0: గ్రాంధీగా తెలుగు అని అనుకుంటున్నాను నేను.
1: అంటే తెలుగులో మన శ్రీశ్రీ గారు, తిలక్ గారు, తర్వాత దాసరి వీళ్ళందరూ తెలుగు రాశారండి, వాళ్ళు తెలుగే రాశారు, సంస్కృతం కాదు. సంస్కృతం మన తెలుగు భాష, మన భారతీయ భాష చాలా భాషలకు మూలం, కానీ తెలుగు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలుగు భాష తెలుగు భాష
0: అంతే.
1: సో ఇప్పుడు మీరు తేనీరు ఖచ్చితంగా ఒక శ్రోత చెప్పినట్టు తీయాలి చేశారు కాబట్టి తేనీరు, దాన్ని కూడా చెక్ అవుతాం ఆ విషయాలు కూడా.
0: సో ఎందుకే తేనీరా క్షీరోదకం ఏం తాగుతున్నారు పొద్దుంది?
1: నేను తాగనండి, నేను ఇంకో శ్రోత చెప్పారు కదా, నేను ఉదయం ఏం తాగాను.
0: ఓకే,
1: చెప్పినట్టు
0: ఓకే ఓకే.
1: సో నాకు అది తెలుసుకోవాలి అంటే సంస్కృతానికి తెలుగుకున్న చిన్న ఒక చిన్న లైన్ ఉంటుంది మధ్యలో, అదేంటి అది కోసం చాలా బాగా చెప్తున్నారు. నేను కూడా బాగా చెప్తుంది.
0: ట్రూ అండి.
1: నాకు నాకు పాట రిక్వెస్ట్ ఉందండి.
0: యా ప్లీజ్.
1: తెలుగు గురించి మాట్లాడతాను, నేను ఒక హిందీ పాట అడగాలనుకుంటాను, తప్పు అనుకోదు. ఈ సినిమా గవర్నర్ అండి, మనోజ్ బాజ్పాయ్ గారు ఆయన నడిపించిన సినిమా, సినిమా పేరు గవర్నర్.
0: ఓకే,
1: ఈ సినిమా ఆర్బీఐ గురించి ఉంటుంది, చాలా బాగుంటుంది.
0: ఓకే,
1: చాలా బాగుంది.
0: ఓకే,
1: అండ్ ఆ సినిమాలో జగ్మగ్ అనే సాంగ్.
0: జగ్మగ్,
1: యా.
0: ఓకే, ష్యూర్ ష్యూర్ హర్ష గారు, నేను ఖచ్చితంగా ట్రై చేస్తా ఈ పాట. తప్పకుండా ఆశా గారు, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ టైం ఫ్రమ్ యూకే. ఐ షుడ్ సే ఓకే. అది సంగతి. సో మనకి యూకే కాలర్స్ కూడా ఉన్నారు, బాగుంది. సో ప్రస్తుతానికి మాత్రం ఇందాక నేను చెప్పాలనుకున్న పాయింట్ ని క్లుప్తంగా చెప్పి ముగిస్తా. మ్యాటర్ ఏంటంటే, ద మోర్ యూ స్పెండ్ టైమ్ విత్ యువర్ ఫ్రెండ్స్ అకార్డింగ్ టు రీసెర్చ్ ఇట్ షోస్ ద లైఫ్ స్పాన్, మోర్ లైఫ్ స్పాన్. అలాంటి వాళ్ళతో ఎవరైతే ఎక్కువగా ఎవ్రీ నవ్ అండ్ దెన్ మెన్స్ నైట్ గానీ విమెన్స్ నైట్ గానీ అలా ఎవరిన ఉండని వాళ్ళ ఫీమేల్ ఫ్రెండ్స్ తోనో ఆర్ మేల్ ఫ్రెండ్స్ తోనో స్పెండ్ చేసి రిప్లినిష్ అవుతారు, రిజనరేట్ అవుతారు, అలాంటి వాళ్ళు లైఫ్ స్పాన్ చాలా ఎక్కువగా ఉంటుందంట. సో అది రెగ్యులర్ గా అవ్వట్లేదు అని అంటే మాత్రం డెఫినెట్లీ అది కొంచెం రీసెట్ చేసుకోండి, రీసెట్ బటన్ నొక్కండి అని చెప్పి మా మూర్తి గారు చెప్పారు. హెల్త్ గురించి ఎప్పుడు ఫుడ్ తిండి అనే కాదు, మెంటల్ హెల్త్ కోసం ఫ్రెండ్స్ కూడా ఇంపార్టెంట్ అన్నారు అనమాట. సో రీసెంట్ గానే ఫ్రెండ్షిప్ డే కూడా అయ్యింది కాబట్టి బిలేటెడ్ గా ఫ్రెండ్షిప్ డే అని చెప్పేస్తూ ఓ మంచి పాట కమింగ్ అప్ ఫర్ యూ. ఈ పాటకి ఈ పాటకి ఈ పాట మీరు గెస్ట్ చేసేస్తే ఉండాలి ఈ పాట. చూద్దాం, లెట్స్ సీ ద ఐకానిక్ సాంగ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ విచ్ విల్ బి ఆల్వేస్ రిమెంబర్డ్ ఇన్ ద హిస్టరీ. సో కమింగ్ అప్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సర్వీ 107.9 ఎఫ్ఎం డాలస్, నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు.

0: ప్రేమదేశం నుంచి మంచి పాట విన్నాం దే ధనాధన వినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉన్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ వింటున్నారు. మొత్తానికి ఈరోజు యూకే నుంచి కాల్స్ వస్తున్నాయి, మన డాలస్ లో అందరిపై కాల్స్ వస్తున్నాయి. ఇందాక ఎవరు కాలర్ కాల్ చేశారు, ఐ మిస్ దట్ కాల్. యూనో ఈ రోజు మార్నింగ్ మంచి తెలుగు పందెం బానే వేసాం అనమాట. నిన్న నిశివర్ణోష్ఠోదకం అన్నాను, అంటే ఏంటండి చెప్పారు నల్ల కాఫీ అని. తర్వాత క్షీరోదకం అని చెప్పి మిల్క్ కాఫీ పేరు చెప్పారు. అది పక్కన పెడితే తేనీరు అంటే ఏంటని అడిగితే టీ అని చెప్పారు. సో ఎందుకు తేనీరు అని అంటే తే ఆకులతో చేస్తారు కాబట్టి తేనీరు అని చెప్పారు. సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ రెస్పాన్స్. అది పక్కన పెడితే ఉదయ వ్యాహ్యాలి అంటే ఏంటి అని చెప్పి శ్రీని గారు కూడా మనం అడిగారు అన్నమాట. సో ఉదయ వ్యాహ్యాలి అంటే మోస్ట్ ఆఫ్ ద లిజనర్స్ హూ యాక్చువల్లీ కాల్డ్ అండ్ టోల్డ్ మీ, నాకు తెలియదు మీనింగ్, ఈరోజు మార్నింగే తెలుసుకున్నా. ఇట్ ఈస్ మార్నింగ్ వాక్ అంట. అది అది అదే రేంజ్ లో అదిరిపోయే లెవెల్లో ఇంకొక సెగ్మెంట్ ప్లాన్ చేసాం. ఇప్పుడు దాని గురించి మాట్లాడదాం. అదేంటంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఎండ్ అయిపోతున్నాయి. ఓకే, చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ అంటే డెఫినెట్లీ అమ్మవారి ఇంటికో ఎక్కడికో వెళ్ళి ఎప్పుడో ఇచ్చిన అసైన్మెంట్లు ఆల్మోస్ట్ హాలిడేస్ ఎండ్ అయిపోతున్న టైంలో కంప్లీట్ చేయడం, మూడుంటే లేకపోతే వేరే వాళ్ళ చేత రాయించడం. ఓకే, బట్ ఒక పాయింట్ తర్వాత ఈ సమ్మర్ హాలిడేస్ లేవే, ఆ సమ్మర్ హాలిడేస్ కూడా ఒక ఫిల్లింగ్ గ్యాప్ లా మారిపోయి సమ్మర్ హాలిడేస్ లో అది నేర్చుకోవాలి, సమ్మర్ హాలిడేస్ లో ఇది నేర్చుకోవాలి, కమింగ్ అకాడమిక్ ఇయర్ కి ఇలా రెడీ అవ్వాలి, అలా రెడీ అవ్వాలి, మళ్ళీ మనం వి హ్యావ్ టు బి ఆన్ అవర్ టోస్, ద వరల్డ్ ఇస్ కాంపిటేటివ్ అని చెప్పి ఇన్ని చెప్పారు. బట్ ఇప్పుడు మళ్ళీ మనం అడిగితే ఒక ఆన్సర్ ఏం చెప్తాం, అరే స్లో డౌన్ అవ్వాలి రా, ఇంత హరిబరిగా వద్దు, ఇంత ప్రెషర్ తీసుకోవద్దు అని చెప్పి తెలియకుండా కొన్నిసార్లు ఆన్సర్లు వస్తూ ఉంటాయి. సో సమ్మర్ హాలిడేస్ ఆల్మోస్ట్ ఎండ్ అయ్యే సిచ్యువేషన్ వచ్చాయి. ఈ టైంలో మీ పిల్లల్ని ఒక సమ్మర్ క్యాంప్ లో జాయిన్ చేసి ఉండొచ్చు, లేదా ప్రశాంతంగా ఇంటి దగ్గరే ఉండరా, అమ్మ హెల్ప్ చేయరా అని చెప్పి ఉండొచ్చు, ఏదైనా చేసి ఉండొచ్చు. సో మీరు ఈ సమ్మర్ హాలిడేస్ అనగానే ఒక కొత్త కాన్సెప్ట్ నేర్చుకోవడానికి టైంలో ఫీల్ అవుతారా, లేదా లెట్ ఇట్ బి హౌ ఇట్ ఈస్ అని ఫీల్ అవుతారా?
1: 107-636-1960. Is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Oh, hello, dinner plans enti. Group lover em support chesalaru.
4: What a day, I'm completely exhausted. Dinner plans enti?
5: Nenu em undaledi roju dinner ki. Dinner plans enti?
2: Every time, okate question. Dinner plans, enti. Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets that are. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
6: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
2: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3.
7: Swami Garu, I have a lot of fun. My party lo food is a lot of fun. Guests are disappointed. దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
8: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
7: ఇండియా టుడే.

0: 151 North Nolan Drive, South Lake, Texas, or call them at 817-819-8888. మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ and many more. Swadeshi, because originals never fade.
1: Yes, we are back. De Dana Dana Vinash to DOW Morning Vibes unnaru. Only on Radio Surabhi 107.9 HD3, Dallas number 1 radio station and the OG Telugu radio station of Dallas unnaru. Radio Surabhi sounds like home. Okay, manchi vishayalu. Okay, ikka interesting vishayam maatladutunnadi entante, టుడేస్ బ్యాక్ నేను ఒక కాలర్ తో మాట్లాడుతున్నా అనమాట. ఆయన ట్రాఫిక్ లో ఉన్నారు, ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నారు. యాక్చువల్లీ ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్ అవుతారు అనమాట. ఈ టోల్డ్ మీ ఎయిర్పోర్ట్ కి వెళ్లే దారి కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉందండి, రిటర్న్ కొంచెం పర్లేదు అన్నారు అనమాట. సో ఇందుకు ఏంటి అని డిస్కషన్ పెడితే, ఎవ్రీబడి ఆర్ ఇన్ వెకేషన్ మోడ్. వెకేషన్ వెకేషన్ వెకేషన్ వెకేషన్. సమ్మర్ హాలిడేస్ కొద్ది రోజులు లేకపోతే పిల్లలకి మళ్ళీ టైం దొరకదు, మళ్ళీ మనకు కుదరదు, ఇదే టైం ఇంకా వెళ్ళి వచ్చేయాలని చెప్పి ఎవ్రీబడి ప్లాన్డ్ వెకేషన్ సో దట్ దే స్పెండ్ సమ్ టైమ్ విత్ దర్ ఫ్యామిలీస్. ఓకే, సో వెకేషన్ ప్లానింగ్స్ ఉంటాయి, కానీ అట్ ద సేమ్ టైం అరే రాక రాక పిల్లలకి ఇంత గ్యాప్ దొరుకుతుంది, ఈ గ్యాప్ లో వీళ్ళకి ఏదో నేర్పేయాలి, వీళ్ళు నేర్చేసుకోవాలి, ఖచ్చితంగా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేసినప్పుడు పక్క ఏదో ఉండాలి అన్నట్టు ఉండేది. సో చిన్నప్పుడు నాకు కూడా అంటే యూనో ఆ ప్లేయింగ్ టైం అంతా ఉండేది కానీ, బట్ ది మేడ్ ష్యూర్ ఖచ్చితంగా ఫస్ట్ అకాడమిక్ ఇయర్ కావాల్సిన మ్యాథ్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా కంప్లీట్ చేసేలా చూసేవాళ్ళు అనమాట. సో ఐ ఫెల్ట్ లైక్ సమ్మర్ హాలిడేస్ ని ఒక పాయింట్ తర్వాత ఒక రిజర్వేషన్ టైమ్ లా, ఒక బ్రేక్ టైమ్ లా చూడకుండా, దాన్ని కూడా ఈ టైంలో గ్యాప్ దొరికి ఇది నేర్చేసుకోండి అది నేర్చుకోండి అని చెప్పి రెడీ చేస్తున్నారు. అంటే ఇంత కాంపిటేటివ్ వరల్డ్ ఆఫ్టర్ సమ్ ఎక్స్టెంట్ ఇట్స్ నైస్, ఓకే ఫైన్, ఈవెన్ కాలేజ్కి వచ్చిన ఒక ఇంటర్న్షిప్ చేస్తారు, బట్ స్కూల్స్ టైంలో అనేది అవసరమా అనే చిన్న ఫీలింగ్ నాకు. ఓకే, బికాస్ ఎనీవే స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత, మార్నింగ్ స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం తీసుకొస్తున్నాడు ఆ స్విమ్మింగ్ క్లాస్ అనో, ఆ డాన్స్ క్లాస్ అని, ఈ క్లాస్ అని, ఆ క్లాస్ అని, ఎక్కడో చోట ఏదో పికప్ చేసుకుని డ్రాప్ చేస్తారు కదా. బట్ ఇవన్నీ పక్కన పెట్టి దీనికి కూడా ఇస్ ఇట్ రియలీ నెసెసరీ అని చెప్పి చిన్న డౌట్ వచ్చింది. సో మీరు సమ్మర్ హాలిడేస్ ఎస్పెషల్లీ స్టార్ట్ అయినప్పుడు ఎట్లా చూసారు దాన్ని, అంటే పిల్లల విషయంలో, అంటే వీళ్ళు అరే దొరకే టైం దొరుకుతుంది, మళ్ళీ వీడికి ఏదో నేర్పించి మళ్ళీ వీడిని ఇలా ఉంచడం కరెక్టా, లేదా అమ్మో ఇంట్లో ఉంటే బుర్ర తినేస్తాడు, ఏదో ఒక సమ్మర్ క్యాంప్ లో జాయిన్ చేస్తే గొడవ వదిలిపోతుంది అని డిసైడ్ అయ్యారా? How did you approach the summer holidays? Because it's finally coming to an end, almost in a week la ipothe kabatti. Let me know your thoughts. 972-636-1966 is my calling number. I am waiting for you only on Radio Surabhi 107.9 HD3, Dallas number 1 radio station. Ante pillalni prashantanga odileyachavi kaani odileste na bangaru talli undu chusara, na bangaru talli ala odu ala undadu. ఖచ్చితంగా ఏదో చేస్తుంది, చేసినప్పుడు దాని కూడా పాటికి వెళ్ళనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది అనమాట.

ఎస్, సో ఇలా ఉంటుంది కాబట్టి సిచ్యువేషన్. వాళ్ళు సమ్మర్ క్యాంప్ లోనే జాయిన్ చేయడం కరెక్ట్ అని అంటారా? లేదు, పిల్లలతో దొరికి ఆ టైం స్పెండ్ చేయడం ఇంపార్టెంట్ మాస్టర్. వాట్ యూ నో అబౌట్ ఇట్? వీ హావ్ టు సీ దెమ్ గ్రో అని అంటారా? 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ.

0: ఎప్పుడు సుధా గారు మార్నింగ్ చెప్పండి.
1: మార్నింగ్ నేను నిన్న మీ తర్వాత నా షో నిన్న నేను కన్సోల్ మార్చేసరికి మీరు మళ్ళీ మార్చేశారు. ఓకే అయితే కదా బాగుదామని వెయిట్ చేశాను అక్కడే. బట్ నేను అదే స్టూడియోలో ఉన్నా కన్సోల్ మీద ఉన్నాడని మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. లైక్ అక్కడ ఏమి కమ్యూనికేషన్ లేదు కదా.
0: ఓకే చెప్పండి ఇంతకీ మీ మీరు సమ్మర్ హాలిడేస్ ఎట్లా చూసారు ఈ టైం ని?
1: నేను ఎట్లా చూస్తానంటే లైక్ చదువే కాదు కదా, ఇంకా చాలా నేర్చుకోవచ్చు పిల్లలు, ఫన్ థింగ్స్ నేర్చుకోవచ్చు. మా అమ్మాయిలు అయితే ఇద్దరు హై స్కూల్, సో వాళ్ళనేవి నేనైతే ఏమీ మీరు ఈ క్లాస్ ఆ క్లాస్ అని జాయిన్ అవ్వమనలేదు. యాక్చువల్ గా చాలా మంది హై స్కూల్ ఇక్కడ ఏం చేస్తారంటే నెక్స్ట్ ఇయర్ కోర్సులు కొన్ని వాళ్ళు సెల్ఫ్ స్టడీ చేసుకుని కంప్లీట్ చేసేసుకోవచ్చు సమ్మర్ లో. చాలా మంది అసలు హెక్టిక్ స్కెడ్యూల్ రెండు మూడు తీసేసుకుంటారు, ఏపీ కోర్స్ అని అడ్వాన్స్ కోర్సులు అంటారు అవి తీసుకుంటారు. లైక్ ఆబ్వియస్లీ అవన్నీ మీకు మంచి ఏమంటారు గ్రేడ్స్ వస్తాయి, జీపీఏ ఇప్పుడు అందరూ అదే కదా జీపీఏ ఉంటది. సో పెరుగుతుంది, నువ్వు ఎన్ని అడ్వాన్స్ క్లాసులు చేస్తే నీకు అంత మంచి జీపీఏ వస్తుంది. నాట్ దాట్ నేను అలా చూడను, నేను ఎలా చూస్తానంటే లైక్ అప్ టు యూ. కిడ్స్ కి అయితే వదిలేస్తాను, లైక్ హ్యావ్ ఫన్ అనే చెప్తాను, ఎవరికైనా హ్యావ్ ఫన్ అనే చెప్తాను. మా వాళ్ళే ఏం చేస్తారంటే లైక్ ఓకే మీకు 2.5 months హాలిడేస్, 1 month ఖచ్చితంగా వెకేషన్ కి వెళ్తున్నాము. మేము యాక్చువల్లీ 3 weeks కి వెళ్ళాం, వెకేషన్ కి వెళ్తున్నాము. సో మా ఫ్రెండ్స్ తో మాకు స్పెండ్ చేయాలి ఇక్కడ అన్నారు, దాట్ ఈస్ గుడ్. అండ్ మిగతా వెకేషన్ మీరు కజిన్స్ తో స్పెండ్ చేస్తారు కాబట్టి దాని కోసం. సో వాళ్ళే ఓకే నేను ఒక కోర్స్ చేస్తాను, సింపుల్ ఈజీ కోర్స్ చేస్తాను, సో దాట్ ఐ ఫినిష్ ఇట్ అండ్ ఐఎమ్ నాట్ గిల్టీ. లైక్ ఓకే ఫైన్, మిగతా టైమ్ లో యూ హ్యావ్ టు లెర్న్ సమ్ లైఫ్ స్కిల్ అని చెప్పారు. అంటే వంట నేర్చుకో లేదా లాండ్రీ నేర్చుకో, సంథింగ్ లైఫ్ స్కిల్. లైక్ బికాస్ ఇంకో 2-3 years లో వాళ్ళు కాలేజ్కి వెళ్ళిపోతారు, దే హ్యావ్ టు లివ్ ఆన్ దేర్ ఓన్. సో వంట నేర్చుకున్నారు, లైక్ ఇంకొంచెం ఎక్కువ లైక్ బేకింగ్ అని లేదా ఇంట్లో చోర్స్ అని వాళ్ళకి నచ్చినప్పుడు చేసుకుంటున్నారు. సో నాకైతే చదువు చదువు చదువు చదువుతూనే కాదు లైఫ్ స్కిల్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కోవిడ్ లో ఎక్కడో స్టక్ అయిపోయారు మీరు, మీరు ఒక్కలే ఉండాలి, ఎలా ఉంటారు ఇఫ్ యూ డోంట్ నో హౌ టు ఫీడ్ యువర్ సెల్ఫ్, యూ డోంట్ నో హౌ టు సర్వైవ్.
0: ట్రూ మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ చెప్పారు. లైఫ్ స్కిల్స్ నైస్.
1: లైఫ్ స్కిల్స్ అండ్ రిలేషన్షిప్స్. ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ స్కూల్ ఫ్రెండ్స్ వేరే ఫ్రెండ్స్ ని చేసుకోవడానికి వేరే, లైక్ స్కూల్ ఉన్నప్పుడు ఇంకా అసలు ఏమి టైం ఉండదు దేనికి వాళ్ళకి. హై స్కూల్ కి వచ్చాక లైక్ ఆబ్వియస్లీ ఎగ్జామ్స్ అవి ఎక్కువ ఉంటాయి, టెస్ట్ లు ప్రిపేర్, హోమ్ వర్క్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో ఇది నా టైమ్, ఐ వాంట్ టు సోషలైజ్. కొన్ని ఫంక్ పార్టీస్ అంటారు ఇక్కడ వాటిని, అంటే వేరే వేరే స్కూల్స్ వాళ్ళందరూ కలిసి ఇలా టిక్ టాక్ లో ఫ్రెండ్స్ అందరూ కలిసి ఏవో పార్టీస్ లాగా చేస్తుంటారు టీనేజర్స్. అవి అటెండ్ అవుతాయి, సో అవి అటెండ్ అవుతామన్నారు, ఒకటి మేము హోస్ట్ చేయాలన్నారు. సో ఇట్స్ లైక్ ఓకే డూ ఇట్, బట్ ఇది లిమిట్, యూ కెనాట్ హ్యావ్ మోర్ దాన్ 1 per week. అండ్ కర్ఫ్యూ టైమ్ లైక్ 11 o'clock అంతే. ఇంట్లోనే పార్టీ అయితే 11 o'clock నేను వచ్చి పిక్ చేసుకుంటాను, ఇక్కడ ఉన్న 11 is fine. నేను బయటికి ఇక్కడికి వెళ్ళారు డిన్నర్లకి వాటికి రెస్టారెంట్స్ కి వెళ్ళారు అంటే 10 is the limit అంతే. రోడ్ల మీద 10 తర్వాత వద్దు, సేఫ్ కాదు. ఇట్స్ నాట్ లైక్ అమ్మాయిలు బయట ఉండకూడదు, అలా ఏం కాదు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒకటే. నేనైతే అలా ఇట్స్ వెరీ హార్డ్ టు రేస్ టీనేజర్స్, బాధిస్తారు. యూ నీడ్ టు హ్యావ్ ఎన్ ఆన్సర్.
0: మీరు బాబు ప్రిపేర్ అవ్వాలి అక్కడ వాళ్ళు క్వశ్చన్ చేయాలంటే.
1: వై అనేది ఉంటుంది ఇండియాలో అయితే, వై అంటే బికాస్ ఐ సెడ్ సో అంటావా ఇక్కడ
0: అనుకోవద్దు.
1: నేను చెప్పాను నువ్వు నాకు పుట్టావా నేను నీకు పుట్టానా అన్న, అది స్టాండర్డ్ డైలాగ్ మా డాడీ మమ్మీదైతే. సో అలాంటి కుదర
0: నైస్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ రిపోర్ట్ సార్ దగ్గర. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అది సుధా గారు మొత్తానికి మార్నింగ్ మనకి చాలా ఇంట్రెస్టింగ్ విషయం షేర్ చేశారు. సమ్మర్ హాలిడేస్ ని మీరు ఎట్లా చూడాలి అని చెప్పి నేను అడుగుతున్నాను అనమాట. అంటే ఇప్పుడు ఒక పాయింట్ తర్వాత ఎలాగైనా లైఫ్ లో కొన్ని నేర్చుకోవాల్సింది నేర్చుకోవాల్సిందే, ఆ టైం వస్తుంది. ఇంటర్న్షిప్స్ అంటారు, ఎక్స్ట్రా క్లాసులు అంటారు, ఆ క్లాసులు అంటారు, లేదా లెర్నింగ్ సంథింగ్ డాన్స్ వాట్ ఎవర్ వాట్ ఎవర్ లెల్త్ కళ్ళు ఏదైనా ఓకే. బట్ ఆ ఉన్న సో కాల్డ్ స్కూల్ టైమ్ లో కూడా, వాళ్ళు ఇచ్చిన సమ్మర్ హాలిడేస్ లో కూడా ఒకటి నేర్పేసి ఒకటి నేర్చేసుకుని ఆ పిఏ ప్రెషర్ ని హ్యాండిల్ చేస్తూ ముందుకెళ్లాలా, లేదా అరే ఈ

ఉంటాడు నేర్చుకోవడానికి పక్కన పెట్టు. లేదు వాళ్ళ బాల్యం, లెట్ దెమ్ బి, లెట్ అస్ గివ్ దట్ టైమ్ అని అంటారు. 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్, నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. సుధాగారు చెప్పాక నాకు ఒక పాట గుర్తొచ్చింది, ఆ పాట ప్లే చేస్తున్నా అనమాట. లైఫ్ స్కిల్ అంటే ఇదే.

0: చెట్టు రామ, దీన్ని బాగా తందామా? ఇది పేరెంట్స్ కి పరీక్ష, ఇది బ్రదర్ కి శిక్ష. దీనికి యాంటీబయాటిక్ లేదా? దీనికి నీరసం రాదా? దీంతో మాట్లాడను, దీంతో ఆట్లాడను. ఇదో సైతాన్, ఇదో తూఫాన్.
1: ఇదో నా బంగారు బాబ.

గాయ్స్ అండి, సమ్మర్ హాలిడేస్ అండి, ప్రశాంతంగా ఉండనివ్వండి. మరి ఆ ట్రిప్ అని ఈ ట్రిప్, సారీ ట్రిప్ కాదు, ఆ క్లాస్ అని ఈ క్లాస్ అని తోవేయాలా? మూడు నాలుగు సబ్జెక్టులు ఒకేసారి తీసుకుని జాయిన్ అయిపోయి ముందే గ్రేడ్ సంపాదించేయాలా? కాస్త కాస్త కొంచెం బ్రేక్ ఇయ్యచ్చు కదా అనేది ఒక పద్ధతి. ఓకే, ఇంకొంతమంది ఏమనుకుంటున్నారండి, ఇన్ దిస్ కాంపిటేటివ్ వరల్డ్ వర్ ఎవ్రీథింగ్ ఇస్ గెటింగ్ రీప్లేస్డ్ బై ఏఐ, ఐ బై సిఐ డిఏఐ, ఇలా ప్రతి దాంతో రీప్లేస్ అవుతున్నప్పుడు మన వాళ్ళు ఆ ఏఐకి సంబంధించి ఇంకొక ఎక్స్ట్రా మూడు నాలుగు ఆకులు, వీలైతే ఒక పెద్ద ఫారెస్ట్ చదవాలనుకోవడం తప్ప అండి. ఇన్ దిస్ కాంపిటేటివ్ వరల్డ్ ఎవ్రీథింగ్ హెస్ టు బి లైక్ దాట్ అని చెప్పి ఇంకొంతమంది ఆలోచిస్తారు. సో రే ఇచ్చే దేవనెల్లోళ్ళు, అది కూడా ఇప్పుడు ఈ చైల్డ్హుడ్ టైంలో కాస్తో కోస్తో కొంచెమే టైం దొరుకుతుంది. మళ్ళీ పెద్దయ్యాక ఆబ్వియస్లీ ఒక ఇంట్రో టెన్త్ వాట్ ఎవర్ హై స్కూల్ కి వచ్చేసిన తర్వాత, నానా యూ హ్యావ్ టు కీప్ అప్ విత్ యువర్ గ్రేడ్స్ నాన్న, యూ హ్యావ్ టు డూ మల్టిపుల్ స్టఫ్ నాన్న, ఆబ్వియస్లీ వాళ్ళకి డిస్ట్రాక్షన్ లో ఉంటాయి, ఇంట్రెస్ట్ ఉంటాయి, అన్ని వస్తాయి. బట్ ఆ దొరికిన చిన్న చైల్డ్హుడ్ టైంలో కూడా ఈ సమ్మర్ హాలిడేస్ ని పిండి పిప్పు చేసేదో సమ్మర్ క్యాంప్ లో జాయిన్ చేసేయడం అవసరమా? లేదు, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అండి అని అంటారా? చెప్పండి అసలు నిజంగా సమ్మర్ హాలిడేస్ అనగానే మీరు ఎట్లా చూస్తున్నారు? హౌ ఆర్ యూ లుకింగ్ అట్ ఇట్? ఇస్ ద టైమ్ ఫర్ పీపుల్ లైక్ ఫర్ ద చిల్డ్రన్ టు రిప్లినిష్ ఆర్ రెజోనేట్ వాట్ ఎవర్, ఎట్లా చూస్తున్నారు? లేదు, ట్రెండ్ ఇస్ ఇంపార్టెంట్ అండి, పియర్ ప్రెషర్ ని హ్యాండిల్ చేయగలగాలి. రేపు రాబోతున్న పోటీ ప్రపంచానికి ఇప్పుడే వేసే తొలి అడగండి ఇది అన్నట్టు చూస్తున్నారు. 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. I'm waiting for you only on Radio Surabhi 107.93 Dallas, number one radio station and the OG Telugu radio station out Dallas. 972-636-1966. మొదటి అడుగంటే గుర్తొచ్చింది అఖిల్ గారి మూవీ, యాక్చువల్లీ సినిమాలు నేను కూడా ఉంటాను, దాని నుంచి ఒక చిట్టి అడుగు సాంగ్ కమిలో.

0: హలో సురభి. మార్నింగ్ అండి. హలో అండి, రేడియో సర్వే కాల్ చేశారు. హర్ష గారు అగైన్ చెప్పండి.
1: మళ్ళీ అండి, మీరు సమ్మర్ హాలిడేస్ ఉంటారు కదా, చదువుకునేటప్పుడు స్కూల్ డేస్ లో కంటే ఎక్కువ సమ్మర్ హాలిడేస్ గ్రాఫ్
0: ఉంటాయి.
1: ఎందుకంటే అప్పుడు మనం తెలియకుండా చాలా
0: నేర్చుకుంటాం,
1: చాలా మంది కొత్త ఫ్రెండ్స్ కలవడం, లేకపోతే ఎక్కడ కొంచెం విలేజ్ ఎక్కడ మనం పోయిన హాలిడే బట్టి చాలా గ్రాఫ్ అవి ఎక్కువ గుర్తుంటాయండి మన స్కూల్ కంటే కూడా. సో అసైన్మెంట్ లు మేబి వాళ్ళు మనం ఎంకరేజ్ చేయడానికి ఇచ్చి ఉండే సేపు. సో అలా వదిలేస్తున్నా కూడా చాలా నేర్చుకోవచ్చాం కదా.
0: ట్రూ అండి, ట్రూ ట్రూ.
1: ప్రత్యేకంగా మనం ఏమీ ఇది చేయాలి రూట్ లేకుండా కనీసం
0: ఆ టైం ని కొంచెం వాళ్ళకే వదిలేస్తే బెస్ట్ కదా అంటున్నారు హర్ష గారు.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Celebrate proudly, celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
2: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా One name to go? Hareli. Hareli. Bringing the taste of home closer to you.
3: Manashanti. Mental peace. Masala dosa.
4: శ్రీ కృష్ణ విలాస్ కి రండి 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది బృందావన్ రిఫ్రెషర్స్ అయినా గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైన గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం శ్రీ కృష్ణ విలాస్ ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్ 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో కాలర్స్ 4692696476
5: అమ్మా Saturday movie?
6: Mm-mm. Manabadi class.
5: Amma. Old MacDonald had a farm.
6: Uppu kappu rambu. Telugu padyam cheppu.
5: Uppu kappu rambu.
6: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా అబ్సల్యూట్లీ నాట్ ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్ మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్ మీరెక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు తెలుగుని నిలిపే చోటు ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి .silicon-andhra.org
7: Yes, Dev Dhanadhana Vinash to DFW Morning Vibes in Haruvani on Radio Surabhi 107.9 HD3, Dallas number 1 radio station and the OG Telugu radio station of Dallas into Haru. So, recent ga Vishnath and Sons degarlo unna time lo, promotions lo bhaganga, Surya Garu was giving an interview to a magazine. So, a magazine lo actually, it's a couple photo shoot cum interview and the Jyothik Garu kuda unnaru anamata. So, Jyothik Garu was describing Surya Garu as, how do you describe him? He's good at everything, like a human, like a husband, like a father, he's good at everything. So, I just felt like, chala mana ammayalu daniki the comment pettaru anamata, 40 lo kuda, mee husband gurinchi, mee wife gani itla cheptunnante, mee gurinchi mee wife gani itla cheptunnante, so you did it man, you achieved it ani cheppanu anamata. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ షీ టోల్డ్ అబౌట్ ఈక్వాలిటీ రెస్పెక్ట్ అనేది అది ఆల్రెడీ బై నేచర్ రావాలి ఎవరు చెప్తే నేర్పిస్తే వచ్చేది కాదు అంత ఈజీగా సో హీ హ్యాండిల్స్ దట్ ఈస్ ద రీజన్ వై మోర్ దాన్ లవ్ రెస్పెక్ట్ ఇస్ ద కామన్ పాయింట్ అని చెప్పారనమాట సో అది కూడా ఒకటి పక్కన పెడితే ఇంకోటి ఇంట్రెస్టింగ్ విషయం నేను గమనించింది ఏంటంటే సూర్య గారు ఈ మధ్యకాలంలో చెన్నైలో ఉన్నట్లు హీ షిఫ్టెడ్ టు ముంబై ఎందుకు అంటే బికాస్ ఆఫ్ పిల్లర్ వాట్ ఎవర్ జ్యోతిక్ గారు She took a gap from the films. Now, since she's taking acting more seriously and like, you know, she's not like a web series like what she said, but Dabba Kattla web series that's what I did. So, Tana career would be important, Tana priority would be important and you pay Mumbai to stay as not go through them. Ilan, they went around and this sound of sir, Kalisi Grohada la maza vere on the main FP. That is something. So, coming up, Surya Gari Pata, okay, play CSSC. దాని తర్వాత ఇందాక హర్ష గారు ఫ్రమ్ యూకే హీ యాక్చువల్లీ ఆస్క్డ్ వన్ సాంగ్ అది ఇందాక నుంచి ఇట్స్ పెండింగ్ దట్ సాంగ్ ఐ ఆమ్ ప్లేయింగ్ ఇట్ ఇస్ కాల్ జగ్మల్ ఫ్రమ్ గవర్నర్ ఇట్స్ అ హిందీ సాంగ్ గెట్ రెడీ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు కార్తీక్ వాయిస్ తో ఒక మారు కలిసినందుకు

Harsha from UK has to be happy. ఆయన అడిగిన పాట ప్లేస్ అను దే ధనాధన వినాష్ తో డిఎండబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అన్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. సో మొత్తానికి స్పైడర్ మ్యాన్ రిలీజ్ అయిన తర్వాత జనాలు ఒక్కొక్కళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు ఏంటి అని చెప్పి నేను గమనిస్తుంటే నేను కొంచెం షాక్ అవుతాను. పర్సనల్ నేను కొంచెం షాక్ అవుతాను. ఎందుకంటే నీకు ఎట్లా అనిపించింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టు బి ఆనెస్ట్ చెప్పాలి అంటే నేను టోబీ ఫ్యాన్, తర్వాత ఆండ్రూ గార్ఫీల్డ్ ఫ్యాన్, టామ్ హాలండ్ ఫ్యాన్ నేను అవ్వలేదు. ఓకే, ఆఫ్టర్ దట్ పాయింట్ ఆఫ్ టైం నేను అసలు నిజంగా అవెంజర్స్ ఉన్న స్పేస్ లో స్పైడర్ మ్యాన్ పెడుతుంటే స్పైడర్ మ్యాన్ ని అది స్పెషల్ గా నేను చూడలేదు. ఎందుకు ఫర్ సమ్ రీజన్, బికాస్ అరే నువ్వు అసలు చూడటమే రాదరా నేను తిట్టుకున్నా కూడా ఓకే. బట్ నా పాయింట్ ఏంటంటే లాస్ట్ మన దీన్ని స్పైడర్ మ్యాన్ కన్నా ముందు ముందు పాటు మన వచ్చింది మాత్రం అసలు లిటరలీ ముగ్గురు స్పైడర్ మ్యాన్ వచ్చిన తర్వాత ఈ స్పైడర్ మ్యాన్ మనోడెలి అండ్ ఫీల్ అవడం స్టార్ట్ చేసాను అనమాట. బట్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్ వాజ్ ద ఫిల్మ్ రెసొనేటెడ్ విత్ సో మెనీ పీపుల్, నాట్ బికాస్ స్పైడర్ మ్యాన్ ఇస్ అ సూపర్ హీరో, బికాస్ పీటర్ పార్కర్ ఇస్ సో వల్నరబుల్ అండ్ అంటే ఇన్ఫాక్ట్ కొంచెం రాముడ్ లాంటి ట్రేట్స్. రాముడికి ఎన్ని కష్టాలు వచ్చినా సరే రాముడు నిజంగా ధర్మం ఎటుందో అటు అయిపోయి నిలుస్తాడు సరే. అలాగా పీటర్ పార్కర్ కూడా సేమ్ అట్లానే అనిపించాడు నాకు. అంటే ఇంకా ఎన్ని ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాట్ ఎవర్ ఈస్ మెంట్ టు బి డన్ ఇన్ అ రైట్ వే హీఈస్ డూయింగ్ ఇట్. ఇప్పుడు ఆబ్వియస్లీ ఎంజే వాళ్ళ ఫ్రెండ్ మర్చిపోవాలంటే యా దట్ షుడ్ బి ద కాల్ యూ హ్యావ్ టు టేక్ అని చెప్పి డాక్టర్ స్టేన్ తీసుకోమని చెప్తాడు. మర్చిపోయినా సరే బాధ నట్టుకుంటాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ గ్రేట్ పవర్ కమ్స్ విత్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అన్న మాటని లిటరలీ అంటే ఎట్ ఎనీ ఏజ్ ఎస్పెషల్లీ నువ్వు చైల్డ్హుడ్ లో ఉన్నప్పుడు ఈ మాట వింటే నీకు నువ్వెంత రెసనేట్ అయ్యి ఆ విషయాన్ని నీ గుండెలో పెట్టుకుని క్యారీ చేస్తావు అన్న దానికి ఈ రోజు మార్నింగ్ అంటే దగ్గర దగ్గర ఎంత ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మొత్తం వరల్డ్ వైడ్ గా 7,600 crores కరెంట్ చేసిందంట ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఓకే, ఇండియా ఒక్క దాంట్లోనే 300 crores గ్రాస్ జస్ట్ లైక్ ఎనీ అదర్ పెద్ద హీరో ఫిల్మ్ రిలీజ్ అయినట్టు రిలీజ్ అయింది కలెక్షన్స్ కూడా. అండ్ తెలుగు వాళ్ళు అయితే బ్రహ్మరథం పెట్టారండి, మౌన బ్రహ్మరథం గారు థియేటర్ లో స్పెషల్ స్పెషల్ ఫ్యాన్ ఎడిట్స్ తో ప్రాపర్ తెలుగు సినిమా సాంగ్స్ తో మామూలుగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఓకే, సో అది మ్యాటర్. పీటర్ పార్కర్ అంటే మీకు ఎట్లా అనిపించింది స్పైడర్ మ్యాన్ బ్యాండ్ నుండి అంటే పర్సనలీ ఐ ఫెల్ట్ అరే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మంచి థియేటర్ లో చూడలేదు, అది యాక్సెప్ట్ చేయాలి. 3D లో డాల్బీలో చూడాలి అని మాత్రం నేను కోరుకుంటున్నాను. సో అది చూసి సరిపోతున్నాను అనుకుంటున్నాను. అండ్ ఎవరో కాలర్ ఫోన్ చేస్తున్నారు, చూద్దాం వాళ్ళతో కూడా మాట్లాడదాం. హలో సురభి హలో అండి, రేడియో సురభి కాల్ చేశారు. మీ పేరు? ఓకే, సూపర్. సో నాకు వచ్చిన ఇంగ్లీష్ హిందీ మీద ఇంగ్లీష్ మాట్లాడటం కష్టం కానీ అది. సో స్పైడర్ మ్యాన్ ఎందుకు స్పెషల్ అని అంటే దిస్ ఇస్ వైట్ స్పెషల్ మోస్ట్ హ్యూమన్ క్యారెక్టర్ సూపర్ హీరో అని చెప్పి బాగా రిలేట్ అవుతాను అనిపించినాను. మరి ఆ రోజు పొద్దున్న నాకు తెలిసి 5 or 6 లేచి 8 వెళ్ళారని అది లేదు కానీ, బట్ ఆ డేస్ అంతా ఒకసారి రికలెక్ట్ చేసుకోండి. అండ్ రెండు స్పైడర్ మ్యాన్ పాటలు లేస్తున్నాను, ఒకటి దుబ్బుడి నుంచి ఇంకోటి సలర్ నుంచి. ఇవి ఇప్పుడు స్పైడర్ మ్యాన్ పాటలు లేదు సార్, ఈ మధ్యన ఎడిట్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఇవన్నీ ఇప్పుడు స్పైడర్ మ్యాన్ పాటలే. అవును, నిజం, మీరు నమ్మిన నమ్మకం. ఆగస్ట్ 7 రిలీజ్ అవుతున్న దుబ్బుడి నుంచి ఇది ఇప్పుడు కమింగ్ అప్ అండ్ బ్యాక్ టు బ్యాక్ ఇంకొక పాట ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సర్బీ 107.9 FM డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు.

Yes, we are back. Dead another Avinash Todi of W Morning Vibes and her only on Radio Surabhi 107.9 HD3 Dallas number 1 radio station. Indu Tamil Padu Layers and Tipkokandi. Matter in and Spider-Man Brand New Day release up to edits Kuda, Tamil Padu, Telupa, Tanni Kalipi edits play Yasir. Joker Japatla. Being Nizanga time, we actually Dorikite Ganaka ScreenX format lo Jurandi. Literally it expands. Screen chala petta kodutadannamata. లేదా డాల్బీ 3D లో చూడండి, మెంటల్ ఎక్స్పీరియన్స్ స్పైడర్మన్ బ్రాండ్ న్యూ డే మంత్. బికాస్ చాలా చాలా మటుకు 3D అద్భుతంగా ఉంది, నేను 3D లో చూడలేదు కాబట్టి నేను బాధిస్తుంది. సరే, ఆ విషయాలన్నీ పక్కన పెడితే ఇప్పుడైతే మాత్రం ఒక ఇంపార్టెంట్ విషయం, టైం ఫర్ సమ్ బ్రాండ్స్. మరి డబ్బులు ఇస్తున్నారు కదా, మనం మాట్లాడాలి కదా. సో మీరు మంచిగా నవ్వుతారా? చాలా బాగా నవ్వుతారా? సో ఎన్ని రోజులు డెంటల్ చెకప్ చేయించుకోండి మాస్టర్, ఇంపార్టెంట్. ఈ మధ్య నాకు అట్లనే పన్ను వెనకాల పన్ను ఉందని చెప్పి ముందు పన్ను బీకారు అనమాట, అంటే కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్ గానే అయిపోయింది. సో ఒకవేళ మీరు డీప్ క్లీనింగ్ ఇట్లాంటివన్నీ చేయించుకుంటున్నారంటే దాని మీద ఒక $200 ఆఫ్ ఉంటారు. క్లీన్ టీత్, గమ్స్, కాన్ఫిడెంట్ స్మైల్ అన్ని ఒకేసారి కావాలంటే లిమిటెడ్ టైం ఇప్పుడే కాల్ చేయండి అని అంటూ నెంబర్ ఇచ్చేసారు ఎవరు? డాలస్ స్మైల్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ వాళ్ళు. సో ఫారెస్ట్ లైన్ డాలస్ లో 3234 ఫారెస్ట్ లైన్ డాలస్ లో ఉంది ఇది. And you can call on 972-484-5400. 972-484-5400. So, అంటే ఇలాంటి ప్లేసులు కనుక మీరు వెళ్లి ఒకవేళ మంచిగా మీ స్మైల్ కరెక్ట్ చేయించుకుంటే ఎలా ఉంటుంది తెలుసా? ఒక మంచి పాట కమింగ్ అప్ ఫర్ యూ.

0: digital leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: India vellale moraneno.
4: Ippudu India endukura.
3: Monnattu nunchi okate panti nopira. India kelli treatment cheyinchukovalsinde.
0: Mana Telugu dentist at your service. Dallas Smiles Dental and Orthodontics tho appointment book chesi life ni easy cheyandi. Kids ki, adults ki regular ga checkups tho paatu deep cleaning, crowns, bridges, extractions, Invisalign implants and many more dental care facilities for you and your family. Accepting most dental insurances. Insurance lekapoyina parvaledu. They have affordable prices and flexible payment plans. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
5: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani padniche vidhanam ivanni kuda todaltai. Ala చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 848-244-0213.
6: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
7: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లాండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
6: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది. జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బిలవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్. ఆకట్టుకుంటాం, పట్టు పడతాం. రేడియో సురభి,
0: రేడియో సురభి, KDXX 107.9 FM HD3, లూయిస్విల్, టెక్సాస్. అమెరికాలో తెలుగు నేస్తం.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
8: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
9: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
8: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
10: Yes, we are back there. Taradana Vinash to DFW Morning Vibes in Naruoli on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. Indeed, manchi entertaining news or cheppana, mara India ki West Indies ki madhya oka ODI series jaragabothundi. Adi September 27th nunchi start kabothundi. September 27th attarindi garu kuda same date release ayindi kada. Adha important. ఇంపార్టెంట్ విషయం ఇది గమనించండి. అదేంటి అని అంటే, ఈ సిరీస్ లో చాలా చాలా స్పెషల్. ఇట్స్ నాట్ జస్ట్ ఎనీ అదర్ ర్యాండమ్ సిరీస్. ఈ సిరీస్ కొన్న ప్రత్యేకత ఏంటి అని అంటే, చాలా మటుకు ప్లేయర్స్ దే ఆర్ అవైలబుల్ ఆఫ్టర్ ఇంజురీస్. భూవీ ఈస్ కమింగ్ బ్యాక్ టు ఓడిఎస్ స్క్వాడ్ అని అంటున్నారు. అది పక్కన పెడితే హార్దిక్ పాండ్యా ఫుల్లీ ఫిట్ ఫర్ ఓడిఎస్ అంటున్నారు. ఇది పక్కన పెడితే షమీ ఇస్ గోయింగ్ టు మేక్ ఎ కమ్ బ్యాక్ ఇన్ ఓడిఎస్ అని అంటున్నారు. అది కూడా పక్కన పెడితే జడ్ ఈస్ ఆల్సో అవైలబుల్ and DSV Siraj is also reporting in ODIs. That's the matter. So one team, one family, and especially Rocco is playing together. Ila chala manchi kick iche news adiripoye news idannamata. So India versus West Indies series ki September 27th lo jarutunna vaatilo, in case oka top 11 meer fix cheyali anukunte, mee personal favorites evaru, vaallu gurinchi evaru call cheyalanukunte, saradaga call cheyandi. ఎప్పుడు ట్రెండింగ్ న్యూస్ గురించి ఎవరైనా మాట్లాడతారు, బట్ ఇలాంటి ఒక స్పెషల్ సిరీస్ అండ్ ఓన్లీ క్రికెట్ ఫ్యాన్స్ కోసం డెడికేటెడ్ టాపిక్ మాట్లాడినప్పుడు మనం కాల్స్ మాట్లాడతాం. 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. అండ్ ఇప్పుడైతే మాత్రం అర్జెంట్ ఒక క్రికెట్ పాటిస్తాం, వేసేద్దాం. దాని తర్వాత ఒక ట్రెండింగ్ సాంగ్ బ్యాక్ టు బ్యాక్ వస్తుంది ఫ్రమ్ ద మూవీ డీసీ, ఈ వారంలో రిలీజ్ అవుతుంది. అండ్ దాని తర్వాత మనం కొరియన్ కనకరాజ్ వచ్చేట్లేంటో మాట్లాడుకుందాం. కమింగ్ అప్ బ్యూటిఫుల్ పాట ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్. జస్ట్ ఇమాజిన్ వెస్టిండీస్ వాళ్ళకి డిఎస్పి సిరాజ్ బౌలింగ్ తో అసలు స్పీడ్ ఏంటో చూపిస్తే ఎలా ఉంటుంది.

మళ్ళీ ధనాజా అవినాష్ తో డిఎండబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటారు ఓనర్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ బ్యాలెన్స్ వింటున్నారు. అండ్ ఈ టైంలో ఈ వారంలో రిలీజ్ అవబోతున్న కొరియన్ కనకరాజు గురించి చెప్పాలి. నాకైతే ఇప్పుడు ప్రమోషన్స్ కరెక్ట్ గా పిక్ వెళ్ళాయని అనిపిస్తుందండి. అంటే వాళ్ళకి వాళ్ళు ప్రమోట్ చేయడమే కాకుండా దే ఆర్ ఇన్వాల్వింగ్ డిఫరెంట్ హీరోస్ ఆల్సో టు ది ప్రమోషన్. ఓకే, సో సింపుల్ గా కొరియన్ కనకరాజు కాన్సెప్ట్ గురించి చెప్పాలి అంటే ఇద్దరు కోపదారి మనుషులు ఒకటే బాడీలో ఉంటే ఏముంటుంది, అంటే హీరో విలన్ ఒకటే బాడీలో ఉంటే ఎలా ఉంటుంది అనేది ఐడియా బేసిక్ గా. సో ఒక ఒక దాన్ని ఎట్లా చెప్పాలో అర్థం కట్టదు. జీనీ ల్యాంప్ లాగా ఒక ల్యాంప్ ఉంటుంది, ఆ ల్యాంప్ ఓపెన్ చేస్తే అందులో ఒక ఆత్మ వస్తుంది. ఆత్మ మన వరుణ్ తేజ్ గారిని పూంటుంది అనమాట. సో ఇది ఐడియా వరకు. బట్ సత్య గారి కామెడీ ఇవన్నీ యాడ్ ఆ ట్రైలర్ ఎందుకో, అంటే ఈ ప్రమోషన్స్ అన్ని హిట్ అయ్యాయి నాకు ఇప్పుడు. ఓకే, ఐ డెఫినెట్లీ వాంట్ టు గో అండ్ వాచ్ ఇఫ్ ద ఫిల్మ్ ఇస్, అంటే ఫిల్మ్ కి మంచి టాక్ రావడమే పాపం నేనైతే థియేటర్కి చూస్తానట్టుంది. ఆర్ ఎల్స్ నేనే ముందు చూస్తాను మన ఎవరును. బట్ ఇప్పుడు నచ్చుతున్నాయి నాకు ప్రమోషన్స్, అసలు మంచిగా తగ్గుతున్నాయి అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. ఇన్ కేస్ మీరు కూడా కంసా మీద సాంగ్ కానీ లేకపోతే ఇంకొక సాంగ్ రిలీజ్ చేశారా అది కానీ విన్నా ట్రైలర్ కానీ చూసినా, ఐ థింక్ ఈసారి వరుణ్ తేజ్ గారు చాలా కరెక్ట్ చేసుకుని ప్లాన్ చేసినట్టే నాకు అనిపిస్తుంది అనమాట. చూడాలి, ఈవెన్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. సో ఇందుకీ మీరు చూసారా ట్రైలర్, మీరు విన్నారా పాటలు, ఎలా అవి పాటలు అయినా ట్రైలర్లు అయినా నువ్వే కదా నాకు వినిపించేవి, కొత్త పాటలు అని చెప్పేది నువ్వే కదా. వద్దు, ఇలాంటి రెస్పాన్సిబిలిటీ మీరు నాకు పెట్టిన తర్వాత నేను ఆబ్వియస్లీ ఆ నమ్మకాన్ని బొమ్ము కాకుండా దుమ్ము దులిపేస్తాను అనమాట. పదాలు కరెక్ట్ గా వెతుక్కున్నాను. సో అది సంగతి. మీరు డెన్వర్ లో వింటున్నా లేకపోతే యూకే నుంచి వింటున్నా లేదా అర్వింగ్ లో ఉన్నా లేకపోతే ప్లేన్ ఎక్కడున్నా సరే, ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ రెండు పాటలు కుదిరితే ఇంకొక పాట ప్లే చేయడం ట్రై చేస్తాను, అది సంగతి. సో ఈరోజు షోలో చాలా చాలా చాలా బాగా కవర్ చేశాం, గేమ్ బాగా ఆడారు, బోల్డ్ అన్ని మంది కాలర్స్ ఫోన్ చేశారు, ఆ మూర్తి గారు ఇచ్చిన హెల్త్ టిప్స్ మాట్లాడుకున్నాం, ట్రాఫిక్ అప్డేట్ చేసుకున్నాం, అండ్ మన షోలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన సమ్మర్ హాలిడేస్ గురించి మాట్లాడుకున్నాం, లాట్ ఆఫ్ పేరెంట్స్ కాల్డ్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇవన్నీ పక్కన పెడితే కొసమెరుపు లాగా అండ్ మాకు రెగ్యులర్ ఫోన్ చేసిన యూకే లిజనర్ హర్ష గారు ఫోన్ చేసి హిందీ సాంగ్లు కూడా అడిగారు. సో ఇలా చాలా ఫనీగా జరిగింది ఈరోజు షో. రేపు మళ్ళీ కలుద్దాం ఇదే టైం కి. టైం అంటే టైమే, కౌశిక్ అంటే టైం అంటే కౌశిక్, ఇలాంటి ఎక్స్ట్రల్ కాకుండా టైం కి రావడానికి ట్రై చేస్తా. సో బ్యాక్ టు బ్యాక్ రెండు పాటలు కమింగ్ అప్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. వరుణ్ తేజ్ గారి కొరియన్ కనకరాజ్ నుంచి ఒక పాట అండ్ ఇంకొక పాట కమింగ్ అప్ ఫర్ యూ. హియర్ గోస్ ద ట్రాక్.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariada, and best of all, it avoids complaints.
2: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
5: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: Istilamma vayanam puttukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
7: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

0: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్ని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి,
3: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్. మీ నేస్తం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM
4: HD3. Mr. Avinash, మీ మీద ఒక క్షమించిన అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: Guilty, Your Honor. Guilty of good taste. Yes. ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
0: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ or call 848-244-0213. Radhika, next week mana office event ki please take care of the catering, okay?
7: Sure.
6: How many people are we expecting?
7: 5K anukuntunna,
6: but koncham mood baagunte inka ekku avachu.
7: Idi office party a leka jatra?
6: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
8: Oi, lunch ki ekkadikana veldama?
7: Sorry, ee roju grocery day. First veggies కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీల్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
8: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
9: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్, 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
10: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, diga thodiga Radio Surabhi, America lo telugu
11: istam. You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: హాయ్, నేను రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.
13: బడి బడి బడి రా బడి. సాహో.

0: ఐ ఎం రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
2: గిల్టీ యువర్ ఆనర్.
3: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
2: ఎస్,
3: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
2: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
4: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
1: What is this address again?
4: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajikaters.com.
5: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
6: ఐ హావ్.
5: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం.
6: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
7: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. హెల్ప్ ఇస్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ద టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్, యువర్ లోకల్ city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach. Go!
8: నేను మీ చంద్రబోస్ ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
9: Hello everybody, this is your host Shruti. Today on this show of Classical Tuesday, we have with us one of the extremely talented child prodigies of the century. A name synonymous with captivating, soulful, devotional singing has become a national sensation within a very short span of time. She is none other than our little Surya Gayatri, who is now growing to be a beautiful young lady. So hello Surya, welcome to Radio Surabhi.
10: Thank you so much. Namaste.
9: How are you doing today?
10: Yeah, good.
9: It's a pleasure having you on our show.
10: Thank you.
9: So to begin with, I think the best way to begin a show would be to hear you sing. So can you start?
10: Yeah.
9: Any Pallavi of your choice?
10: Sure. So I'll put that with me. So a stanza from Shiva Panchakshara Sotram. So I'll start with that.
9: Perfect.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Nallantu tellati ra abbabbo arachakam.
4: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in the United States. 107.9 FM HD3 quality to meeku marinta cheru kavatham. Keep listening to me next on Radio Surabhi.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: Hey Bindu, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
6: చందు, మరి వండనా?
5: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
6: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
5: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
7: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
8: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
9: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
6: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
7: What is this address again?
6: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit BavarchiCaterers.com.
7: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
10: Yes sir.
7: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
9: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, thali and catering.
7: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Yanta అంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
11: విజిట్ రాజ్లాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
12: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాలు చిక్కుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. అలెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. అలెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 848-244-0213.
13: సో యు నో సూర్యా, వెన్ వి టాక్ అబౌట్ గణేష్ పంచరత్న, ద వన్ వర్జన్ వెరీ పాపులర్ ఇస్ ఆఫ్ కోర్స్ ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మాస్ version of Mudakaratam Modakam. But again, there is one more very popular version, that is Surya Gayatri version. Very popular among everybody today. The Surya Gayatri version and MS Amma's version. So, I'm sure it must be a very proud feeling for you, right? When people talk about Surya Gayatri version of Mudakarata, Surya Gayatri version of some other bhajan. So, that's such a wonderful feeling.
14: Yeah, for sure.
13: Can we sing a few lines of Mudakarata?
14: Sure.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
3: Istinamma Vayanam, Puchukundi Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
4: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhanga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all.
3: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF Agtech Inc. Pallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Pallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
6: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: So if I have to ask for your recent most work that's really close to your heart, so what would it be?
8: So last month I released Kanakadhara Stotram. So I am sure that MS Amma's version is still stuck in your ears from past so many years. But I tried to recompose it. Mm-hmm. So that was my recent release, a major release it was.
7: Okay.
8: Because I worked so many days and I did like so much upasana for that, and then I recorded that thing. So yeah.
7: So you are learning Carnatic music, right?
8: Yeah.
7: Who is your guru right now?
8: My guru is Anandi Tishar. She's from Calicut. And I go to her home and learn.
7: Okay.
8: Yeah.
7: Any kruti, if you can sing a Carnatic kruti.
8: Yeah. So I'll sing one Rama kruti. This was composed by K.R. Kedarnath sir. It's by her guru.
7: Okay.
8: So I'll sing that one.
7: Sure.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Oh, hello, dinner plans ending. Group level M support SLR.
4: What a dare. I'm completely exhausted. Dinner plans empty?
5: Name on the lady rose dinner ki. Dinner plans empty?
0: Every time, okay question. Dinner plans empty. Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets tata. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow cooked Mughlai curries beyond comparison. Madeira and masala. Royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
6: ఓయ్ లంచ్ కి ఎక్కడికన్నా వెళ్దామా?
7: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
6: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
0: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మై స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
8: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసిన ఆఫర్ లెటర్
8: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ ki please take care of the catering, okay?
7: Sure. How many people are we expecting?
8: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
7: Idi office party a leka jatra?
8: Tension padakandi, swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust swadeshi.
9: What are their joiners going to be, Surya? Because we have always heard your devotional side.
10: Now I'm doing like pure classical concerts also.
9: Okay.
10: Then it mixed devotional with classical.
9: Mm.
10: And also I love to learn Hindustani. Mm. Then I like to explore more genres like film songs also. I listen like very much.
9: You sing film songs? You keep humming?
10: Yeah.
9: At least at home you must be humming, right?
10: Yeah, sure, for sure. Because we grew up listening to Ilayaraja sir, Ravindran master, Johnson master. We have like very legendary composers in film industry. So yeah,
9: amazing. Surya, thank you so much. It was such a pleasure to have you on our show of Shruti Lahiri today. We on behalf of the entire team Radio Surabhi, wish you a wonderful and a bright musical future ahead.
10: Thank you. Thank you so much.
9: Hope you continue to create those positive vibes in the world of classical music.
10: Thank you. For sure. Thank you so much.
9: Good luck and bye-bye. See you guys.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: Istilamma vayanam puchukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలీ, బిస్మిల్లా, చీజ్ దోశ, పనీర్ దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, పిచ్చని కబాబ్, పరాటా.
3: ఏంది బ్రో, అన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
4: అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
1: ee weekend groceries nu teeskostava?
3: Rice, dal, snacks, veggies, spices, inka just in case items kuda na.
1: Relax, swadeshi undi kada. Fresh veggies and spices e kaadu, mana all in one stop shop for groceries, meat, perugu, pindi, cakes, just smooth shopping, because grocery lo kuda tension kaadu, trust kavali.
5: Daily needs, festival shopping, unexpected guests, handle it swadeshi way.
1: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.

0: సక్కడేం చేస్తున్నారు?
1: ప్రేమించుకుంటున్నాం.
0: ఏంటి?

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కవింతలకి కేరింతలకి కేరాఫ్ అడ్రస్ రేడియో సురభి.
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సస్ అమెరికాలో తెలుగు నేస్తం.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: Chappan sir, what you'd like to order?
6: Baya, in the specials me lagara?
5: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, A2B exceeded special tari, bisbella ba, cheese dosa, paneer dosa, honey chili garlic lotus, and anki paneer tikka, which I make a parata.
6: Kendu bro, gani yepino, then specials matrame adina.
5: Inka unne, chappantara, meer eppudaina authentic vegetarian, Jain or vegan food crave chestunnarante, Adayar Anandavan A2B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A2B Adayar Anandavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A2B Texas.com. Perfect for dining, takeaway or full service catering.
7: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
5: Yes sir.
7: Rajala's Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
5: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chat, tali and catering.
7: You're absolutely right. Rajala's Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Yantante malli malli ravalanipisthe. They also offer catering because their food is so irresistible.
8: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
9: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam ivanni kuda todavutai. Ala చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 8482440213. మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్లాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్ట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్ లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Istinamma vayanam, putzukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
3: మన శాంతి, మెంటల్ పీస్, మసాలా దోశ.
2: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ఫ్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.

0: or call Nanda G3 at 919-491-4514.
1: Chapman sir, what you'd like to order?
2: Baya, in the specials me lagara?
1: Actually, there are many. Hot idli, ghee dosa, med vada, A to B excluded special thali, bisbelava, cheese dosa, paneer dosa, honey chili, garlic, lotus, and amki paneer tikka, which ami kava parata.
2: Kendi bro, gandhi yepino, and specials matrame alina.
1: Inka onne, Chapman tara, meer eppadina authentic vegetarian, Jane or vegan food crave chestu narante, Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A2B Texas.com. Perfect for dine-in, takeaway or full service catering.
3: Shalini, Austin lo Vivek Flowers degara paristhiti ela undi?
4: Surya Prakash, ikkada pooja samanlu, garlands, blouse pieces, vrathalaki, pellilaki kavalsina samanlu anni unnai. Basingalu, poola puttalu, inka rabaye pelli muhurtalaki, poojalaki, Austin or Dallas lo one stop shop. Vivek Flowers.
3: Austin lo Vivek Flowers degara mottam hadavadi nadustundi, janalu bivatsanga kuntunnaru. So meeru kuda e matram aalasyam cheyakunda head to Vivek Flowers, 14300 Ronald Reagan Boulevard, Unit 606, Leander, Texas.
5: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas is the number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM
6: HD3. Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
7: చందు, మరి వండనా?
6: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాలా?
7: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
6: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీత్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: They are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధికా, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం.

0: calibration knowledge, though, Niko best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Kodi rupayal kosam mee aakhari prashna. Ready?
2: Yes, sir.
1: Rajula's Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
2: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chat, tali and catering.
1: You're absolutely right. Rajula's Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
3: Visit Rajula's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante ahara అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. పల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ .com ఆర్ కాల్ 848-244-0213.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజి రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: అట్ట ఏరు మొహాలు వేసుకుని చూస్తారంట్రా, వాయించండి.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్.
7: మీ నేస్తం
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: రేడియో సురభి.
13: 107.9 FM HD3.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
3: Oi, lunch ke kar kana velda ma?
4: Sorry, irozu grocery day. First veggies konali, tarvata mi inti vaipu velli pooja samanlu konali. Then I have to get some fresh meat. I think veggies teeskuna chote snacks teeskunta. Malli స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
3: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
5: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్. 1900 మార్కెట్ ప్లేస్ బులివర్డ్, స్వీట్ 110, ఇర్వింగ్.
6: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
7: What a dare. Completely exhausted. Dinner plans enti?
8: Neem undaledi roju dinner ki. Dinner plans enti?
0: Every time, okate question. Dinner plans enti? Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala. Royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
9: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
10: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
9: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు. దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పటిదాకా నువ్వు చేసినవా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
3: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

హాయ్ హలో గుడ్ ఈవినింగ్ మా లవ్లీ శ్రోతలందరికీ హ్యాపీ ట్యూస్డే హ్యాపీ హ్యాపీ ట్యూస్డే. ఇవాళ డాలస్ లో టెంపరేచర్ అయితే 100% డిగ్రీస్ అలా వెళ్ళిపోయిందనమాట. చాలా వేడిగా ఉంది. చాలా కొన్ని రోజుల నుంచి అయితే చాలా చాలా వేడిగా ఉంది. అండ్ ఇవాళ 3 డిజిట్స్ లో ఉందని లాస్ట్ వీక్ చెప్పాను కదా, అలాగే ఉందన్నమాట. సో ఐ హోప్ మీరందరూ ఏంటంటే కాస్త డిహైడ్రేట్ అవ్వకుండా వాటర్ తెచ్చుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా అవుట్డోర్ యాక్టివిటీస్ కొంచెం తగ్గించుకోండి, స్పెషల్లీ డే టైమ్ అయితే. సాయంత్రం అయితే ఓకే, కానీ బట్ ఇంత వేడిలో ఎవరన్నా ఏవైనా పనులు చేస్తారో అందులో మన ఇండియన్స్ అయితే అస్సలు బయట వెళ్ళడం ఇష్టపడరు అనమాట. పొద్దున్నే లేకపోతే సాయంత్రం 9 అయినా కూడా బాగానే ఎండుంది అనుకోండి. బట్ కమింగ్ బ్యాక్ టు ది టాపిక్, కాసేపులో నేను ప్రీతి గారిని ఆన్లైన్ తీసుకుంటున్నాను. కానీ ఇవాళ కాస్త ఆలస్యంగా వచ్చిన లేట్ గా వస్తున్న లేటెస్ట్ పాటలు మాత్రం తప్పకుండా వినిపిస్తాను. మీరు వింటున్నారు సుర్బి D2 డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్ చే కల్పన. అండ్ ప్రీతి గారిని ఆన్లైన్ తీసుకునే ముందర ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్ యూ టు అవర్ స్పాన్సర్స్. స్పాన్సర్స్ లేకుండా షో జరగదు కదా. అయితే మొదట ఏ టు బి అంటే అడియర్ ఆనంద్ భవన్, ఇండియా టుడే, డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్, ఇండియా బజార్, మైత్రీస్ రెస్టారెంట్, వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ మనం కాసేపట్లో ప్రీతి గారిని ఆన్ తీసేసుకుందాము. బట్ ఈ లోపల అయితే ఒక మంచి పాట, పాటలన్నీ బానే ఉంటాయి కానీ మంచి పాట అని డిస్క్లైమర్ ఇచ్చినా కూడా మీరు అనుకుంటారేమో మంచి పాట అంటుందేంటి, అన్ని పాటలు బానే ఉంటాయి కదా అనేసి. ఎవరైతే డ్రైవ్ చేసి వెళ్తున్నారో డ్రైవ్ సేఫ్, అండ్ ఎవరైతే ఇంట్లో నుంచి వింటున్నారో మీ పనులు చక్కగా ఛాయో టీయో ఏదో ఒకటి చేసుకుని ఎంజాయ్ ది ఈవినింగ్ విత్ దిస్ సాంగ్ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HT3. మీరు వింటున్నారు సురభి D2 డ్రైవ్ టైమ్ షో అండ్ నేను మీ మాటకారి ఆర్జే కల్పన. అండ్ ఈ షో KGF అంటే కబుర్లు గేమ్స్ అండ్ ఫన్ నడుస్తుంటుంది 4 to 7 PM.

ఇరుముడి సినిమా నుంచి విన్నారు మొదటి పాట ఇవాళ. సుర్భి డే టు డ్రైవ్ దమ్ షో విత్ యువర్ హోస్ట్ ఆర్జే కల్పన. నేను ట్యూస్డేస్ అండ్ వెనస్డేస్ వస్తాను ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. అండ్ ప్రతి మంగళవారంలో ప్రీతి మనతో పాటు ఉంటారు, ఆన్ ఎయిర్ వస్తారు. అండ్ షీ షేర్స్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎలా సేవ్ చేయాలి, అంటే ఇలాంటి అన్సర్టనిటీ మార్కెట్ లో కూడా మనం ఏంటంటే ఎలా మనం సర్టన్ గా కొన్ని పనులు చేసుకోవచ్చు, విచ్ యాక్చువల్లీ గివ్స్ అస్ అ సెక్యూర్ లైఫ్. ఒక థాట్ మెయిన్ ఏంటంటే మనకి థాట్ కొంచెం సెక్యూర్ గా ఉండాలి కదా, ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, ఏమి చేయాలి, ఎంతవరకు చేయాలి, అసలు చేయాలా వద్దా, ఇలాంటివన్నీ క్వశ్చన్స్ స్పెషలీ ఫైనాన్షియల్ సేవింగ్స్ లో మనకి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో కొన్ని క్వశ్చన్స్ మనం పాస్ట్ ఫ్యూ వీక్స్ కవర్ చేశాం, ఇంకొన్ని ఇవాళ కూడా కవర్ చేస్తాం విత్ ప్రీతి మనకపాటి. అండ్ అవర్ త్వరలో ఆన్ ఎయిర్ రాబోతున్నారు. అండ్ ఈ లోపల మీకు నేను ఒక పాట వినిపించేస్తాను, ఆకాశంలో ఒక తార, అంటే సింహాసనం సినిమా నుంచి కాదండి, ఈ సినిమా నుంచే.

చాలా చక్కగా క్యూట్ గా పాడింది రమ్య బెహార. ఈ పాట అఫ్ కోర్స్ మ్యూజిక్ చేసింది ఎవరు అనుకుంటున్నారు? జీవి ప్రకాష్ గారు. సో ఆబ్వియస్లీ బాగుంటుంది. అండ్ లిరిక్స్ ఇచ్చింది శ్రీమణి. సినిమానేమో ఆకాశంలో ఒక తార. సో ఆకాశంలో ఒక తార పాట కూడా ఉంది సింహాసనం మూవీ నుంచి, బట్ ఇది సినిమానే ఆకాశంలో ఒక తార అనమాట. అయితే మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్ చే కల్పన. అండ్ త్వరలో ప్రీతి విల్ బి ఆన్ ఎయిర్ విత్ అస్ టు షేర్ లాట్ ఆఫ్ ఇన్సైట్స్ ఆన్ ఫైనాన్షియల్ సేవింగ్స్ అండ్ ఫైనాన్షియల్ ఓవర్వ్యూ. అండ్ ఈ లోపల ప్రీతి వచ్చే లోపల ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ అబౌట్ ఏ టు బి, అంటే అడియర్ అనుభవన్. అదేంటో మనకి ఫ్రిస్కోలో అండ్ లిటిల్ లన్ లో ఉంది. అండ్ అక్కడ వాళ్ళకి ఏంటంటే చాలా మనకి కూరల్లో వంటలో కావాల్సినవన్నీ పదార్థాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. అంటే ఇన్స్టెంట్ మిక్సర్సే కానివ్వండి, పొడులే కానివ్వండి, మసాలాలు, పేస్ట్లు, పచ్చళ్ళు ఇవన్నీ ఉంటాయి. వీటితో పాటు ఉంటాయి ఫ్లఫీ రాగి ఇడ్లీ నుంచి ట్యాంచీ గోంగూర రైస్, ఇవన్నీ క్షణంలో రెడీ అవుతాయి అంటున్నారు ఏ టు బి వాళ్ళు. అది ఇందాక చెప్పాను ఫ్రిస్కోలో అండ్ లిటిల్ ఎల్మ్ లో ఉంది. ఇంకా వివరాలు కావాలంటే యూ కెన్ విజిట్ ఏ టు బి టెక్సస్ డాట్ కామ్, లేదా వాళ్ళకి కాల్ చేయండి 214-872-2345. ఐ రిపీట్, ఇట్స్ 214-872-2345. అలాగే ఇండియా టుడే. India Today's Happy Hour is here. Unwind with delicious bar bites, refreshing draft beers and perfect evening atmosphere at the India Today, adikkada undi South Lake Lo. Every day from 4 p.m. to 7 p.m. bar snacks at just $1 and draft beers only $2.99. Great bites, cold draft, happy evening at India Today, which is located at 151 North Nolan Drive, South Lake. Again, peru gurtu pettukondi, India Today. And meeru vintunnaru Surabhi D2 Drive Time Show with me, RJ Kalpana. అండ్ ఇటీవల ఒక సినిమా వచ్చింది మా ఇంటి బంగారం. అందులో మనకి అఫ్కోర్స్ మన బంగారం సమాంత గారు ఏంటంటే ఇంట్లో ఒక ఇంటికి వచ్చిన తర్వాత చాలా పనులు ఆవిడకి రావు, కానీ ఎలానో అలా మేనేజ్ చేస్తుంది, కానీ ఎందుకు రావు అనేది రివెల్ అవుతుంది తర్వాత సెకండ్ హాఫ్ లో రివెల్ అవుతుంది. అలాగే అంటే ఇది ఫీమేల్ డామినేటెడ్ ఓరియంటెడ్ మూవీ ఇది. అండ్ షీ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. అలాగే మనకి బాలీవుడ్ లో ఒక సినిమా వచ్చింది ఆల్ఫా, అది కూడా ఫిమేల్ ఓరియంటెడ్ మూవీనే. అండ్ అందులో కూడా యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉంటాయి. ఇందులో సమంత కూడా సెకండ్ హాఫ్ లో యాక్షన్ సీన్స్ చాలా అద్భుతంగా చేసింది. కానీ ఈ సినిమాకు వచ్చినంత రివ్యూ, అంటే పాజిటివ్ రివ్యూ ఆ సినిమాకి రాలేదు. అఫ్కోర్స్ ఆ సినిమాలో కూడా మనకి షర్వారి అండ్ తనెవరు అదేంటి పేరు నోటి గుర్తు రావట్లేదు, ఆలియా భట్ ఇద్దరు చాలా బాగున్నారు, చాలా బాగా యాక్టింగ్ కూడా చేశారు, కానీ స్టిల్ సినిమా అట్ పార్ లాగా అనిపించలేదు. అంటే ఎందుకు ఒక సినిమానేమో ఫిమేల్ ఓరియంటెడ్ ఉన్నప్పటికైనా, యాక్షన్ సీన్స్ ఉన్నప్పటికైనా, చక్కగా వాళ్ళు యాక్ట్ చేసినందుకైనా కూడా, బట్ సినిమా ఏంటంటే టాపిక్ అది కనెక్ట్ అవ్వదన్నమాట. బాగుంది అని అనిపించింది, మళ్లీ చూడాలని అని అనిపించదు. ఎందుకు మీకు తెలిస్తే కాల్ చేయండి. అంటే కొన్ని కొన్ని సినిమాలలో స్టోరీ కూడా పెద్దగా ఇంక గొప్పగా ఉండదు, బట్ తీసే విధానం చాలా బాగుంటుంది. అండ్ మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. అంటే ఇవాళ ట్రిప్ సినిమాలు చాలా మంది అంటారు ఎలా ఉన్నా కూడా ఒకసారి చూస్తే చాలు అనిపిస్తుంది. ఏదో మేబీ ఒక 100లో ఒక రెండు సినిమాలేమో, మేబీ ఒకటి రెండు సినిమాలేమో మళ్లీ చూడాలని అనిపిస్తుంది, ఓటీటీ అయినా కానివ్వండి, థియేటర్లో అయినా కానీ. బట్ నాట్ జస్ట్ ఫిమేల్ ఓరియంటెడ్ మూవీస్ అని కాదు, ఈవెన్ మేల్ ఓరియంటెడ్ మూవీస్ అయినా చాలా మటుకవే ఉంటాయి. బట్ స్టిల్ ఒక మూవీ చూడాలి అనిపించాలంటే మీకు ఆడియన్స్ కి లిసనర్స్ కి అఫ్ కోర్స్ ఏం కంటెంట్ ఉండాలని అనిపిస్తుంది, డెఫినెట్ గా షేర్ చేయండి. 972-636-1966 మా స్టూడియో నంబర్. మీరు వింటున్నారు సురభి డే టు డ్రైవ్ టైమ్ షో. అండ్ రిమెంబర్ ప్రతి వారం లాగానే ఈ వారం కూడా గేమ్స్ అయితే తప్పకుండా ఉంటాయి, బట్ నెక్స్ట్ సెగ్మెంట్ లో. ఇప్పుడైతే తస్సదియా పాట వినేసిద్దామా మా బంగారం, అదే మా ఇంటి బంగారం మూవీ నుంచి.

అండ్ ఇప్పుడు ఇందాక మాట్లాడాను కదా మనం తస్సదీయ మా ఇంటి బంగారం సినిమా నుంచి పాటు విన్నాం, విచ్ ఇస్ ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ. యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. అలాగే ఇప్పుడు ఆల్ఫా మూవీ నుంచి మెసాకర్ మూవీ, అదే మెసాకర్ పాట కూడా వినేసేద్దాము. ఆలియా భట్ అండ్ శర్వరి పిక్చరైజ్ అన్న పాట. మీరు ఆఫ్ కోర్స్ పిక్చరైజేషన్ ఇప్పుడు చూడలేరు అనుకోండి, పాట ఎంజాయ్ చేయండి, తర్వాత యూట్యూబ్ లోనే ఎక్కడైనా పాట చూసేసుకోవచ్చు.

0: ఓకే సో నేను ఇందాక అనౌన్స్ చేశాను ప్రీతి గారు వస్తారు ఆన్ ఇయర్ అని, బట్ సంథింగ్ సమ్ టైమ్స్ ఏంటంటే బడే బడే దేశం చోటి చోటి బాతే హోతీ రేతే లాగా ఇవాళ ఆవిడ రాలేకపోతున్నారు, బట్ రేపు తప్పకుండా ఉంటారు మన మధ్యలో. సో ఇన్ కేస్ ఇఫ్ యూ ఆల్సో హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ నాకు ఈ లోపల చెప్పేసేయండి, నేను ఆవిడ రేపు వచ్చినప్పుడు తప్పకుండా అడుగుతాను. బికాస్ యూజువల్ గా ఆవిడ మనతో పాటు 10-15 మినిట్స్ ఉంటారు అండ్ ఆ టైంలో కూడా మనకి ఇన్ఫర్మేషన్ చాలా చక్కగా షేర్ చేస్తారు. ఈ లోపల మీలో ఎవరికి ఏదైనా క్వశ్చన్ ఉంటే మాకు కాల్ చేసి చెప్పేసి వచ్చి 9726361966 మా స్టూడియో నంబర్. మీరు వింటున్నారు సురభి డీ టూర్ డ్రైవ్ టైమ్ షో. అండ్ గేమ్స్ నేపథ్యంలోకి వస్తే సెకండ్ సెగ్మెంట్ లో అంటే నెక్స్ట్, ఇప్పుడు నేను ఇవాళ కాస్త లేట్ గా వచ్చాను, సో ఇది నాకు ఇది ఫస్ట్ సెగ్మెంట్ ఆఫ్ కోర్స్, బట్ 5 o'clock తర్వాత గేమ్స్ లోకి వెళ్ళిపోదాము. గేమ్స్ లేకుండా కల్పన ఉండదు, కల్పన లేకుండా గేమ్స్ ఉండదు కదా. సో కేజీఎఫ్ కబుల్ గేమ్స్ అండ్ ఫన్ విల్ has already started and we will continue till 7 p.m. and meer vintunnaru Surabhi Detour Drive Time Show. Actually meer evaragana telusa konni konni pradeshallo unte mana health mana aarogyam anante daniki acclimate aipothuntundi and iti valla neen telusukunnadi entante neen telusukoni meetho share cheddam anukuntunnanu meelo kuda chaala mandiki telise untundi but ఒకవేళ మీరు వాటర్ బాడీస్ కి చుట్టుపక్కల ఉంటాయి అంటే ఐలాండ్ దగ్గర లేకపోతే చుట్టుపక్కల మీకు ఓషన్ దగ్గర అలా ఉంటే కనుక ఏమంటారంటే అక్కడ ట్విన్స్ పుట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయట. స్పెషల్లీ ఇప్పుడు ఎవరన్నా లెట్స్ సే ఐలాండ్స్ దగ్గర ఉంటారనుకోండి, లండన్ చుట్టుపక్కలో లేకపోతే ఫిన్లాండ్ లోనో అలాంటి ఏరియాలో ఎవరైనా ఉన్నారనుకోండి, బట్ ఛాన్సెస్ ఆఫ్ హ్యావింగ్ ట్విన్స్ ఆర్ హైయర్ రేట్స్ అట. దిస్ ఇంట్రెస్టింగ్, అది ఎంత నిజమో లేదో తెలియదు కానీ ఇప్పుడు చాలా మంది ఈ విషయాన్ని నమ్ముతారు. సో ఏదైనా చెప్పాలంటే నమ్మే సఖ్యంగా ఉండాలి కదా. అందులో ఇప్పుడు అసలు మనకి ఆషాఢం సేల్ నడుస్తుంది, ఆషాఢం సేల్ లో చాలా మంది, డాలస్ లో కూడా మనకి ఆషాఢం సేల్ చక్కగా నడుస్తుంది. సో సేల్ వరకు వస్తే అసలు సేల్ అనగానే ఫస్ట్ మనకి ఆడవాళ్లకి వచ్చేదండి సేల్ ఉంది, ఏదో మనం సేవ్ చేసేసి వచ్చు, ఎక్కువ ధరలు తక్కువ దొరుకుతున్నాయి, తక్కువ కమ్మబోతున్నాయి, వెళ్దాం కొందాం అనేసి వాళ్ల భర్తలని ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ అని ఒప్పిస్తారు. కొంతమంది భర్తలు ఎస్ అని నో అన్నా ఏదో సేవ్ చేసిన డబ్బులతో వాళ్లే వెళ్లి కొందాం అనుకుంటారు. సో సేల్ అనగానే మీకు వచ్చి ఫస్ట్ థాట్ ఏమిటి తప్పకుండా కాల్ చేసి షేర్ చేయండి 9726361966 కి. కాకపోతే బ్రేక్ తర్వాత చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుని కల్పనాని నేను తిరిగి వచ్చేస్తాను. యూ గైస్ స్టే ట్యూన్ విత్ ది ఆన్సర్స్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 5 p.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Amma, Saturday movie?
2: Mm-mm, Manabadi class.
1: Amma, old MacDonald had a farm.
2: Uppu kappu rambu. Telugu padyam cheppu.
1: Uppu kappu rambu.
2: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meerekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
3: Mana shanti, mental peace. మసాలా దోశ
2: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ప్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మేదు వడ, ఏ టు బి ఎక్స్టెండ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, చమికావా పరోటా.
5: ఏంది బ్రో, అన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
2: Istinamma vayanam putchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేము మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
6: ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం.
2: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
3: మోసం అంటే ఎంత తెలియని వయసులో నేను ప్రేమించిన మోసం చేస్తామని తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా? నా ఫేవరెట్.
1: ఇప్పటి నుంచి?
0: ఇప్పటి నుంచి నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకే నేను చెప్పనే లేదు.
1: జూలియట్
0: రిటర్న్ గిఫ్ట్.

And welcome back to Surabhi Detour. This is your host RJ Kalpana, Ninuntana Tuesdays and Wednesdays on the airwaves of 107.9 FM HD3 America lo Telugu Nestam. And 5 present ki studio lo 5 gantala 6 nimshalaindi. And ivalla I would like to tell you about gold price entundi. So ivalla the gold price, which is one biscuit and 31 ounces gold biscuit rate entante maniki 4134 dollars 20 cents. Again, $4,134.20. అసలే వరలక్ష్మి రాబోతుంది. చాలా మంది మనకి చిన్న గోల్డ్ బిల్లను వరలక్ష్మి అమ్మవారు అలా కొందామనుకుంటారు, లేకపోతే ఏదైనా గోల్డ్ ఐటమ్ కూడా కొందామనుకుంటున్నారు. సో వాళ్ళకి ఆఫ్ కోర్స్ మీరు కొందామనుకున్నప్పుడు రేట్లు కనుక్కొనే ఉంటారు, బట్ స్టిల్ చెప్పాలి కదా. సో $4,134.20 అండ్ ట్రాఫిక్ ఎలా ఉంది అది కూడా చెప్పేస్తాను. బట్ ఆఫ్టర్ దిస్ సాంగ్, ఈ పాట వినొచ్చిన తర్వాత నేను బ్రేక్ ఎట్టబక్క క్వశ్చన్ అడిగాను కదా, లెట్ సీ ఎంతమందికి గుర్తుందో, ఎంతమంది ఆన్సర్ ఇస్తారు. స్టూడియో నెంబర్ మాత్రం 9726361966.

0: ఏం పాడిందండి శ్వేతా మోహన్, అద్భుతం, అమోఘం. అండ్ మ్యూజిక్ ఇచ్చింది అనిరుద్ధ్. అందులో లిరిక్స్ ఎవరు రాసారనుకుంటున్నారు? యాక్చువల్లీ క్వశ్చన్ మీకు వదిలేస్తాను, ఈ పాటకి లిరిక్స్ ఎవరు రాస్తారని మీరు అనుకుంటున్నారు తెలిస్తే కాల్ చేసి చెప్పేసండి 9726361966 కి. అండ్ మనకి సమ్మర్ మాత్రం బాగా స్కార్చింగ్ ఎండ్ అనుకోండి, అండ్ ఇప్పుడు ఈ ఎండలో ఏంటంటే కూల్ కూల్ గా మనకి పాటలు వినొచ్చు అండ్ గేమ్స్ కూడా ఆడొచ్చు. అది మీరు కారులో ఉన్నా, షికారు చేస్తున్నా అండ్ ఇంట్లో పని చేసి వింటున్నా కూడా. అయితే ఇప్పుడు గేమ్స్ లో ఏం చేశానంటే మా కాలర్స్ ఏవైతే కాల్ చేస్తారో వాళ్ళకి నేను అడిగే క్వశ్చన్స్ లో ఒక క్వశ్చన్ ఉంటుంది, మీరు 10 సెకండ్స్ లో ఆన్సర్స్ ఇవ్వాలన్నమాట. అది ఆ క్వశ్చన్ ఏంటనేది అఫ్కోర్స్ మీరు కాల్ చేశాకే నేను చెప్తాను, బట్ ఈ లోపల మీ అందరికి చెప్పాల్సింది ఒక చిన్న పొడుపు కథ. ఒకవేళ అది ఉందనుకోండి ఏదైనా ఒక విషయం, అది మీరు పంచుకోవాలనుకుంటారు, కానీ ఒకసారి పంచుకుంటే ఆ విషయం ఉండదు. అది ఏమిటది? ఓకే, ఒక విషయం ఉంటే అది పంచుకోవాలని అనిపిస్తుంది, కానీ ఒకసారి పంచుకున్నాక ఆ విషయాన్ని అలా విషయంలాగా ఉండదు అనమాట. అది ఏమిటది తెలిస్తే కాల్ చేసి చెప్పేసండి. మా స్టూడియో నంబర్ 9726361966. ఇఫ్ యూ గాట్ మీ, యూ వాంట్ టు షేర్ మీ, బట్ ఇఫ్ యూ షేర్ మీ, యూ హావెంట్ కెప్ట్ విత్ మీ. వాట్ ఎమ్ ఐ? నంబర్ 9726361966. అండ్ మన డాలస్ లో ట్రాఫిక్ ఎలా ఉందో కూడా చూసేసుకుందాము. ఎక్కడికి డ్రైవ్ చేసి వెళ్తున్నా సేఫ్ గా డ్రైవ్ చేయండి, కానీ ఒకవేళ ఇక్కడిక్కడ ఉంటే అంటే మాకింగ్ బర్డ్ లేన్ దగ్గర, I-35 దగ్గర ఉంది కదా మాకింగ్ బర్డ్ లేన్ హైలైన్ దగ్గర ఉంటే కనుక అక్కడికి వెళ్లబోతున్నా దెర్ ఇస్ అ స్టాప్ అండ్ గో ట్రాఫిక్, 25 miles per hour లో జరుగుతుంది. ఆ చుట్టుపక్కల I-35 అంటే మనకు అందరికి తెలిసిందే కదా, ఎప్పటికీ అది ఏంటంటే కన్స్ట్రక్షన్ నడుస్తూనే ఉంటుంది, పిల్లలు పుడతారు, బారసాలు అవుతుంది, పిల్లలు అవుతాయి, మళ్ళీ వాళ్ళు స్కూల్కి వెళ్తారు, కాలేజ్కి వెళ్తుంటారు, కానీ I-35 కన్స్ట్రక్షన్స్ అవుతూనే ఉంటుంది. కానీ ప్రస్తుతానికి మాకింగ్ బర్డ్ లేన్ అండ్ హైలైన్ దగ్గర మాత్రము స్టాప్ అండ్ గో ట్రాఫిక్ ఉంది. అండ్ లెట్ మీ టేక్ దిస్ కాలర్ ఆన్ ఎయిర్. హలో హలో హలో, గుడ్ ఈవినింగ్, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ పేరు?
1: అది రహస్యం మీరు అడిగిన దానికి
0: ఆన్సర్ ఏమన్నారు?
1: రహస్యం, సీక్రెట్.
0: రహస్యం, సీక్రెట్, అండ్ దాట్ ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్ అడగబోతున్నాను, అది మీరు 10 సెకండ్స్ లో ఆన్సర్ చెప్పాలన్నమాట, అండ్ ఫాస్ట్ గా చెప్పాలి. ఓకే, సో సింపుల్ ఏ ఉంటుందండి, నేను యూజువల్ గా అంత కష్టమైన క్వశ్చన్స్ అడగను అనుకోండి. అండ్ ఆర్ యూ రెడీ? ఇంట్రెస్టింగ్, లవ్లీ లవ్లీ లవ్లీ. సో మీరు గివ్ మీ 3 countries నేమ్ దట్ స్టార్ట్స్ విత్ లెటర్ బి.
1: Three countries
0: name that starts with the letter 3.
1: Countries names.
0: And your time starts now. Five, four, three, two, one. Time aipindi. No problem. Ee question mari ma next class velipothundi. But thank you for calling. Have a wonderful
1: day. Thank you, Andy.
0: So, నెక్స్ట్ కాలర్ కి ఏంటంటే ఇదే క్వశ్చన్ 8 సెకండ్స్ లో చెప్పాలి. సో ఫస్ట్ కాలర్ కి 10 సెకండ్స్ ఇచ్చాము, సెకండ్ కాలర్ కి ఆల్రెడీ ఆలోచించే టైం ఉంది, కాబట్టి మీరు ఇది 8 సెకండ్స్ లో చెప్పాలి. ఇఫ్ యూ రెడీ కాల్ మీ, అంటే నేమ్ 3 countries దట్ స్టార్ట్స్ విత్ లెటర్ బి. 9726361966 మా స్టూడియో నంబర్. అండ్ కమింగ్ బ్యాక్ టు ద ట్రాఫిక్ గురించి మాట్లాడితే, we have another stop and go traffic, 25 miles per hour నడుస్తుంది Irving లో, loop 12 దగ్గర, సౌత్ బౌండ్ బిట్వీన్ 114 అండ్ షేడి గ్రూవ్ లేన్ దగ్గర స్లోగా ట్రాఫిక్ నడుస్తుంది. ఆల్సో దిస్ ఇస్ స్లో ట్రాఫిక్ ఇన్ డాలస్ ఆన్ I-30 వెస్ట్ బౌండ్ బిట్వీన్ ఫర్గ్యూసన్ రోడ్ అండ్ 75 సెంట్రల్ ఎక్స్ప్రెస్ I-45 దగ్గర, అక్కడ కూడా స్లోగా నడుస్తుంది ట్రాఫిక్. దాంతో పాటు వీ హ్యావ్ అ స్లో ట్రాఫిక్ అట్ I-30 ఈస్ట్ బౌండ్ బిట్వీన్ సిల్వన్ అవెన్యూ అండ్ మంజర్ బులివార్డ్. ఇది ఫ్యూ ఆఫ్ ద టాపిక్స్, బట్ ఎక్కడ డ్రైవ్ చేసి వెళ్తున్నా ఆల్వేస్ బి విజిలెంట్, ఆల్వేస్ బి కేర్ఫుల్, రిమెంబర్ someone is waiting for you at home. జరగండి జరగండి అని అలా వెళ్తూ ఉండకండి.

చర్రగండి చర్రగండి చర్రగండి, గూగులే తిక్కిన గుంసు వచ్చనండి. చర్రగండి చర్ర

సో మీరందరు కూడా అలా రోడ్ మీద డ్రైవ్ చేస్తూ చక్కగా అవసరమైతే జరుగుతూ వెళ్ళండి. అలా ఏంటంటే దూసుకెళ్ళిపోకండి, ఓవర్టేక్ చేయకండి, ఆల్వేస్ బీ కేర్ఫుల్. అసలే సమ్మర్ చాలా మంది పిల్లలు కూడా డ్రైవ్ చేసి వెళ్తున్నారు అండ్ వాళ్ళకు కూడా ఉత్సాహం ఉంటుంది, కానీ ఆ ఉత్సాహం ఏంటంటే అలా ఉల్లాసంగా ఉంటే బాగుంటుంది కానీ మళ్ళీ ఎక్కడికో డిషం డిషం అయితే బాగోదు కదా. సో ఆల్వేస్ బీ కేర్ఫుల్ ఆన్ ద రోడ్ అండ్ మీరు వింటున్నారు సుర్భి డి టూ డ్రైవ్ టైమ్ షో అండ్ ట్రివియా క్వశ్చన్ ఇంకోటి అడిగేస్తున్నాను అండ్ లెట్ సి మీలో ఎవరు గెస్ట్ చేశారు అండ్ ఎవరైతే కాల్ చేసి గెస్ట్ చేశారో వాళ్ళకి సెకండ్ క్వశ్చన్ కూడా ఉంటుంది. అంటే ఒక క్వశ్చన్ 10 సెకండ్స్ లో ఆన్సర్ ఇవ్వాలి. మీరు ఇవ్వలేకపోతే నెక్స్ట్ కాలర్ అదే క్వశ్చన్ ని యాక్చువల్లీ నేను తగ్గించేస్తానులే, 6 సెకండ్స్ చెప్పేస్తాను, బికాస్ ఆల్రెడీ వాళ్ళకి క్వశ్చన్ తెలుస్తుంది కాబట్టి ఆన్సర్ చక్కచక్క చెప్పేస్తారు. ఇందాక లెటర్ బితో 3 కంట్రీస్ అడిగాను కదా, సురేష్ గారు కాల్ చేసి ఆఫ్ ఎయిర్ చెప్పేశారు. సో అంత కష్టంగా అనిపించదు, బట్ క్వశ్చన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వ్యూ క్వశ్చన్ ఏంటంటే ఎంత ఎక్కువ ఉంటే అంత తక్కువ కనిపిస్తుంది, ఏమిటది? ఎంత ఎక్కువ ఉంటే అంత తక్కువ కనిపిస్తుంది, నేను ఏమిటి? మా స్టూడియో నంబర్ 9726361966. అండ్ మీకు ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే మీ మొహంలో చిరునవ్వు రావాలంటే వీ హ్యావ్ ఎన్ ఆప్షన్. Great news from Dallas Smiles Dental and Orthodontics. వాళ్ళ దగ్గర ఉంది డీప్ క్లీనింగ్ ఆఫర్, జస్ట్ $200 ఆఫ్ అనమాట. సో క్లీన్ టీత్, హెల్దీ గమ్స్, కాన్ఫిడెంట్ స్మైల్, అన్ని ఒకేసారి. సో త్వరపడండి, లిమిటెడ్ టైం ఆఫర్ అనమాట. అపాయింట్మెంట్స్ కోసం కాల్ 9724845400, అగైన్ 9724845400, ఆర్ విజిట్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్, లేదా వాళ్ళ లొకేషన్ కి కూడా మీరు వెళ్ళి విజిట్ చేయొచ్చు, విచ్ ఇస్ లొకేటెడ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్. అగైన్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. అసలు సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి, త్వరలోనే స్కూల్ స్టార్ట్ అయిపోతాయి. సో ఈ ఆఫర్ ని అవైల్ చేసుకోండి. మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయ్యాక అపాయింట్మెంట్ తీసుకోవాలంటే కష్టం కదా. సో ఇప్పుడు టైం ఉంటుంది కాబట్టి వెళ్లి చక్కగా డీప్ క్లీనింగ్ అండ్ బ్యూటిఫుల్ స్మైల్స్ పొందుకోవచ్చు మీరు. ట్రివియా క్వశ్చన్ లో నేను అడిగింది ఏంటంటే ఎంత ఎక్కువ ఉంటే అంత తక్కువ కనిపిస్తుంది, నేను ఏమిటి? అండ్ మనకేంటంటే నిన్న కాక మొన్న August 2nd మన మ్యూజిక్ కంపోజర్ డిఎస్పి గారి పుట్టినరోజు ఉంటుంది. సో నేను అప్పుడు షో చేయలేదు కాబట్టి ఇప్పుడు షో చేస్తున్నాను కాబట్టి ఆయన ఒక పాట రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఆ కాబట్టి పక్కన పెట్టేసి పాట వినిపించేస్తాను. అండ్ పాట రిక్వెస్ట్ చేసింది రమేష్ గారు.

0: కానీ ఇప్పుడు మనకి కోమల గారు ఉన్నారు. ఆనేర్, హలో కోమల గారు. హాయ్ కోమల, మీరు వింటున్నారా? వినిపిస్తుందా మీకు? హలో, ఓకే కోమల, అయితే మీరు ఆనేర్ అయితే ఉన్నారు. నాకు వెనకాల డిస్టర్బెన్స్ వినిపిస్తుంది, కానీ మీకు నా వాయిస్ వినిపిస్తుందో లేదో తెలియదు. హాయ్ కోమల, కెన్ యూ హియర్ మీ? ఓకే, సమ్హౌ ఐ థింక్ ఆన్ ఎయిర్ లో మీ వాయిస్ రావట్లేదు. ఓకే, సో ఇందాక అడిగిన ట్రివియా క్వశ్చన్ కి మీరు ఆన్సర్ ఇచ్చేసారు. ఎంత ఎక్కువ ఉండదు తక్కువ కనిపిస్తుందో, చీకటి, డార్క్నెస్, దాట్స్ రైట్ ఆన్సర్. సెకండ్ ఏంటంటే, నేను అడిగిన క్వశ్చన్ కి ఇంకొక క్వశ్చన్ అడగబోతున్నాను, అది మీరు 10 seconds లో చెప్పాలన్నమాట నాకు ఆన్సర్. ఆర్ యూ రెడీ? ఓకే, సో 10 seconds లో మీరు చెప్పాల్సి ఏంటంటే, గివ్ మీ 3 fruits that are sour and your time starts now. 3 fruits that are sour, kullaga unnavi.
1: Athana vendi question malli ok sari sara.
0: Okay, aithe ippudu meek alantappudu nenu 3 fruits which are sour.
1: Sorry, naku first lo inpinchaledu, so
0: ఓకే డిస్టర్బెన్స్ ఉన్నట్టుందా? ఓకే, నో ప్రాబ్లం. ఓకే, సో 3 fruits అనే చెప్పండి. పుల్లగా ఉన్న ఫ్రూట్స్ ఏమన్నా చెప్పండి. 3 పుల్లగా ఉన్న ఫ్రూట్స్. వెనకాల మీరు ప్రాసెస్ చేస్తున్నారా లేకపోతే చక్కగా వచ్చేసింది? చక్కటక్క, మీకు 5 seconds లో చెప్పేశారు. ఓకే, ఇంట్రెస్టింగ్, దాట్ ఈస్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ కోమల, హ్యావ్ అ వండర్ఫుల్ డ్రైవ్. అండ్ మీ బాబుని డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను కాబట్టి డ్రైవ్ సేఫ్ అండ్ ఎంజాయ్ యువర్ రెస్ట్ ఆఫ్ యూర్ సమ్మర్ హాలిడేస్. థ్యాంక్ యూ, బాయ్. ఓకే, సో మా కొంతమంది లిసనర్స్ కి క్వశ్చన్ సరిగ్గా వినిపించట్లేదు. సో నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా చెప్పాలనుకుంటా, ఎందుకంటే 10 seconds కాబట్టి క్వశ్చన్ అవ్వంగానే మీరు ఆన్సర్ ఇంకా డగడగడగడ వచ్చేసేయాలి. సో ఇఫ్ యూర్ రెడీ, కాల్ మీ అట్ 9726361966. నేను ట్రివియా క్వశ్చన్ అడగని అక్కర్లేదు అనుకోండి. బట్ ఇప్పుడు మీరు విన్నారు డిఎస్పీ గారి పాట. అలాగే మీరు ఇంకేదైనా పాట వినాలన్నా వినిపించాలన్నా కాల్ చేయండి మా స్టూడియోకి 9726361966 కి. అండ్ అలాగే ఐ వాంట్ టు టెల్ యూ అబౌట్ ఇండియా బజార్. జాయిన్ అస్ ఫర్ ద ఇండియా బజార్స్ ఫోర్ట్ వర్త్ గ్రాండ్ ఓపెనింగ్. ఇండియా బజార్ అయితే మల్టిపుల్ లొకేషన్స్ లో గ్రాండ్ ఓపెనింగ్ చేసుకుంటూ పోతుంది. ఈసారి ఇట్స్ అట్ ఫోర్ట్ వర్త్ గ్రాండ్ ఓపెనింగ్ సెలబ్రేషన్ ఫ్రమ్ ఆగస్ట్ 7th to 9th. అండ్ ఎక్స్పీరియన్స్ 3 exciting interesting days there. And akkada emem jaragabothunnanante, experience 3 exciting days packed with unbeatable shopping, amazing prizes, delicious treats and fun for the whole family. And gurtupettukondi, raffle prizes untai including iPhone, iPad and TV. Gurtupettukondi again, iPhone, iPad and TVs kuda unnai. First 5 customers spending $150 plus each day receive a free 10 gram silver coin. సో అసలే సిల్వర్ అండ్ బంగారు ధర చాలా ఎక్కువ ఉంది. సో ఈ ఆఫర్ మాత్రం అద్భుతంగా నాకు అనిపిస్తుంది. అండ్ రాఫెల్ ఎంట్రీ ప్రైస్ పర్చేస్ ఫర్ $200 ఆర్ మోర్. సో మీరు కనుక $200 worth more స్పెండ్ చేస్తే యూ కెన్ అవైల్ దీస్ ప్రైజెస్. సో ఫ్రీ ఫేస్ పెయింటింగ్ ఉంటుంది, ఇది కాకుండా మెహందీ ఉంటుంది. అసలే ఆషాఢ మాసం చాలా మంది మెహందీ పెట్టుకుందామని అనుకుంటున్నారు. సో దట్స్ ఆల్సో వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ దాట్. అండ్ ఇంకా మనకి ఇది షుగర్ కేన్ జ్యూస్, కోకోనట్ డ్రింక్స్ and special gift and giveaways throughout the weekend. Gurtupettukondi, this is happening 7th, 8th and 9th of this month, August 2026 at India Bazaar, Fort Worth. Address is 5152 Quadrant Way, Fort Worth. Again, 5152 Quadrant Way, Fort Worth. And India Bazaar, kotta location open cheyabothundi akkada anamata. Aithe another trivia question adagabothunnanu mee andarki. If you walk into a dark, cold room that contains a kerosene lamp, okay, and a candle and a fireplace, what would you light first? Okay, cheekadi gadiloki vellin tarvata challaga untundi, akkadiki vellin tarvata mee daggara oka kerosene lamp undi, oka candle undi, oka fireplace kuda undi. So first meeru emi veligistaru? 9726361966 ki call chesi cheppandi meeru em anukuntunnaru. And evaraithe call chesi cheptaro, also get prepared for the trivia question which I'm going to ask next anamata. And 10 seconds lo answer ichchevi, అది ఏమంటుంటుందో అది కూడా మా ఇంట్లో పెట్టుకుని కాల్ చేయండి అట్ 9726361966 కి. అలాగే ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మై 3's ఇండియన్ కుజీన్. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూ ఉంటుంది అక్కడ. అండ్ ప్యాటియో సీటింగ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంటుంది. అయితే మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వచ్చు అక్కడికి వెళ్ళి. చక్కటి ప్లేస్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో ఒథెంటిక్ ఇండియన్ టేస్ట్ అంటున్నారు వాళ్ళు. ఇంతే కాదు, ఒకవేళ మీ ఇంట్లో ఫంక్షన్స్ అయినా, పార్టీస్ అయినా, కార్పొరేట్ ఈవెంట్స్ అయినా, వీటన్నిటికీ కూడా ఏంటంటే మీరు బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీస్ ఇన్ టౌన్. సో ఆలస్యం చేయకుండా వెళ్ళిపోండి మైత్రీస్ ఇండియన్ కుజిన్ కి, విచ్ ఇస్ అట్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. మీరు మైండ్ చేసి వెళ్లే లోపల, అంటే ఇంకెక్కడికి వెళ్ళాలి, ఏంటి డిన్నర్ చేయాలని ఆలోచించే లోపల నేను చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుని వచ్చేస్తాను. సో స్టే ట్యూన్డ్, ఐ విల్ బి రైట్ బ్యాక్. మీరు ఇంటి నర్సు డి2 డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్ జే కల్పనా.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
3: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
4: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
3: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: to g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: ஆக்கட்டுக்குண்டாம் ஒப்பட்டு படுத்தாம் ரேடியோ சுரபி,
0: ரேடியோ சுரபி KDXX 107.9 FM HD3 லூயிஸ்வில் டெக்சஸ் அமெரிக்காலோ தெலுங்கு நேசம்.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

0: And welcome back to Surabhi D2. This is your host, R.J. Kalpana. Meer vinachinanu Tuesdays and Thursdays on the airwaves of 107.9 FM HD3. And ippudu nenu Shailaja garini on air teeskobothunnanu. Hi, hello Shailaja, ela unnaru? నేను బాగున్నాను. అయితే ఇందాక నేను అడిగిన క్వశ్చన్ కి మీరు ఆన్సర్ ఇచ్చేసారనుకోండి ఆఫ్ ఎయిర్, బట్ ఆన్ ఎయిర్ కూడా ఒకసారి ఇస్తే బాగుంటుంది. సో మీ దగ్గర మూడు వస్తువులు ఉన్నాయి, కెరోసిన్ ఉంది, క్యాండిల్ ఉంది, ఫైర్ ప్లేస్ ఉంది. ఏది మొదట మీరు వెలిగిస్తారు? అగ్గిపుల్ల. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఏది వెలిగించినా చేతిలో అగ్గిపుల్ల ఉండాలి కదండి. సో అగ్గిపుల్ల లేకపోయినా మనకి అదేంటి, లైటర్ ఉన్నా పర్వాలేదు అనమాట, లైటర్ అయినా అగ్గిపుల్ల ఉండాలి. మూడు వెలిగించాలండి, మూడిట్లో ఏది ఒకటి వెలిగించాలన్న, దాట్ ఈస్ ద రైట్ ఆన్సర్. అయితే ఇంకోటి నేను ట్రివియా క్వశ్చన్ ఇంకోటి అడిగే లోపల, ఇప్పుడు మామూలుగా ఆషాఢం సేల్ నడుస్తుంది అండ్ ఇందాక మీరు అన్నారు మీరు ఇండియా వెళ్ళొచ్చారు, అక్కడ ఆల్రెడీ మీరు అద్భుతంగా అమోఘంగా బోల్డ్ అంత సేల్ చూసే ఉంటారు, షాపింగ్ చేసే ఉంటారు. అయితే అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇంకోటి, అంటే ఇది ట్రివియా క్వశ్చన్ కాదు అనుకోండి, సేల్ అనగానే మగవాళ్ల కంటే ఆడవాళ్లకి కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, అరే వెళ్దాం వెళ్దాం ఏమీ ఉండబోతుందో ఏంటో అనేది. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సేల్ ఉంది, ఆ చీర ఒకవేళ 200 రూపాయలు అనుకోండి, వాళ్ళు దాని 200 మైనస్ చేసి కింద 180 రాస్తారు. అది నిజంగా 200 ఉంటుందో తెలియదు కానీ 180 కట్ చేసి మరి పెడితే మనకు అమ్మా 180 ఉంది కొనేద్దాం అని అనుకుంటాం కదా, అదొక సంతోషం ఉంటుంది
1: కదా.
0: సో అలా మీరు
1: 200 చేసి అది 180 ఇస్తామంటే చాలా ఆనందం.
0: అది కాకుండా వాళ్ళు కట్ చేస్తారు, అక్కడ యాక్చువల్ ప్రైస్ ని కట్ చేసి కింద తక్కువ ప్రైస్ పెడతారు, అప్పుడు మనకి ఎందుకో అట్రాక్షన్ వచ్చేస్తుంది అనమాట. అది జస్ట్ మన మైండ్ ని సైకాలజీని రీడ్ చేసి మరి పెడతారు, అంటే అలా పెడతనే కదా మరి ఏదైనా బిజినెస్ నడిచేది సేల్ అయ్యేది. సో అలా వాళ్ళు బాగానే చేసుకుని వచ్చారని అనుకుంటున్నాను. ఓకే ఓకే, సో కమింగ్ బ్యాక్ టు ద ట్రివియా క్వశ్చన్ శైలజ, ఎక్కువ టైం తీసుకోలేని మీరు డ్రైవ్ చేస్తున్నాను అంటున్నారు కాబట్టి, సో మీరు 10 సెకండ్స్ లో నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాల్సి, క్వశ్చన్ జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఒకవేళ వినిపించలేదు అనుకోండి మళ్ళీ టైం అయిపోతుంటుంది కాబట్టి. మీరు 10 సెకండ్స్ లో మీరు చెప్పాల్సి ఏంటంటే, మగవాళ్ళ వాలెట్ లో అంటే
1: హలో
0: ఓకే మీ నావిగేషన్ లెఫ్ట్ ఉంది, మీరైతే రైట్ ట్రాక్ లోనే ఉన్నారు అనుకుంటున్నాను. ఏంటంటే మగవాళ్ల వాలెట్ లో ఉండాల్సిన మూడు వస్తువులు టకటక 10 సెకండ్స్ లో చెప్పాలి, ఏముంటాయని
1: అనుకుంటున్నాను.
0: డ్రైవర్స్ లైసెన్స్, మనీ అండ్ క్రెడిట్ కార్డ్. ఓకే, సో మీరు 8 సెకండ్స్ లో చెప్పారు.
1: లైఫ్ ఫోటో అండి ఫస్ట్.
0: ఏంటంటారు?
1: లైఫ్ ఫోటో ఉండాలి కంపల్సరీ.
0: అది నేను అదే అనుకున్నాను, చెప్తారేమో అనుకున్నాను, ఎందుకంటే దట్ ఇస్
1: ఫ్యామిలీ ఫోటో అని చెప్పాను.
0: ఎంతమంది వాళ్ళ ఫ్యామిలీ ఫోటో వైఫ్ ఫోటో పెట్టుకుంటారో చూద్దాము, మగవాళ్ళని అడుగుదాం మీ వాలెట్ లో మీ ఫ్యామిలీ ఫోటో మీ వైఫ్ ఫోటో పెట్టుకుంటారా. అండ్ మీరు మనీ అన్నారు, ఇవాళ రేపు మనీ కొంచెం తక్కువే పెట్టుకుంటున్నారు, క్రెడిట్ కార్డు ఉంటే ఆపిల్ పే మన ఫోన్ లో ఉంటే అసలు మనీ పెట్టుకోవడమే మన మనీ చూడడమే కరువు అయిపోయింది అనుకోండి. బట్ ఎస్ కొంచెం అయితే క్యాష్ ఉండాలి, ఎందుకంటే స్పెషల్లీ మీరు రెస్టారెంట్స్ పెట్టారనుకోండి, అక్కడ పాపం అసలే వాళ్ళకి అక్కడ వచ్చే ఎవరైతే మనకి ఫుడ్ సర్వ్ చేస్తారో వాళ్ళకి టిప్ ఏంటంటే క్యాష్ లోనే అందుతుంది, మనం కార్డ్ లో అందిస్తే వాళ్ళకి వెళ్ళదు. సో ఒక్కోసారి బాగుండు కదా అని అనిపిస్తుంది, పాపం వాళ్ళు చేసే పనులకి కొంచెం క్యాష్ వాళ్ళకి ఇస్తే వాళ్ళ జేబులోకి వెళ్తాయి కదా అనిపిస్తుంది. ఎస్, క్యాష్ అనేది ఉండాలనుకోండి. థ్యాంక్ యూ శైలజ, హావ్ అ వండర్ఫుల్ ఈవినింగ్ అండ్ ఎంజాయ్ యూర్ డ్రైవ్ వెరెవర్ యూ గోయింగ్. సో స్టార్ట్ అవ్వడం ఈ షోలో శైలజ గారిని ఆన్ ఎయిర్ తీసుకున్నాను, అందుకని ఇప్పుడు పాట వినిపించేస్తాను. ఈ పాట వినొచ్చిన తర్వాత వీ విల్ ప్లే నెక్స్ట్ గేమ్ విత్ యూ ఆల్.

దీవా మూవీ నుంచి విన్నారు మీరు పాట. ఇది షాహిద్ కపూర్ పూజా హెగ్డే మీద పిక్చర్ అయిన మూవీ ఇది. అండ్ చాలా మూవీస్ మనకి ఆల్రెడీ థియేటర్లో నడుస్తున్నాయి అండ్ కొన్ని మూవీస్ అప్కమింగ్ కూడా ఉన్నాయి. ఇప్పుడైతే రైట్ నౌ థియేటర్లో నడిచే హాలీవుడ్ మూవీస్ లో చాలా మంది మాట్లాడుకునేది బ్రాండ్ న్యూ డే గురించి. మీరు చాలా మంది చూసే ఉంటారు కదా, యాక్షన్ ప్యాక్ సస్పెన్స్ ఫుల్ ఫిల్డ్ అమేజింగ్ క్యారెక్టర్స్ ఉన్న మూవీ అనమాట. అండ్ అది మాత్రం బ్లాక్ బస్టర్ అలా కొట్టేస్తుంది అనమాట. వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మనీ అది ఫస్ట్ వీక్ లోనే వచ్చేస్తుందని. అసలు 1 వీక్ కూడా అవ్వలేదు, మొన్న జులై 31st కి రిలీజ్ అయింది అండ్ ఇట్స్ మేకింగ్ అమేజింగ్ రివ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. అఫ్ కోర్స్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్. అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ మనకి ఒడిసీ ఏదైతే మన క్రిస్టోఫర్ నోలన్ గారు 2 మంత్స్ కి ది మన ఐమాక్స్ 70mm అసలు రైట్స్ తీసేసుకున్నారు. సో వేరే ఏ మూవీ రిలీజ్ అవ్వకుండా అక్కడ చాలా మంది వెయిట్ చేస్తున్నారు, టికెట్స్ కూడా దొరకట్లేదట. బట్ కొంతమంది కాంప్రమైజ్ అయ్యి 70mm దొరకకపోయినా ఉంది, ఐమాక్స్ ఉన్న పర్వాలేదని చూసేస్తున్నారు. అలా నేను కూడా చూశాను, చూసేది ఏదో అని. కొంతమందికి మరీ అంత 70mm ఉండాలనే ఉండదు అనుకోండి. బట్ ఐ ఎంజాయ్ ద మూవీ. ఇంకా నేను బ్రాండ్ న్యూ డే చూడలేదు, ఒక బ్రాండ్ గ్రేట్ డే చూసి ముహూర్తం చూసి చూసేసాను అనుకోండి. బట్ రివ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. అయితే కమింగ్ బ్యాక్ టు సేల్, సేల్ అనగానే ఆషాఢం సేల్ కానీ శ్రావణ మనం సేల్ కానీ, అసలు సేల్ అంటేనే ఏంటంటే ఎవరికి ఎక్కువ ఎంత ఉంటుంది, ఎవరికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆడవాళ్లక మగవాళ్లక, మీరేమనుకుంటున్నారు, ఏదనుకున్నా మీలో ఎంచుకోకుండా నాకు కాల్ చేయండి. మా స్టూడియో నంబర్ 9726361966. అండ్ అలాగే మీరు కాల్ చేసే లోపల ఐ వాంట్ టెల్ యూ అబౌట్ మీలో ఎవరైనా ఇంకా మా రేడియో సిటీ యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే మీ స్మార్ట్ డివైస్ లో స్మార్ట్ గా డౌన్లోడ్ చేసుకోండి. అది ఐఓఎస్ కానివ్వండి, ఆండ్రాయిడ్ కానివ్వండి. దాట్ వే మీరు ఎక్కడి నుంచైనా మా పాటలు వినొచ్చు, వినిపించవచ్చు. అలాగే లిసన్ టు అస్ ఆన్ www.radiosurabhi.com ఆర్ ఆన్ ఆ ఫ్రీక్వెన్సీ విచ్ ఇస్ 107.9 FM HD3. అండ్ మర్చిపోకండి మమ్మల్ని ఫాలో అవ్వడం ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో అండ్ యూట్యూబ్ లో. వీఆర్ రేడియో సుర్భి, సౌండ్స్ లైక్ హోమ్.

0: సో అది మన అడవి శేష్ జోనితా గాంధీ పాడిన పాట. రామిరియాల్ కూడా పాడారు పక్కన. అండ్ విన్నర్ మీరు డెక్వైట్ మూవీ నుంచి ఈ పాట. ఇప్పుడు మీకు ఒక క్లిప్పింగ్ వినిపించబోతున్నాను. ఈ వినిన తర్వాత ఏ సినిమాలో మీరు కాల్ చేసి చెప్పాలన్నమాట. 9726361966. అండ్ అలాగే మనకి కొన్ని పదాలు ఒక భాషలో మాట్లాడితే వింతగా అనిపిస్తాయి కదా, అలా మన పిల్లలు ఏంటంటే ఇక్కడ పుట్టిన పిల్లలు మామూలుగా ఇంగ్లీష్ అలవాటు ఉంటుంది, బట్ ఇంట్లో తెలుగు కనుక మాట్లాడితే వాళ్ళకి తెలుగు ఇంగ్లీష్ తెంగ్లీష్ అనేది వచ్చేస్తుంటుంది. మమ్మీ వెన్ యూ హ్యావ్ ఓపిక కెన్ యూ డూ దిస్ అని అంటారు. అది చాలా కామన్, అది ఇంట్లో అయినా ప్రతి ఇంట్లో నడుస్తూనే ఉంటుంది. పిల్లలు ఎలిమెంటరీలో ఉంటే అది ఒక డే టు డే లాంగ్వేజ్ లో నడుస్తూనే ఉంటుంది అనమాట. ఆ మాట మనకి ఇంట్రెస్టింగ్ గా ఫనీగా ఉంటుంది. ఎవరైనా కొత్త వాళ్ళు వింటే ఏంటి ఇలా మాట్లాడుతున్నారు వాళ్ళు, అలాగే ఉతుకుతున్నావు అంటే షీఈస్ ఉతుకింగ్ అని అంటారు. అండ్ ఇలాంటివి ఫనీగా అనిపిస్తాయి, బట్ పేరెంట్స్ కి అర్థమైపోతుంది అన్లెస్ ఎవరైనా వేరే వాళ్ళు వచ్చి వింటే తప్పించి. అలాగే నార్త్ లో పెరిగే వాళ్ళు కూడా హిందీ అలవాటైతే ఆ హిందీలో మాట్లాడితే ఉతుకు రహీ హే అని అంటారు. అదేంటో వింతగా అనిపించినా కూడా ఫనీగా అనిపించినా కూడా ఇట్ జస్ట్ పార్ట్ ఆఫ్ లాంగ్వేజ్ అయిపోతుంది. అది తెంగ్లీష్ అయితే అక్కడ ఇంగ్లీష్ నడుస్తూ ఉంటుంది. బట్ ఇప్పుడు మీరు ఒక క్లిప్పింగ్ వినబోతున్నారు. ఆ సినిమా పేరు మీలో ఎవరికైనా తెలిస్తే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 9726361966. హియర్ వి గో.
1: తీసుకో. ఎంతండి? ఏంటి
2: దోస? సోలా.
1: నువ్వు సోలా తవ్వా అంటే మాకు అర్థం కదా, గానీ తెలుగులో చెప్పు.
2: మళ్ళా గిదో కిరికిరా, 216 రూపాయలు.
1: 216 రూపాయలే?
2: 216 రూపాయలే, తిన్నారు కదా. ఎడికెళ్ళొచ్చినావు
1: అయ్యా? కూడిపల్లి.
2: ఏ పల్లి?
1: కూడిపల్లి.
2: చిక్కడ పల్లి ఉన్నాం, బోయిన పల్లి ఉన్నాం, కానీ పూడిపల్లి ఎడికెళ్ళొచ్చినమ్మా? ఎక్కడుంటది అది?
1: రాజమండ్రి పక్కన ఉంటుందిలే, తూర్పు గోదావరి జిల్లా.
2: తూగోజా అమ్మా, అది 216 రూపాయలు అమ్మా, తిన్నారు కదా.
1: ఏంటయ్యా, ఈ డబ్బా మత్తు కలిపితే 100 రూపాయలు ఉండదు, 4 ఐసులకి 216 రూపాయలా?
2: ఇదేమనుకున్నావు? క్వాలిటీ ఐస్ క్రీమ్. డబ్బా గింతుంటది, డబ్బులు గింతుంటాయి. ఎప్పుడన్నా తులం బంగారం కొన్నావా? బంగారం గింతుంటది, పైసలు గింతుంటాయి. ఇది కూడా
1: చాలా సార్లు తిన్నావులే, గానీ

అది వాళ్ళ పాకెట్ మనీ లాగా ఇచ్చి వెళ్ళి కొనుక్కోండి అని అంటే అది తింటే మేము మా కజిన్స్ చుట్టాలు ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళము. అలాంటిది ఇప్పుడు సోలో అన్నాడు, తెలుగులోసరికి 216 అన్నాడు. ఏంటండి కాలం అలా అయిపోయిందండి. బట్ ఇప్పుడు ఈ టైంలో మీలో ఎవరైనా సినిమా పేరు తెలిస్తే కాల్ చేసి చెప్పేసండి 9726361966. అయితే ఆయన తులం బంగారం అయితే మరి ఐస్ క్రీమ్ అంతనే ఉంటుంది అనుకోండి. బట్ ఇప్పుడు నేను చెప్తున్నానండి, 10 గ్రాముల వెండి కాయిన్ కనుక మీరు గెలుచుకోవాలంటే ఆల్ యూ హావ్ టు డూ ఇస్ గో టు ఇండియా బజార్. ఎందుకంటే కొత్త లొకేషన్ ఓపెన్ అవబోతుంది ఫోర్ట్ వర్త్ లో, అండ్ అక్కడ ఏంటంటే గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా, విచ్ ఇస్ ఆన్ August 7th, 8th, 9th. ఎక్స్పీరియన్స్ 3 ఎగ్జైటింగ్ డేస్ ప్యాక్డ్ విత్ అన్బీటబుల్ షాపింగ్, అమేజింగ్ ప్రైజెస్, డెలీషియస్ ట్రీట్స్ అండ్ ఫన్ ఫర్ ద హోల్ ఫ్యామిలీ. ఎందుకంటే మీరు ఫ్రీగా 10 గ్రాముల వెండి కాయిన్ కొనుక్కోవచ్చు, ఎలా అంటే పొందుకోవచ్చు ఫ్రీగా. The first 5 customers spending $150 each day receive a free 10-gram silver coin. ఎందుకంటే రాఫిల్ ప్రైజెస్ జరగబోతున్నాయి, అండ్ అందులో మనకి రాఫిల్ ప్రైజెస్ లో ఐఫోన్ ఉంది, ఐప్యాడ్ ఉంది, టీవీ కూడా ఉంది. And raffle entry prizes kaithe meeru kanisam $200 and more spend cheyali. Also free face painting and mehendi, fresh sugarcane juice and coconut drinks. Special gifts lo inante giveaways unnai throughout the weekend. And again eppudavutundante August 7th na 8th na and 9th na at India Bazaar Fort Worth lo. Adu ikkada undante 5152 Quadrant Way Fort Worth lo.

0: ఫ్యామిలీ స్టార్ మూవీ నుంచి విన్నారు ఈ పాట మీరు. అండ్ ఇందాక అడిగిన క్వశ్చన్ కి, క్వశ్చన్ అంటే క్లిప్పింగ్ వినిపించాను కదా, సినిమా అడిగాను. మనకి కాలర్స్ అయితే కుమార్ గారు, ఉదయ్ గారు, సాయి గారు అండ్ భావన గారు కాల్ చేశారు. బట్ భావన గారు మాత్రమే కరెక్ట్ సమాధానం ఇచ్చారు, 9 నెలలు సినిమా నుంచి. ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, కామెడీ మూవీనే కడ్డీ కాకపోతే మధ్యలో కొంచెం ఎమోషనల్ గా కూడా ఉంటుంది. అంటే ఇందులో సావిత్రి అనే పేరు సౌందర్య ఏంటంటే, తనకి మామూలుగా మనకి ఎంఎస్ నారాయణతో పెళ్లి కుదురుతుంది, కానీ విక్రమ్ ఏం చేశారంటే అది ఆపేసి ఆయన పెళ్లి చేసుకుంటారు. తర్వాత కొంచెం ట్రబుల్ వస్తుంది మధ్యలో, కొంచెం ట్విస్ట్ ఉంటుంది మూవీలో, ఎలా ఎలా నడుస్తుంది అనేది. ఎలా అయితే తను అంటే ఊరి నుంచి చాలా సింపుల్ గా నైవ్ గా ఉంటుంది అమ్మాయి, అలాంటిది ఎలా క్లైమాక్స్ కు వెళ్తుంది అనేది ఒకవేళ మీలో ఎవరైనా చూడకపోతే చూడొచ్చు. అందులో సౌందర్య కాబట్టి సినిమాలు బానే ఉంటాయి ఆవిడవి. ఇది మాత్రం కామెడీ క్లిప్పింగ్. అందులో అతను సోలో అంటాడు, తర్వాత 2016 అని తెలుగులో చెప్తాడు. అలాంటివి మోసాలు జరుగుతూనే ఉంటాయి. బట్ సేల్ అన్నప్పుడు, షాప్కి వెళ్ళినప్పుడు మనకి సేల్ అంటేనే వాళ్లు మన కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి అలాంటి రేట్ రాస్తారు. ఇంకోటి ఫనీ ఏంటంటే, అలాగే ఒకసారి ఒకళ్ళు షాప్కి వెళ్తారు అన్నమాట బ్యాగ్ ఉండడానికి. ఆ బ్యాగ్ ఏంటంటే 2000 ఉంటుంది. ఆ 2000 ఉన్నప్పుడు అమ్మో చాలా ఎక్స్పెన్సివ్ అని అనేసి వాళ్ళు కొన్నారు. 2000 రూపాయలు, డాలర్లు అనట్లేదు, 2 డాలర్లు అంటే ఇంకా చాలా ఎక్స్పెన్సివ్ అనుకోండి, 2000 రూపాయలు అనేసి వెళ్లదు. తర్వాత మళ్లీ ఆయన ఏం చేస్తారు, అమ్మో 2000 అంటే రావట్లేదు ఎవరు అనేసి ఆయన 1800 రాసి అయినా కూడా ఎవరు రారు. తర్వాత ఏంట్రా ఇది, ఇలా ఎవరు రావట్లేదు, ఎలా మనకి మన బిజినెస్ పోతుంది కదా అని. తర్వాత ఒకతను ఐడియా ఇస్తాడు, ఇలా కాదు నువ్వు ఏం చేయాలంటే 2500 పెట్టు, పెట్టిన తర్వాత కట్ చేసి దాన్ని ఏంటంటే 2100 అని పెట్టు, తప్పకుండా వస్తారనేసి. నిజంగా తను 2500 అని పెట్టి పైన దాన్ని కట్ చేసి ఇప్పుడు సేల్లో ఉంది, జస్ట్ 200 డాలర్స్ అని చెప్తూ 2000 రూపీస్ అని అంటాడు. మనం డాలర్స్ రూపీస్ లో కన్ఫ్యూజ్ అవుతున్నాం, సో నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను, మీరు కాదు. సో జస్ట్ ఓన్లీ 2100 రూపీస్ అని చెప్పంగానే ఇంకా వస్తారు కస్టమర్స్, ఇలా కాదు ఏమండి ఏమండి తక్కుకుందండి, 2500 ఉండాల్సింది తక్కుంది కదా, కొందాం అనేసి అలా కొంటుంటారు అనమాట. సో జస్ట్ ఇట్ జస్ట్ క్యాష్ ఆన్ యువర్ సైకాలజీ అని చెప్పాలన్నమాట. అలా ఉంటుంది. సో అలా మనకి ఆషాఢం సేల్ అయినా, శ్రావణ మాసం సేల్ అయినా, మాఘమాసం సేల్ అయినా, అసలు సేల్ అన్నా ఏ మాసంలో అయినా అంటే అలాంటి వాటికి మనం అట్రాక్ట్ అవుతాం. కానీ రేట్లు పక్కాగా తెలిసిన వాళ్ళు ఇదంతా ఉండదు అని కొనకుండా కూడా ఉంటారనమాట. అందులో మీరున్నారా? అదే మిమ్మల్ని అంటున్నా, మీరున్నారా? ఉంటే తక్షణమే కాల్ చేసేసండి కల్పనాకి, అంటే నన్ను 972-636-1966 కి. ఇంకొక ట్రివియా క్వశ్చన్ అడగబోతున్నాను, లెట్స్ సీ మీలో ఎవరికి తెలుసో చూద్దాం ఈ ఆన్సర్. పీపుల్ మేక్ మీ, దే కీప్ మీ, దే చేంజ్ మీ అండ్ రేజ్ మీ, ఈవెన్ దో ఐ క్యాన్ బి వెరీ డర్టీ, వాట్ యామ్ ఐ? థాట్స్ ఎక్కడికో వెళ్ళనివ్వకండి, స్మూత్ గా సింపుల్ గా ఆలోచించండి, మీకు ఆన్సర్ తెలుస్తుంది. పీపుల్ మేక్ మీ, కీప్ మీ, చేంజ్ మీ అండ్ రేస్ మీ, ఈవెన్ దో ఐ క్యాన్ బి వెరీ డర్టీ, వాట్ యామ్ ఐ? 972-636-1966 మా స్టూడియో నంబర్.
1: You're listening to Show 1 & Team.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
2: రేడియో సురభి సివిక్ సిగ్నల్ హెల్ప్ ఇస్ హియర్ ఇన్ టెక్సస్ ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాం అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్ డొమెస్టిక్ వైలెన్స్ ఇమిగ్రేషన్ క్వశ్చన్స్ థ్రెట్ టు సేఫ్టీ ఇలాంటప్పుడు రీచ్ అవుట్ సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్ ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్ యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్ ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్ కనెక్ట్ విత్ ది టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్ అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్ యువర్ లోకల్ City offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
3: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Isthinamma vayanam, putzukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: welcome back to Surabhi D2 Drive Time Show. Yet another segment loku vachesamu, and ee segment lo kuda KGF ante kabullu games and fun segment nadustundi. Aithe kabullalo mana maatladedi peddaga anta aalochinchana topic em kaadu kani sale ante meeku first vachi aalochinandi ammailakaina abbailakaina bharyalakaina bhartalakaina. So shop ku vellangane evana konalani meer maamulga anukoni velli kontara lekapothe sale undi ani అనుకొని వెళ్తారా, కానీ కొనడానికి వెళ్తారా. అండ్ అలాగే ఏంటంటే ఏదైనా ఐటమ్ మీద మామూలుగా కోల్స్ లోనో ఎక్కడికైనా, అంటే కోల్స్ అనే కాదు, కోల్స్ లో అయితే మామూలుగా సేల్ 60% అయితే ఇంత ఉంటుంది, 40% అయితే ఇంత ఉంటుంది అనగానే అరే ఇది భలే ఉంది అని వెళ్ళి కొనుక్కుంటాము. కొంతమంది బ్రాండ్ ఐటమ్ సేల్ ఉన్నా లేకపోయినా, చాలా మంది బ్రాండెడ్ ఐటమ్స్ లో సేల్ అనేది ఉండదు. సో యూ హ్యావ్ టు బై ఇలా ఇలా ఎంత ప్రైస్ ఉన్నా కూడా కొంతమంది సేల్ కోసం వెయిట్ చూడరు. బట్ కొంతమంది వెయిట్ చేస్తారు కూపన్స్ ఉన్నప్పుడు, ఆ కూపన్స్ ని ఆ టైంలో యూజ్ చేద్దామని కూడా అనుకుంటారు. ఇంకోటి కోల్స్ లో ఇంకోటి ఏంటంటే వాళ్ళ ట్రిక్, మనం కొంటే 20% 50% ఆఫ్ అంటారు ఆన్ యూర్ నెక్స్ట్ పర్చేస్. అరే నైనా అదేదో ఇప్పుడు ఇవ్వచ్చు కదా అంటే లేదు లేదు, నెక్స్ట్ పర్చేస్ అప్పుడు 15% ఆఫ్ ఉండాలి. అది మనకి గుర్తుండాలి, ఆ టైం లోపల వెళ్లాలి అనేసి అది యూజువల్ గా మనం అవైల్ చేసుకోం. బట్ ఇట్స్ జస్ట్ ఏ ట్రిక్ ఫర్ బ్రింగింగ్ ద కస్టమర్ బ్యాక్ టు ద స్టోర్, అలాంటివి ఉంటాయి అనమాట. బట్ ఏదైనా మీ ఒపీనియన్ ఏమిటి కాల్ చేసి మాకు చెప్పేసి వచ్చు. ఈ లోపల మిమ్మల్ని అడగబోతున్న ఒక క్వశ్చన్, బట్ అంతకు ముందర అడిగిన క్వశ్చన్ కి సోమశేఖర్ గారు ఆన్సర్ ఇచ్చేశారు. సో అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీలో ఒకవేళ ఇప్పుడిప్పుడే కనుకటి నేనైతే అడిగిన క్వశ్చన్ వాజ్, పీపుల్ మేక్ మీ, కీప్ మీ, చేంజ్ మీ అండ్ రేస్ మీ, ఈవెన్ దో ఐ కెన్ బి వెరీ డర్టీ, వాట్ ఎమ్ ఐ? అంటే మనీ, డబ్బులు మన దగ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ ఉంటుంది మనకి, అంటే డబ్బుల కోసం వీ జస్ట్ వర్క్ హార్డ్, వీ వాంట్ కీప్ ద మనీ, వీ వాంట్ చేంజ్ దాట్, వీ వాంట్ రేస్ దాట్, ప్రొడ్యూస్ దాట్ లాట్ ఆఫ్ థింగ్. కానీ డబ్బులు కనుక ఉంటే ఇట్ క్యాన్ బి రియలీ డర్టీ, అంటే ఇంకా కావాలి అనేసి ఆశ అనేది ఉంటూనే ఉంటుంది. That was the right answer, Somshikar garu. And Somshikar garu, inkoti off air ka question adigaanu, adi ippudu on air meelo kontha mandini on air vachaka adugutam anukuntunnanu. But meeru on air avalante mimmalni inkoka trivia question adugabothunnanu. Oh, that is, what breaks yet never falls? What falls yet never breaks? What breaks yet never falls, and what falls yet never breaks? 972-636-1966 మాస్టర్ నంబర్. ఇప్పుడు పాట మీకు వినిపించబోతున్నాను, అది ఆ సినిమా కూడా చాలా బాగుందని విన్నాను. ఇంతియాజ్ అలీ మనకి చేశారు. అందులో మనకి ఇందాక షర్వరి అందరు ఫస్ట్ లో ఒక పాట వినిపించాను కదా అల్ఫాలో, ఆ మూవీలో ఉన్న అమ్మాయి షర్వరి ఈ మూవీలో కూడా ఉంది. దాంతోపాటు వేదాంగ్ రేనా, ఆయన యాక్చువల్లీ ఈ పాట కూడా పాడారు ఇందులో. ఈ పాట కూడా జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ పాడారు. దాంతోపాటు ఇంకొక అమ్మాయి పాడిందనమాట, అండ్ షీ వాజ్ ఏ ఫైనలిస్ట్, టాప్ ఫైనలిస్ట్ ఆన్ జీ బంగ్లా. కనుక మీరు వినుంటే ఎవరిన సారేగమ అంటే అన్ని లాంగ్వేజ్ లో ఉంటుంది కదా, అలా బంగ్లాలో అమ్మాయి, కోల్కతా అమ్మాయి అనమాట. కోల్కతా అమ్మాయి గిటార్ ప్లే చేస్తుంది, పాటలు కూడా పాడుతుంది. నిలాంజన ఘోష్ దాస్తిదార్, అండ్ తనతో పాటు వేదాంగ్ ఎవరైతే యాక్ట్ చేశారో షర్వారి పక్కన, ఆయన ఈ పాట కూడా పాడారు. ఇద్దరు కలిసి పాడారు, అండ్ పాట చాలా బాగుంది. మే వాపస్ ఆవుగా మూవీ నుంచి మీకు వినిపిస్తున్నాను. నేను కూడా వాపస్ వస్తాను క్వశ్చన్ తోటి ఈ పాట తర్వాత.
1: విక్టోరియా కి తరహా కేసే దేఖ్ సక్తి హ్యాం, ఆప్ తో వైసే హీ లగేంగి, మలికా దిల్ ఫరీద్.

0: ఎంత చక్కగా పాడారు ఈ పాట. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ లో మీరు విన్నారు మస్కారా పాట మే వాపస్ ఆవుగా మూవీ నుంచి. అండ్ నేను ప్రామిస్ చేసినట్టే నేను కూడా వాపస్ వచ్చేసాను. అండ్ మనకి మామూలుగా సేల్ అనగానే ఎందుకు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది, ఎందుకు మనం సేల్ అనగానే వెళ్లి కొందాం అనుకుంటాం, అబ్బాయిలైనా అమ్మాయిలైనా? మీకు గనక ఆన్సర్ దానికి తెలిసిపోయినా మీ ఒపీనియన్ ఏదైనా తప్పకుండా కాల్ చేసి షేర్ చేయండి 9726361966 కి. అండ్ నేను ఒక అడిగిన ట్రివియా క్వశ్చన్ కి ఆన్సర్ ఇంకా రాలేదు, బట్ లెట్ మీ రిపీట్ అగైన్. వాట్ బ్రేక్స్ యెట్ నెవర్ ఫాల్స్ అండ్ వాట్ ఫాల్స్ యెట్ నెవర్ బ్రేక్స్? వాట్ డూ యూ థింక్ ఇస్ ది ఆన్సర్? కాల్ మీ అట్ 9726361966. అలాగే మీరు కాల్ చేసే లోపల మీకు షేర్ చేయాల్సింది అబౌట్ మైత్రీస్ రెస్టారెంట్. మైత్రీస్ రెస్టారెంట్ మనకి సౌత్ లేక్ లో ఫ్రిస్కోలో అండ్ అర్వింగ్ లో ఉంది. అండ్ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది, ఫుడ్ అంతకన్నా బాగుంటుంది, ఎందుకంటే హిల్ టాప్ లొకేషన్ లో వ్యూ ఉంటే బానే ఉంటుంది కదా. అండ్ ప్యాటియో సీటింగ్ కూడా చాలా బాగుంటుంది, సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చక్కగా చిల్ అవ్వచ్చు, ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. ఇదే కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ బఫే వరకు, లంచ్ బఫే నుంచి ఈవినింగ్ స్నాక్ వరకు ప్రతి బైట్ లో ఆథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ అంటున్నారు మైత్రీస్ రెస్టారెంట్ వాళ్ళు. ఇదే కాకుండా మీ ఇంట్లో ఫంక్షన్స్ అయినా పార్టీస్ అయినా కోఆపరేటివ్ ఈవెంట్స్ అయినా వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీస్ ఇన్ టౌన్. మరి ఆలస్యం ఎందుకు? విజిట్ మైత్రీస్ ఇండియన్ కుజింగ్, నౌ సర్వింగ్ యూ ఇన్ అర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. ఎలా అండి, నేను క్వశ్చన్ అడిగితే మీరు ఇంకా కాల్ చేయలేదు ఎవరు. వాట్ బ్రేక్స్ యెట్ నెవర్ ఫాల్స్ అండ్ వాట్ ఫాల్స్ యెట్ నెవర్ బ్రేక్స్? క్లూ ఏంటంటే రైట్ నౌ వీఆర్ కైండ్ ఆఫ్ ఇన్ బిట్వీన్ దట్ బ్రేక్స్ అండ్ ఫాల్స్, మధ్యలో ఉన్నామన్నమాట. లెట్స్ సీ మీలో ఎవరు ఈ క్లూని బట్టి క్వశ్చన్ ని బట్టి ఆన్సర్ ఇచ్చేస్తారు. నంబర్ అగైన్ 9726361966. ఈ పాట వినొచ్చేసేద్దాము.
1: తప్పు మొత్తం నీ వైపు ఉండకూడదు, నేను నీ వైపే ఉండేవాడిని.

0: బటర్ఫ్లై, నేను ఒక బటర్ఫ్లై పాట వినేశారు. అండ్ ఇప్పుడు నాతో పాటు ఉన్నారు మహేష్. మామ మహేష్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాయండి.
0: ఓకే, సో నేను అడిగిన క్వశ్చన్ కి మీరు ఇందాక నాకు చెప్పారు మేబీ హార్ట్ అనేసి. ఎందుకు అనిపిస్తుంది మీకు హార్ట్ అని? హార్ట్ కుడ్ బి ద ఆన్సర్ అని అనుకుంటున్నారు, అంతేనా? వాట్ బ్రేక్స్ బట్ నెవర్ ఫాల్స్, వాట్ ఫాల్స్ బట్ నెవర్ బ్రేక్స్. హార్ట్ అయితే బ్రేక్ అవుతుంది కదా మనం, ఎందుకంటే ఎవరన్నా ఈజీగా హార్ట్ బ్రేక్ అవుతుంది. ఎవరన్నా మనకి నచ్చని మాట, యూ కెన్ ఫాల్ బట్ నెవర్ బ్రేక్స్. యాక్చువల్లీ ఐ కెన్ కన్సిడర్, బట్ దీని ఆన్సర్ ఇంకోటి కూడా ఉంది. బట్ వెరీ నైస్, ఐ మీన్ మీ థాట్ బాగానే
1: అనిపిస్తుంది.
0: మీ వాయిస్ నీకే వినిపిస్తుందా? నా వాయిస్ మీకు వినిపించట్లేదా? హలో మహేష్ గారు, మీకు నా వాయిస్ వినిపిస్తుందా? మీ వాయిస్ మీకే వినిపిస్తుందా? ఓకే, ఫైన్, దాట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. ఐ డోంట్ నో వై పాపం అలా ఎందుకు అవుతుందో తెలియదు, బట్ లెట్ మీ టేక్ నెక్స్ట్ కాలర్ ఆన్ ఎయిర్. వాళ్ళకు కూడా అలాగే డిస్టర్బెన్స్ ఉందా తెలియదు. గుడ్ ఈవినింగ్ లేడీస్, ఉంటే మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ పేరు?
2: హాయ్ కల్పన గారు, నేను.
0: మీ వాయిస్ బ్రేక్ అయింది, మీ పేరు ఏమన్నారు?
2: మౌనిక.
0: మౌనిక, మౌనిక డార్లింగ్, మౌనిక వాట్సాప్ చెప్పండి. సంహౌ వాయిస్ ఎందుకు రోబోటిక్ గా వస్తుంది, మళ్ళీ చెప్పండి.
2: ఆన్సర్ డేనా అండి.
0: డే కూడా ఉంది, డే తో పాటు నైట్ కూడా ఉంది. అండ్ డే అండ్ నైట్, దట్ బికాస్ వాట్ బ్రేక్స్, నైట్ ఫాల్స్, దాట్స్ ట్రూ. బట్ యు నో, మీకంటే ముందర మహేష్ గారు కూడా ఇంట్రెస్టింగ్ అంత చెప్పారు, హార్ట్ అన్నారు. అది కూడా ఒక రకం కన్సిడర్ చేయొచ్చు, ఆయన థాట్ బానే అనిపించింది. బట్ మౌనిక డార్లింగ్, సేల్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు సేల్ అనగానే స్పెషలీ ఆడవాళ్లు అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు షాప్ లోకి? వాట్ డూ యూ థింక్? పైసలు బచాయిద్దా గాను, యాక్చువల్లీ కొనే అవసరం లేకపోయినా కూడా మనం పైసలు మరి ఖర్చు పెట్టి మరి వెళ్తాం సేలనం గాని.
2: అంటే ఎప్పుడో ఒకప్పుడు యూజ్ అవుతుంది కదండి,
0: అంతే అంటారు. అంతే అంతే, అదే అంతే, అలా ఫిక్స్ అయిపోదాం మనం, అప్పుడే కదా మనం కొనుక్కోవచ్చు. వాళ్ళకి బిజినెస్ పెరుగుతుంది,
2: ఆడవాళ్ళు సేల్స్ అవన్నీ ఐస్కాంతం లాంటివి.
0: బాగా చెప్పారండి, ఏం చెప్పారండి మన సునీల్ గారు అన్నట్టు, ఏం చెప్పారండి, అలానే అనాలన్నమాట. But thank you. అట్ ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ హ్యాట్రిక్ అడిగేస్తున్నాను. ఒక క్వశ్చన్ చెప్పేశారు కాబట్టి 10 seconds లో అడిగిన క్వశ్చన్ కి మీరు చకచక ఆన్సర్ ఇవ్వాలి. ఓకేనా? ఆల్ రైట్, సింపుల్ ఈజీ. నేను అడిగిన క్వశ్చన్ కి 3 విషయాలు చెప్పాలన్నమాట. గివ్ మీ 3 things, ఎనీథింగ్స్ దట్ హ్యాస్ కలర్ గ్రే ఇన్ ఇట్ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
2: డ్రెస్, గ్రే గ్రే హెయిర్, గ్రే డ్రెస్, గ్రే సీనరీ.
0: బాబా, అది ఎట్లా అండి, అది కన్సిడర్ చేయం అలా తుచ్ తుచ్ తుచ్ గ్రే హెయిర్, గ్రే డ్రెస్, గ్రే ఇదేదో బాగానే ఉంది. అన్నిటికీ ఏదేంటి ఒకటే అన్నట్టుగా ఏమంటే అలా కాదు కదా. యూ హ్యావ్ టు గివ్ మీ ద ఆబ్జెక్ట్ దట్ హ్యాస్ ద గ్రే కలర్ ఇన్ టు ఇట్. సో మీ ఆన్సర్ నేను కన్సిడర్ చేయాలి మోనికా డార్లింగ్, బట్ మిగతా ఆన్సర్స్ కరెక్ట్ గా చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. హ్యావ్ అ వండర్ఫుల్ ఈవినింగ్. ఓకే, ఇప్పుడు మోనికా డార్లింగ్ అయితే చెప్పలేకపోయారు, అలా కాదు, గ్రే డ్రెస్ గ్రే హెయిర్ అలా కాదు, బట్ మీరేంటంటే ఎనీథింగ్స్ దట్ హ్యాస్ గ్రే కలర్, యాక్చువల్ గా ఒథెంటిక్ గ్రే కలర్ ఉండాలి, అది మీరు 6 seconds లో చెప్పాలి. ఇఫ్ యూర్ రెడీ, కాల్ మీ అట్ 972-636-1966. అండ్ మహేష్ గారు కాల్ చేశారు, అలాగే మన మహేష్ గారి పుట్టినరోజు కూడా రాబోతుంది August 9th, అంటే సండే. అప్పుడు నేను షో చేయను కదా, అందుకే అడ్వాన్స్ గా ఒక పాట వేసేస్తాను, మమ మమ మమ మహేష్ పాట మీ అందరి కోసం.

0: So mama Mahesh ki advance happy birthday August 9th naina putin roju so advance ga nene the na show lo part play chesesanu and maruka question adagabothunnanu nenu uranta tirugutanu galil majlo tirugutanu town majlo tirugutanu cities lo kuda tirugutune untanu kaani nenu assal kadalanu nenu evarni what goes through cities towns and lakes but never moves What am I? 972-636-1966 మా స్టూడియో నంబర్. అలాగే సేల్ అనగానే మామూలుగా స్పెషలీ ఆడవాళ్లకి, మగవాళ్ళు కూడా ఎలక్ట్రానిక్స్ లో ఎలక్ట్రానిక్ వాటిలో సేల్ ఉంటే వెళ్ళి కొంటారు. చాలా మంది థ్యాంక్స్ గివింగ్ అని బ్రేక్ వెయిట్ చేస్తారు. ఇప్పుడు మనకి లేబర్ డే రాబోతుంది అంటే ఇంకా నెల ఉంది అనుకోండి, అలా వెయిట్ చేసి మరి సేల్ అని యాడ్స్ వస్తూనే ఉంటాయి, మార్కెట్ చేస్తూనే ఉంటారు. అండ్ వి గో అండ్ బై. నిజంగా కొనాల్సిన అవసరం ఉన్నా లేకపోయినా సేల్ అని కొంతమంది కొంటారు, కొంతమంది వెయిట్ చేస్తారు. అప్పుడైతే ఒథెంటిక్ గా ఉంటుంది. అఫ్ కోర్స్ సేల్ ఉంది కాబట్టి కొనడం అనేది. బట్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్, అసలు సేల్ అనేది ఏమిటి అంటే, ఐ నో ఇట్స్ అబౌట్ మార్కెటింగ్ స్కిల్స్ అండ్ అట్రాక్టింగ్ కస్టమర్స్, బట్ దాని వెనకాల ఉన్న అసలు సైకాలజీ ఏమిటని మీరు అనుకుంటున్నారు? తెలిస్తే తెలుసుకోవాలనంటే కాల్ చేసేసండి 972-636-1966 కి. అలాగే మీకు తెలియాల్సిన ఒక విషయం ఏంటంటే ఇండియా టుడే గురించి. India Today Happy Hour is here. Unwind with delicious bar bites, refreshing draft beers, and perfect evening atmosphere at India Today, which is at South Lake. So enjoy this atmosphere at India Today every day from 4 p.m. to 7 p.m. Bar snacks just for $1 only. Chusara, enta baagundi vela sale. బార్ స్నాక్స్ $1 అంటే ఎవరు వెళ్ళారు చూడండి. అలాగే డ్రాఫ్ట్ బియర్స్ ఓన్లీ $2.99. బాగుంటుంది కదా. మరి అలాంటప్పుడు ఈ సమ్మర్ లో కూల్ గా ఎంజాయ్ చేసేసేయచ్చు, స్నాక్స్ కైనా బియర్స్ అయినా. గ్రేట్ బైట్స్, కూల్డ్ డ్రాఫ్ట్స్, హ్యాపీ ఈవినింగ్. ఇండియా టుడే లొకేటెడ్ అట్ 151 నార్త్ నోలెన్ డ్రైవ్, సౌత్ లేక్. అండ్ లెట్ మీ టేక్ దిస్ కాలర్ ఆన్ ఎయిర్. గుడ్ ఈవినింగ్ అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. మీ పేరు వినీలా. ఇందాక వాయిస్ సరిగ్గా వినిపించలేదు కన్నా, టెల్ మీ వాట్ డూ యూ వాంట్ టు షేర్ విత్ అస్? చెప్తున్నా, క్లియర్ గా వినిపించలేదు. ఏమన్నా పోస్ట్ స్టాంప్? నాట్ ఎగ్జాక్ట్లీ, బికాస్ పోస్ట్ స్టాంప్ మూవ్ అవుతుంది కదా మనకి. మనం పోస్ట్ మ్యాన్ ఇప్పటి నుంచి అటు తీసుకెళ్తూనే ఉంటారు సిటీస్ మధ్యలో, అది కదులుతుంది. అఫ్ కోర్స్ ఎన్వలప్ మీద ఉంటుంది స్టిక్కీ గా, కానీ బట్ ఇట్ స్టిల్ మూవ్స్. దిస్ ఐటమ్ నెవర్ మూవ్స్ యాక్చువల్లీ. ఇట్ గోస్ త్రూ సిటీస్ టౌన్స్, గలీలు గలీ తిరుగుతుంది, వెళ్తుంటుంది, కానీ బట్ ఇది మాత్రం కదలదు. నో ప్రాబ్లం కమనా, కీప్ థింకింగ్ అండ్ మరి కూడా కాల్ చేసేసేయచ్చు ఇన్ కేస్ ఇఫ్ యూ గెట్ ఇట్ వాట్ కుడ్ బి ది ఆన్సర్ అనేది. థ్యాంక్ యూ, హ్యావ్ అ వండర్ఫుల్. బై ద వే, ఎలా వచ్చు సమ్మర్ హాలిడేస్ ఎలా నడుస్తున్నాయి వినీలా? సమ్మర్ హాలిడేస్ ఎలా నడుస్తుంది సోఫార్? గుడ్, ఇంకా త్వరలో స్కూల్ స్టార్ట్ అవబోతుంది కదా. ఆర్ యూ ఎక్సైటెడ్? యా, పొద్దున్నే లేవాలి, మళ్ళీ రొటీన్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడంటే ఎంజాయ్ చేస్తుండొచ్చేమో కదా. బట్ యూ లవ్ టు మీట్ ఫ్రెండ్స్, రైట్? You love to meet friends at school?
1: Yeah.
0: Yeah. Okay. So have fun rest of the summer time. Stay safe and thank you for calling. So Vinila aithe post post stamp andi kani post stamp is not the right answer. So meelo evarkanna teliste call just cheppesiyachu at 972-636-1966 ki. అసలు సేల్ అంటే నిజంగా అదేంటంటే మనం ఏదో మిస్ అవుతామని ఫోమో అంటారు కదా, అరే నిజంగా అది మిస్ అవుతుంది, మనం వెళ్లి కొందాము చూద్దాము, అవసరం ఉన్నా లేకపోయినా కొంతమంది కొంటారు, కొంతమంది వెయిట్ చేస్తారంటే టు సేవ్ మనీ. అండ్ ఇంకోటి ఏంటంటే అది కొనగానే ఏదో మనం సేవ్ చేసేసాము, ఒక సెన్స్ ఆఫ్ విన్నింగ్ ఉంటుంది కదా. ఇట్స్ జస్ట్ కైండ్ ఆఫ్ లైక్ ట్రిగరింగ్ అవర్ సైకాలజీ, అంటే ఒక ఇమోషనల్ రెస్పాన్స్, ఇవన్నీ ఏంటంటే మనకి చక్కగా అనిపిస్తాయి. అండ్ అలాగే షాప్ వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ బిజినెస్ పెంచడానికి ఇలాంటి సేల్స్ పెడుతూనే ఉంటారు. ఆషాఢం సేలో, శ్రావణ మాసం సేలో, థ్యాంక్స్ గివింగ్ సేలో, క్రిస్మస్ సేలో, ఇవన్నీ పెడుతూనే ఉంటారు, నడుస్తూనే ఉంటుంది. అండ్ వీ రియలీ లవ్ ఇట్. ఒకవేళ షాప్కి వెళ్ళి జస్ట్ అలా మనం వాక్ చేస్తుంటాం, అసలు అక్కడ ఒక డ్రెస్ లేకపోతే ఆబ్జెక్ట్ $200 అని అనుకో, మనకి కొనాల్సిన అవసరం లేదు, కానీ అక్కడ 150 అని కట్ చేసి మరి ఉంటే అరే ఇదేదో బాగుంది పడుంటుందిలే అని కొనుక్కుంటాం అనమాట. It happens, you know, it happens with all of us. Can't deny it. But one thing I want to tell you, that stay tuned. I will be right back after the commercial break.
2: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
7: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
6: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
2: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు. దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
8: Oi, lunch ke karkana veldama?
9: Sorry, ee roju grocery day. First veggies konali, tarvata mee inti vaipu velli pooja samanlu konali. Then I have to get some fresh meat. I think veggies teeskunna chote snacks teeskunta. Malli spices ki vere grocery store vellali.
10: Nu groceries kondaniki inni places ki veltunnava, silly woman. Ippudu neeku anni reasonable prices lo India Cash and Carry lo dorukutayi kada. Farm fresh veggies to fresh halal meat, spices to snacks, everything under one roof.
2: Stop wasting time, money and gas at multiple stores. India Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
11: Hey Bindu, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
12: చందు, మరి వండనా?
11: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
12: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
11: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
13: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
11: ఇప్పటిదాకా నువ్వు చేసినవా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
13: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
2: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 979-797-2654 ఆర్ విజిట్ astroramji.com.

0: And welcome back to yet another segment and last segment of this show. Mirvintu Naru Surabhi, Detour Drive Time Show with your Matakari R.J. Kalpana. And ee segment lo paatalu aatalu maatalu ante KGF continue chese mundra let me thank our sponsors. A to B ante Adiyaranand Bhavan, India Today, South Lake lo undi, Dallas Smiles Dental and Orthodontics, and India Bazaar, also Maitri's Restaurant. Last but not least, Radio Surabhi app download chesukoni maa paatalu aatalu maatalu ekkadi chana meeru vinochu. Also do not forget maa frequency 107.9 FM HD3. Radio Surabhi sounds like home. And ippudu ee intiki Sugathri garu call chesaru, so let me take her on air. Hi Sugathri garu, happy evening to you. Ela unnarandi? శుభ సాయంత్రం అండి. మీ తరఫు నుంచి చాలా చాలా థ్యాంక్ యూ. ఎలా నడుస్తుందండి ఈ వేడి వేడి 100 degrees సెంచురీ కొట్టే ఎండలో ఎలా మీరు టైం స్పెండ్ చేస్తున్నారు? ఓకే, చాలా మంది అవును ఇలాంటి సమ్మర్ అవాయిడ్ చేయడానికి కొంచెం కూల్ కూల్ ప్లేస్ లో వెళ్ళిపోతారు. కొంతమంది ఇక్కడే ఉండి కూల్ కూల్ పాటలు వింటుంటారు అనమాట. సో ఏదేమి చేసినా
1: ఏంటంటే
0: అరే వా, వండర్ఫుల్ వండర్ఫుల్. సుగాత్రి గారు మాట్లాడండి. అయితే సుగాత్రి గారు మీరు వచ్చారు కాబట్టి మీకు ఒక క్వశ్చన్ అడగకుండా కలిపి క్వశ్చన్ అడిగిద్దాము. సో అంతకు ముందర మోనికా డార్లింగ్ ని నేను ఏమడిగానంటే 3 things దట్ హ్యాస్ గ్రే అన్నాను. కాకపోతే మీరు గ్రే కాకుండా 10 seconds లో నేను చెప్పిన కలర్ కి 3 objects, అండ్ నిజంగా ఆ ఆబ్జెక్ట్స్ ఆ కలర్ లోనే ఉండాలండి, అవే చెప్పాలి. అంటే గ్రే హెయిర్, గ్రే బాటలు, గ్రే ఆబ్జెక్ట్ అలా కాదు. నేను చెప్పిన కలర్ 3 objects ఆ కలర్ లోనే ఒథెంటిక్ గా ఉండాలి. ఓకేనా? సో మీరు చెప్పాల్సిన
1: సేమ్ కలర్ లో ఉంటాయి.
0: ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు గ్రీన్ చెప్పాను అనుకోండి, అంటే గ్రీన్ చెప్పాను అనుకోండి, ఆబ్వియస్లీ గ్రీన్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. గ్రీన్ అంటే గ్రీన్ లో ఉన్న ఆబ్జెక్ట్స్, అంటే ఆకులు అయి ఉండొచ్చు. మళ్ళీ ఆకులు అంటే మళ్ళీ అరిటాకు, తమలపాకు ఇలానే చెప్పదు, ఆకంటే ఒకటే ఆకు అంతే. సో అలా ఇంకొకటి ఆబ్జెక్ట్ విచ్ ఇస్ ఇన్ గ్రీన్, అంటే రామచిలక గ్రీన్ లో ఉంటుంది. ఇంకోటి గ్రీన్ లో ఇంకేముంటుంది, గడ్డి, గడ్డి గ్రీన్ లో ఉంటుంది. సో అలా మీరు 3 objects గ్రీన్ లో ఉన్నవి చెప్పాలి. అంటే నేను గ్రీన్ చెప్పట్లేదు అనుకుంటే, ఎగ్జాంపుల్ కి మాత్రమే ఇస్తున్నాను. సో అలా
1: ఇంతకుముందు క్వశ్చన్ వచ్చేసిందా?
0: ఇంతకుముందు క్వశ్చన్
1: 3 చోట్ల ఎక్కడైనా నేను ఉంటాను కానీ నేను కదలను అని చెప్పారు.
0: ఓ కరెక్ట్, నేనే చూసారా, నేనే మర్చిపోయా నేను అడిగిన క్వశ్చన్ కి. లేదు ఆన్సర్ రాలేదు సుగాత్రి గారు, మీరేమనుకుంటున్నారు?
1: నేను అనుకుంటున్నాను అది రహదారి.
0: మన రజనీకాంత్
1: అదేనా?
0: దాట్ ఈస్ ద రైట్ ఆన్సర్. రోడ్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో రహదారి, దాట్స్ కరెక్ట్. అది మాత్రం కదలదు, సిటీలోకి వెళ్తుంది, టౌన్ లోకి వెళ్తుంది, చుట్టుపక్కలంతా వెళ్తుంది గానీ కానీ కదలదు. సో రహదారి, మనమే కదులుతుంటాం, రహదారి మాత్రం కదలదు. సో
1: చాలా ఆలోచించాను.
0: సుగాత్రి గారు మాట్లా చక్కగా గుర్తుపెట్టుకుని మరీ చేశారు. సో కూడా ఆన్సర్ చెప్పండి సుగాత్రి గారు, మరి అడిగేశాను కదా. సో మీరు వదలను, వదలను మొంబాలి, వదలను. ఓకే, ఇప్పుడు మీరు కనిపించకపోయినా నాకు వినిపిస్తుంది కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ అడిగి
1: తీర్చుకోండి.
0: వాళ్ళు కనిపించలే కానీ మనం వినిపిస్తున్నాం కాబట్టి ఆ క్వశ్చన్ అక్కడి నుంచి కాకపోయినా ఇలా ఇలా అడిగేస్తానమాట సుగాత్రి గారిని. సుగాత్రి గారు 10 seconds లో మీరు నాకు 3 వస్తువులు చెప్పాలి ఇన్ ద కలర్ రెడ్. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
1: ఎర్ర ఆపిల్ పండు, ఎర్ర గాజులు, టమాటా పండు.
0: అరే వా, కరెక్ట్. ఇంకా టైం అయిపోతుంది అయిపోతుంది అనుకున్నాను, బానే చెప్పారు. సో ఆపిల్ పండు, ఎర్రగాజులు, టమాటా పండు. గుడ్ వండర్ఫుల్ అండి, సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ సుగాత్రి గారు, ఎంజాయ్ చేయండి ఈ వేడి వేడి 100 సెంచురీ కొట్టే ఎండలో, 100 సెంచురీ కొట్టే పాటలు. సో
1: ఎండలో చల్ల చల్లని పాటలు
0: అంతే అంటారా? సో కాకపోతే ఏంటంటే అప్పుడు స్టే హైడ్రేటెడ్, ఆల్వేస్ ఎంజాయ్ అన్నమాట. ఓకేనా? సో కేర్, బై బై. సో థ్యాంక్ యూ. మన డియర్ సుగాత్రి గారు కాల్ చేశారు. ఇప్పుడు ఈ సెంచురీ ఉండే మన ఎండలో సెంచురీ కొట్టే పాట వింటే ఎలా ఉంటుంది? Here we go on the airwaves of 107.9 FM HD3.
2: Deelu kutte vayasumadi, bhautadeelu daate manasumadi.

మహాలక్ష్మి శ్రీనివాసన్ అలియాస్ మోహిని ఈ సినిమాలో యాక్ట్ చేసింది బాలకృష్ణతో పాటు. తర్వాత చాలా మంది అనుకున్నారు ఇంకెక్కువ సినిమాలో చేయలేదంటే, నిజంగా చూస్తే ఆ అమ్మాయి సౌత్ ఇండియన్ మూవీస్ లో అంటే తెలుగు తమిళ మలయాళం మూవీలో 100 కంటే ఎక్కువ సినిమాలో పనిచేశారు, కానీ తెలుగులో మాత్రం కొన్ని సినిమాల్లోనే నటించారు. అంటే మనకి ఇప్పుడు ఇదొకటి ఆదిత్య 369 ఒకటి, ఇంకా ఐ థింక్ మోహన్ బాబు సినిమా ఉంది డిటెక్టివ్ నారద, అందులో చేసింది. ఎక్కువ తను చేసింది ఏంటంటే తమిళ మలయాళం కన్నడలో కూడా చేసింది అనుకోండి, బట్ 100 కంటే పైన సినిమాలు చేసింది. చిన్న రోల్ మన చిరంజీవి గారి మూవీ హిట్లర్లో కూడా ఉంది తను. సో అలా ఈ సినిమాలో మాత్రం ఎక్కువ పేరు ఆవిడకి ఈ సినిమాలోనే ఎక్కువ వచ్చిందనమాట. కొన్ని కొంతమంది యాక్టర్స్ అండ్ యాక్టర్స్ ఏంటంటే ఒక్క సినిమాలో నుంచి వాళ్ళకి పెద్ద పేరు వస్తుంది. అలా మనకి హిందీలో భాగ్యశ్రీ మేనే ప్యార్ కి మూవీ నుంచి తను చేసినది ఒకటే సినిమా, అంటే తను కూడా 1-2 సినిమాలు చేసింది, బట్ ఆ సినిమాల్లోనే తనకి ఎక్కువ ప్రఖ్యాతి వచ్చిందనమాట. అలా ఈ మోహిని అంటే తన పేరు యాక్చువల్ పేరు అయితే మహాలక్ష్మి శ్రీనివాసన్ అలియాస్ మోహిని పేరు మీద ఆవిడ స్టేజ్ నేమ్ పొందుకున్నారు. సో ఈ సెంచురీ కొట్టే వేడి వేడి వేడి ఎండలో మనం సెంచురీలు కొట్టే పాట వినేశాము, అది మాత్రమే చేయగలము. బట్ ఆల్వేస్ స్టే సేఫ్, స్టే హైడ్రేటెడ్ అండ్ స్టే కూల్. అని ఇలాంటి కూల్ పాటలు ఇంకా వినాలంటే కాల్ చేసి రిక్వెస్ట్ చేయండి అట్ 9726361966 కి. మరొక ప్రశ్న, లెట్స్ సీ మీలో ఎవరు చెప్తారో దీని ఆన్సర్ చూద్దాము. ఇదేంటంటే, ఇది మీరు లెఫ్ట్ హ్యాండ్ లో హోల్డ్ చేయొచ్చు కానీ కుడి చేతిలో మాత్రం హోల్డ్ చేయలేరనమాట. సో వాట్ కెన్ యూ హోల్డ్ ఇన్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ బట్ నాట్ ఇన్ యువర్ రైట్? చాలా సింపుల్ ఆన్సర్, ఈజీగా ఆలోచిస్తే ఈజీగా ఆన్సర్ కూడా వచ్చేస్తుంది. వాట్ కెన్ యూ హోల్డ్ ఇన్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ బట్ నాట్ ఇన్ యువర్ రైట్? 9726361966 మా స్టూడియో నంబర్. అండ్ ఇంకోటి, మనకి ఎవరైనా ఒక శవంని కూర్చొని శవంని కారులో పెట్టి పాటలు పాడతారో చూడండి, అంటే కాలం మారింది అనుకోండి. ఇప్పుడు ఏంటంటే ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఏదైనా హైకింగ్కి వెళ్లాలన్నా హ్యాండ్ కవ్స్ పెట్టుకుని వెళ్తున్నారు, ఎందుకంటే ఏమవుతుందో ఏమో తెలియదు. అలాగే బ్లూ డ్రమ్ కింద నుంచి అటక నుంచి దింపితే భయపడుతున్నారు, అలాంటి జమానా వచ్చేసింది. కానీ ఇదేంటంటే కారులో శవాన్ని పెట్టి పాట పాడతారు ఎవరైనా? బట్ హోతాయ్ అలాంటివి కూడా నడుస్తూ ఉంటాయి. బట్ మనకేంటంటే ఈ పాట పాడింది మరెవరో కాదు, ఈమె జనరల్ గా దాన్ని ఏమంటారు, షీ గాట్ ఫేమస్ విత్ దేత్ తడి హారిక, ఆమె రియల్ పేరు అలకి అనుకోండి. సో దేత్ తడి హారిక పాడింది పాట కోయిలా. ఈ పాట వినిపించుతున్నారు, వినిపిస్తున్నాను ఆన్ ద ఎయిర్వేవ్స్ 107.9 FM HD3 లో రేడియో సిటీ.

సో అది కోయిలా పాట మీరు విన్నారు. అండ్ ఆన్సర్ వచ్చేసింది మనకిందాక సాయి గారు కాల్ చేసి చెప్పారు. నేను అడిగిన క్వశ్చన్ కి క్వశ్చన్ ఏం అడిగానంటే, వాట్ కెన్ యూ హోల్డ్ ఇన్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ బట్ నాట్ ఇన్ యువర్ రైట్? అసలు చాలా మంది గూగుల్ తెలియని అడిగితే వాళ్ళు కూడా చెప్పేస్తారు.

0: అడుగుతాను అనుకోండి. శుభలేఖ సుధాకర్ ఏంటంటే ఇంటికి వచ్చి ఆయన ఒక సేల్ చేశారనమాట వాక్యూమ్ క్లీనర్. అది తీరా ఏంటంటే వాక్యూమ్ క్లీనర్ సేల్ కోసం మార్కెట్ కనుక చేస్తే కరెంట్ పోతుంది, మరి ఎలా చెత్తంతా పడేస్తారు అది, మరి వాక్యూమ్ క్లీనర్ పనిచేయదు. సో అలా ఉంటుంది. ఆ తర్వాత ఇంకో సినిమా బ్రహ్మానందం గారు అండ్ ఇంకొక హీరో ఆయన పేరు మహేష్ అనుకుంటా, మరి తెలీదు ఆర్ ఆయన పేరు ఎంతోనే స్టార్ట్ అవుతుంది. సో తీసుకొచ్చి బ్రహ్మానందం గారిని న్యూస్ పేపర్ అంతా చించేయమంటారు, చించేసి దీన్ని అతికించమని అంటారు. సో మనీ మధ్య మా అమ్మాయితో పజల్ పీసెస్ అలా 1000 పజల్ పీసెస్ పెట్టి అలా చూస్తూ ఉంటే అదే అనిపించింది నాకు ఆ సినిమాని గుర్తొచ్చింది. ఆ పజల్ పీసెస్ అన్ని అలా పరిచిన తర్వాత ఆ బ్రహ్మానందం గారిని కూడా అలాగే మొత్తం అంతా చించేసి చిన్న పీసెస్ చింపేసి దాన్ని అతికించమని అంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. బట్ ఎనీవే ఇప్పుడు మీరేంటంటే ఇప్పుడు నేను ఏదైతే క్లిప్పింగ్ వినిపించబోతున్నానో ఆ సినిమా పేరేంటి చెప్పాలి, తర్వాత శుభలేఖ సుధాకర్ గారి ఒక సినిమాలో ఆయన సేల్స్ మ్యాన్ గా నటిస్తారనమాట, ఆ సినిమా పేరు ఏమిటి కూడా తెలిస్తే కాల్ చేసి చెప్పాలి. బట్ మొదట ఈ సినిమా క్లిప్పింగ్ వినేసేయండి. హియర్ వి గో. అండ్ సినిమా పేరు తెలిస్తే 9726361966 కి కాల్ చేయండి.
1: సార్ వేరే హావింగ్ అ వెరీ ఫ్యాంటాస్టిక్ ఆఫర్స్ ఆన్ అవర్ బుక్స్ సార్. ఈ మధ్య మనం చూస్తుంటాం సార్ పిల్లలకి అసలు పుస్తకాల మీద ధ్యాస ఉండట్లేదు సార్, కానీ మా పుస్తకాలు చదివితే మీ పిల్లలకి 0 నుంచి 150 దాకా పెరిగే ఛాన్స్ ఉంటుంది సార్. థర్డ్ ఫోర్త్ క్లాస్ లోనే వాళ్ళు కేబీసీ ఐఐటీ లో కూడా సెలెక్ట్ అవుతారు సార్. బుక్ కూడా ఫస్ట్ 1 వీక్ లోనే మీకు ఇంటెలిజెన్స్ పెరుగుతున్న ఫీలింగ్ వస్తుంది సార్. ఫ్రెండ్స్ అందరూ హే ఎంటర్ అయ్యారు చాలా ఇంటెలిజెంట్ గా కనిపిస్తున్నావు అని కమెంట్స్ కూడా పెడతారు సార్. 50 రూపీస్ డిస్కౌంట్ ఉంది సార్. ఇవాళ
2: 1 వీక్ లో మొత్తం నేర్చుకోవచ్చా?
1: 3-4 డేస్ లోనే భయంకరంగా
0: నేర్చుకోవచ్చు అనమాట. ఆ తర్వాత మరి మన బాబాయ్ అంటే పోలీస్ గారు ఏమన్నారు అనేది కూడా ఆన్సర్ తెలిస్తే చెప్పేసేయండి. 9726361966. సేల్ అంటే అలా ఉంటుంది, కొంతమంది పడతారు కొంతమంది పడేస్తారు ఆ సేల్లో. మరి మీరు ఎటు సైడ్ ఉన్నారు ఏమో తెలీదు, మనం అందరం ఇటు సైడ్ అటు సైడ్ ఉంటూనే ఉంటాం అనుకోండి. బట్ ఎటు సైడ్ ఉన్నా నా సైడ్ అంటే ఈ సైడ్ మీ ఇంటికి కాల్ చేయండి, విచ్ ఇస్ 9726361966. అలాగే మీకు చెప్పాల్సింది అబౌట్ ఇండియా బజార్, కొత్త లొకేషన్ ఓపెన్ అవబోతుంది ఫోర్ట్ వర్త్ లో, అండ్ దాని వివరాలు అందిస్తాను ఈ లోపల. తీసుకుందాం ఈ కాలర్ ని ఆన్ ఎయిర్. హాయ్ హలో గుడ్ ఈవినింగ్, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ పేరు? మీ పేరు ఏమన్నారు? ఎస్ మీ వినిపిస్తుందండి, మీ పేరేంటి? నా వాయిస్ వినిపించట్లేదా? ఎలా ఎలా ఎలా కొంతమంది ఏమో లెట్ మీ సీ. యా చెప్పండి, ఇప్పుడు వినిపిస్తుందా? మైక్ కి దగ్గరలోనే ఉన్నాను, నోట్లో పెట్టుకోలేను కానీ బట్ చాలా దగ్గరలోనే ఉన్నాను. అవునా? ఐ డోంట్ నో వై, ఐ వండర్ వై. లెట్ మీ సీ ఇఫ్ ఐ కెన్ అడ్జస్ట్ సంథింగ్ హియర్. ఓకే చెప్పండి, మీరు ఇప్పుడు బెటర్ ఉందా? ఓకే చెప్పండి, ఆన్సర్ ఏమనుకుంటున్నారు మీరు? ఏది శుభలేఖ సుధాకర్ గారిదా? కాదు కాదు కాదు, దట్స్ నాట్ ద రైట్. అది కూడా కాదు, బట్ కీప్ గెస్సింగ్ అండి, కీప్ గెస్సింగ్. ఐ వుడ్ లవ్ టు సీ ది ఆన్సర్స్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ దో. ఓకే, సో మొగుడ్స్ అండ్ పెల్లామ్స్ కాదు, అండ్ తర్వాత ఇంకోటి ఏదో చెప్పారు అది కూడా కాదు. సో ఇప్పుడు మీరు విన్న క్లిప్పింగ్, ఆ తర్వాత బాబాయ్ మన కాప్ గారు ఏం చెప్పారు క్లూ ఇచ్చేస్తాను. ఇందులో మన నవీన్ పోలి శెట్టి గారు బుక్ సేల్ చేస్తున్నారు, అఫ్ కోర్స్ ఆల్రెడీ అని చెప్తున్నారు అనుకోండి, బుక్ సేల్ చేస్తున్నాను. థర్డ్ అండ్ ఫోర్త్ గ్రేడ్ లోనే వాళ్ళకి ఏదేంటి దీంట్లో వచ్చేస్తున్నాను అంటున్నారు అనమాట, ఐఐటీలో వీటిలో అన్ని వచ్చేస్తున్నాయి, బిట్స్ పిరారీలో వచ్చేస్తాయి అనేసి ధీమా ఇచ్చేస్తున్నారు. మరి అలా ఉంటుంది అనమాట, గట్లుంటుంది మనతో. హాయ్ హలో గుడ్ ఈవినింగ్, మీరు ఆనేర్ ఉన్నారు, మీ పేరు?
3: నా పేరు రామ్ అండి.
0: రామ్ గారు చెప్పండి, మీకు ఆన్సర్ తెలుసా?
3: తెలియదండి ఆన్సర్. సారీ, అన్ని పుస్తకాలు ఉంటే నువ్వెందుకు ఐఐటి చదవలేదు అని అడుగుతానండి.
0: అదే మరి సినిమా ఏంటి మరి ఇంతకి?
3: ఆత్రేయ సంథింగ్ అండి.
0: ఆత్రేయ సంథింగ్. సో దాని అవునవును నవీన్ పోలీస్ షెడ్డి చెప్పేశాను, బట్ లెట్స్ సీ మన నెక్స్ట్ కలర్ కి మొత్తం పేరు తెలిసేలాగా చూద్దామండి. రామ్ గారు థ్యాంక్ యూ, మీరు చాలా క్లోజ్ గా ఉన్నారు. ఎస్ దాట్స్ రైట్, రామ్ గారికి ఆల్మోస్ట్ సినిమా తెలుసు కానీ పేరు గుర్తు రావట్లేదు, బట్ ఇప్పుడు ఈ కాలర్ కి తెలిసేలాగా చూద్దాం. హాయ్ హలో గుడ్ ఈవినింగ్, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ పేరు? పవన్ గారు, ఆన్సర్ తెలుసా మీకు? దాట్స్ రైట్ అండ్ ఇంతకీ

0: నవీన్ పోలీస్ షెట్టి అమ్ముతుంటే బాబాయ్ ఏం చెప్పారు పక్కనానికి? దట్స్ ట్రూ. అండ్ ఆ తర్వాత శుభలక్ సుధాకర్ గారి సినిమా తెలుసా, ఆయన వ్యాక్యూమ్ క్లీనర్ అమ్ముతూ ఉంటారు.
1: ఒకటి చిత్రం బదారి చిత్రం గాని
0: అనుకుంటున్నారు. ఓకే, మీరు అనుకునే ఆన్సర్ లో కరెక్ట్ ఆన్సర్ ఎవరో చూద్దాం. ఇంకో కలర్ కరెక్ట్ గా చెప్తారు లేదో చూద్దామండి పవన్ గారు, బట్ ఈ ఆన్సర్ మాత్రం కరెక్ట్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్, హావ్ వండర్ఫుల్ ఈవినింగ్. ఓకే, సో ఇప్పుడు మనకున్న టైంలో ఎక్కువ క్వశ్చన్స్ అడగను, ఒక పాట అయితే వినిపించేస్తాను మీ అందరికి. హియర్ వి గో, బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ తొలి ప్రేమ సినిమా నుంచి మీ అందరికీ.

0: శ్రేయ ఘోషాల్ గొంతులో మీరు విన్నారు బ్యూటిఫుల్ మెలోడియస్ పాట ఫ్రమ్ తొలి ప్రేమ. అండ్ ఇందాక మనకి కిషోర్ గారు కూడా కాల్ చేసి చెప్పేశారు ఆన్సర్ ఆ సినిమా ఏంటంటే గప్చుప్. ఇప్పుడు నేను కూడా గప్చుప్ అవ్వబోతున్నాను బికాస్ మళ్లీ రేపు కలవాలి కదా ఇంకా మాట్లాడడానికి కేజీఎఫ్, సో సెలవు తీసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు శ్రీనివాస్ శ్రీనివాస్ గారు ఉంటారు 7 to 9 PM టు ఎంటర్టైన్ యూ, సో స్టే ట్యూన్ టు 107.9 FM HD3. సో ఉష్ గప్చుప్ నుంచి ఈ క్లిప్పింగ్ వినిపిస్తూ దిస్ ఇస్ కల్పన సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.
1: పెళ్లి చూపులా సార్? పెళ్లి చూపులు అంటే శుభకార్యం కదా సార్, మీ శుభకార్యం మాది శుభ్రకార్యం. 1 మినిట్ సార్, డెమోన్స్ట్రేట్ చేసి చూపిస్తాను.
2: ఇప్పుడు వద్దులే బాబు, నా మాట విను.
1: వెరీ గుడ్, ఇప్పుడే చూపిస్తాను. బై ద బై, పెళ్లి కొడుకు ఈయన కొడుక సార్?
2: కాదు, ఇతనే పెళ్లి కొడుకు.
1: చాలా అందంగా ఉన్నారు. రెండో పెళ్ళ సార్?
2: కాదు, మొదటి పెళ్లే.
1: జుత్తు మాత్రం విగ్రహం ఉంది సార్. సార్ మీరు కాస్త పట్టుకోండి.
2: ఇదిగో ఇప్పుడు వద్దానా?
1: అలాగే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా కంపెనీ చాలా ప్రసిద్ధి పొందింది. ఇది పనిచేసే తీరు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. మీ తొయ్యలంతా శుభ్రం చేసుకోవచ్చు, డస్ట్ అనేది ఉండదు సార్. ఇప్పుడు ప్లగ్ పెట్టానా? ఇదిగో ఈ స్విచ్ నొక్కితే చాలు, బొళ్ళు గగురు పుడిచేంతటి ఆశ్చర్యం, మనసు పులకరించేంతటి ఆనందం. చూస్తూ ఉండని, అ 1, 2, 3, దీన్ని స్క్వీజర్ అంటారు సార్. దుమ్ము దూడే లాగేస్తుంది. అరే భలేగా ఉంది, ఇది నిజంగానే బిగ్గు.
2: ఇంత వయసు ఉన్న వాడికి 22 ఏళ్ళు మాత్రమేనని అబద్ధం చెప్తారా?
3: ఈ ముసలి కుంకకి నా కూతురు నిచ్చి దాని గొంతు కోసేవాళ్ళం. సమయానికి దేవుళ్ళ వచ్చా బాబు, పదండి రామ్మా.
1: అదే సార్, తలపేసేస్తున్నారేమిటి?
2: పెళ్లి చూపులు అక్కడ లేకుండా ఏకంగా పెళ్లే చేసేద్దామని.
1: అంటే
4: ఇతను మీలాంటి వయసులాగే ఉన్నాడే అది కర్మ.
1: గుడ్ మార్నింగ్ అబ్బా, ఈ వయసులో మీరు కష్టపడి ఇల్లు ఊడవకుండా మేమందిస్తున్న కానుక ఇది.
5: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 7 PM.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: Chapad sir, what you'd like to order?
3: Baya, any specials me lagara?
2: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, A to B pseudo special thali, bisbe lava, cheese dosa, paneer dosa, honey chili, garlic, lotus and aamki paneer tikka, vichami kava parata.
3: Hindi bro, gani yeppino, and specials matra me adina.
2: Inka onne, chappantara, meer eppadina authentic vegetarian, Jain or vegan food crave chestunnarante, Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant, is your go-to place, freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious. Delicious and made with care. A2B, Texas.com. Perfect for dining, takeaway or full service catering.
4: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
5: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with NRIPage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: Isti namma vayanam, putzukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
7: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
8: శ్రోతలందరికీ శుభ సాయంత్రం. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తిరుగునేస్తం. ప్రతి మంగళవారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ప్రసారమయ్యే పాటల పలకి విత్ శ్రీనివాస్ అనే కార్యక్రమంలో ఈనాటి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి భాగాన్ని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నా పేరు గుడిపూడి శ్రీనివాసరావు. ఇవాళ కార్యక్రమంలో మనం మొదటి గంటలో ఏం చేయబోతున్నాం అనే దానికి నంది ప్రస్తావనకు ఒక మంచి పాట విందాం. ఈ పాట విన్న తరువాత ఈ కార్యక్రమం అసలు ఆ పాటతో ఎందుకు ప్రారంభించాం అన్న విషయం మనం తెలుసుకుందాం. మురిపించే మువ్వలు ఈ సినిమా నుంచి అరుదుగా